ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం శ్రోతలకు నమస్కారం. 100.1 మెగాహెచ్పై ఈనాటి మా ప్రభాత ప్రసారం ప్రారంభం. శక సంవత్సరం 1948, ఆషాఢమాసం 26వ రోజు, క్రీస్తు శకం 2026వ సంవత్సరం, జూలై నెల 17వ తేదీ శుక్రవారం. నిలయముల సమయం 5:58 దాటి 50 సెకండ్లు. ఎంత ఎక్కువ కాలం బ్రతికామన్నది ముఖ్యం కాదు, ఎంత గొప్పగా జీవించామన్నదే ముఖ్యం అని అన్నారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్. పంతొమ్మిది అంతర్జాతీయ క్రిమినల్ కోర్టును ఏర్పాటు చేసిన రోమ్ శాసనాన్ని ఆమోదించిన జ్ఞాపకార్థంగా ప్రతి ఏటా జూలై 17వ తేదీని అంతర్జాతీయ న్యాయ దినోత్సవంగా జరుపుకుంటున్నాం. శ్రోతలందరికీ శుభోదయం. నేను మీ రేడియో నేస్తం మాట్ల సాగర్.

మీరు ఇంతవరకు దేశభక్తి గీతం విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం నిలయంలో సమయం 6:05 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తలు వింటారు. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం అంజలి భక్తి సంగీత కార్యక్రమం. ఈనాటి కార్యక్రమంలో దేవీ భక్తి గీతాలు ఇంకా నాట్య కళ వింటారు. ముందుగా వినండి దేవీ భక్తి గీతాలు.

0: మీరు ఇంతవరకు నాట్య కలాం విన్నారు. ఈనాటి అంజలి భక్తి సంగీత కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం కార్యక్రమంలో ఇప్పుడు సుభాషితం వింటారు. సమర్పణ శ్రీమతి పర్వీన్ సుల్తానా.
1: ఈ జీవితం శాశ్వతం కాదు, ఇది జగమెరిగిన సత్యం. ఈ చావు పుట్టుకల నడుమ జీవితం ఒక పరీక్ష. ఇక్కడ లభించిన జీవిత కాలంలో మంచివారిగా జీవించాలి. అల్లాహ మరియు ఆయన ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఆదేశించిన సకల చెడులకు దూరంగా ఉంటూ మంచి పనులు చేస్తూ జీవించే వారిని ముస్లిం అని అంటారు. ఇలాంటి ముస్లింలను ఆదేశించి అల్లాహ ఖురాన్లో

0: ఇలా సెలవిచ్చాడు, ఇక నుండి ప్రపంచంలో మానవులకు మార్గం చూపటానికి, వారి సంస్కరణకు రంగంలోనికి తీసుకురాబడిన ఉత్తమ సమాజం మీరే. మీరు మంచిని చేయండి అని ఆజ్ఞాపిస్తారు, చెడు నుండి ఆపుతారు, అల్లాహను విశ్వసిస్తారు. ఈ గ్రంథ ప్రజలు విశ్వసించినట్లయితే వారికే మేలు కలిగి ఉండేది. వారిలో కొందరు విశ్వాసులు కూడా ఉన్నారు, కానీ వారిలో అధికులు అవిధేయులు. సమాజంలో అన్యాయం అక్రమాలు జరుగుతున్నప్పుడు మంచివారు వాటిని ఆపకపోతే అల్లాహ్ తరపున వచ్చే శిక్ష కేవలం పాపులకే పరిమితం కాదు, అది అందరినీ చుట్టుముడుతుంది. ఆ ఉపద్రవం నుండి మిమ్మల్ని మీరు కాపాడుకోండి. దానివల్ల కలిగే హాని ప్రత్యేకంగా మీలో పాపం చేసే వారికే పరిమితమై ఉండదు. అల్లాహ్ కఠినంగా శిక్షించేవాడనే విషయాన్ని తెలుసుకోండి అని ఖురాన్లో తెలపబడింది. మనం చెడులను ఆపడం మానేస్తే మన మొరలను అల్లాహ్ ఆలకించడనే భయంకరమైన పరిస్థితి ఏర్పడుతుంది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు, నా ప్రాణం ఎవరి చేతిలో ఉందో ఆయన సాక్షిగా చెబుతున్నాను, మీరు తప్పకుండా మంచిని ఆదేశించాలి మరియు చెడును నిరోధించాలి, లేకపోతే అల్లాహ్ మీపై తన శిక్షను పంపుతాడు. ఆ తర్వాత మీరు ఆయనను ప్రార్థించినా ఆయన మీ ప్రార్థనలను ఆలకించడు. గతంలో కొన్ని జాతులు నాశనం కావడానికి ప్రధాన కారణం వారు తమ మధ్య జరుగుతున్న తప్పులను ఖండించకపోవడమే. చెడును చూస్తూ అలవాటు పడిపోతే కాలక్రమేణా మనిషికి ఏది మంచిదో ఏది చెడో తెలియనంతగా హృదయం మొద్దుబారిపోతుంది. దీనివల్ల సమాజంలో నైతిక విలువలు పూర్తిగా నశించిపోతాయి. చెడును ఆపేవారు లేకపోతే అన్యాయం చేసేవారికి భయం పోతుంది. దీనివల్ల బలహీనులపై దౌర్జన్యాలు పెరుగుతాయి, శాంతి భద్రతలు క్షీణిస్తాయి, చివరికి ఆ సమాజం విచ్ఛిన్నమైపోతుంది. కాలాన్ని సాక్షిగా పెట్టి సృష్టికర్త అయిన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు, కాలం సాక్షిగా మానవుడు నిస్సందేహంగా నష్టానికి గురి అయి ఉన్నాడు. దేవుడు ఉన్నాడని, ఆయన ఒక్కడే అని, ఆయనే మన జనన మరణాలకు మూలకారకుడు అని, మరణానంతరం మనం ఇక్కడ చేసిన ప్రతి పనికి జవాబు చెప్పుకోవలసి ఉంటుందని నమ్మి మంచి చేయండి అని ఆజ్ఞాపించేవారు. ఈ పని చేసేటప్పుడు కలిగే కష్టాలు నష్టాలు బాధలను సహనంతో ఓర్చుకునేవారు తప్ప అని హెచ్చరించారు అల్లాహ్. చెడు జరుగుతుండగా చూస్తే బలం ఉంటే దాన్ని చేతితో ఆపాలి, అంత శక్తి లేకపోతే కనీసం నోటితో అది చెడు అని చెప్పాలి, అలా కూడా చేయకపోతే ఆ చెడు మీరు చేసినట్లు అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు తెలిపారు. చెడును చెడు అని చెప్పకపోతే కాలక్రమేణా ఆ చెడు మంచిగా చెలామణి అవుతుంది. ఆ చెడుల ఊబిలో చిక్కుకొని మనం మన సంతానం ఇహపరాలలో నష్టపోతాం.
1: మీరింతవరకు శ్రీమతి పర్వీన్ సుల్తానా సమర్పించిన సుభాషితం విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం కార్యక్రమంలో ఇప్పుడు చేపల పెంపకంలో ఎరుపు మచ్చల వ్యాధి నివారణ చర్యల గురించి తెలుసుకుంటారు. ఈనాటి మన రైతు సమాచారం కార్యక్రమంలో

చేపల పెంపకంలో ఎరుపు మచ్చల వ్యాధి నివారణ చికిత్స గురించి తెలుసుకుందాం. చేపల పెంపకం ఆధునిక వ్యవసాయ వ్యవస్థలో స్థిరమైన ఆదాయం అలాగే పోషక భద్రతను అందించే ముఖ్య రంగంగా అభివృద్ధి చెందుతుంది. అయితే ఉత్పాదకతను ప్రభావితం చేసే ప్రధాన అంశాలలో చేపల్లో వచ్చే వ్యాధులు ఒకటి, ముఖ్యంగా రెడ్ డిసీజ్ లేదా ఎరుపు మచ్చల వ్యాధి. ప్రధానంగా బ్యాక్టీరియా సంక్రమణ, నీటి నాణ్యతలో మార్పులు, పర్యావరణ ఒత్తిడి కారణంగా ఉద్భవిస్తాయి. చేపల శరీరంపై రక్తస్రవ గాయాలు, పొండ్లు అలాగే శరీర కణజాల నాశనానికి దారితీస్తాయి. ఈ వ్యాధులు తక్కువ సమయంలోనే చేపల చెరువు మొత్తం వ్యాపించి అధిక మరణాలు, ఆర్థికంగా నష్టపోవడానికి కారణమవుతాయి. ఈ నేపథ్యంలో ఎరుపు మచ్చల వ్యాధిపై శాస్త్రీయ అవగాహన, ప్రారంభ దశలో లక్షణాలు గుర్తింపు అలాగే సమగ్ర నిర్వహణ పద్ధతులు అమలు అత్యంత అవసరం. నీటి భౌతిక రసాయన లక్షణాలు నియంత్రణ, సరైన చేప పిల్లల నిల్వ సాంద్రత, పోషకాహార సమతుల్యత అలాగే జీవ సంరక్షణ చర్యలు ఈ వ్యాధిని నివారించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. అందువల్ల చేపల పెంపకంలో ఆరోగ్య నిర్వహణకు ప్రాధాన్యత ఇవ్వటం స్థిరమైన ఉత్పత్తి అలాగే రైతుల ఆదాయాన్ని పెంచడానికి సాధ్యం.

అవుతుంది. ఎరుపు మచ్చల వ్యాధి అంటే ఏమిటంటే, ఒకే ఒక నిర్దిష్ట వ్యాధిని సూచించదు. ఇవి చేపల్లో కనిపించే హిమారెజిక్ లక్షణాలతో కూడిన వ్యాధుల సమూహంగా పరిగణించబడతాయి. ఈ వ్యాధులు ప్రధానంగా బ్యాక్టీరియా, వైరల్ కారకాలు, అలాగే నీటి నాణ్యతలో లోపాలు, పర్యావరణ ఒత్తిడి కారణంగా ఉద్భవిస్తాయి. చేపల పెంపకంలో ఎరుపు మచ్చల వ్యాధి పరిధిలో పలు హిమారెజిక్ లక్షణాలతో కూడిన వ్యాధులు గుర్తించబడుతున్నాయి. వాటిలో ముఖ్యంగా పుండ్ల వ్యాధి ప్రధానంగా చర్మ ఉపరితల కణజాలం దెబ్బతినటం వల్ల ప్రారంభమై తర్వాత కండర కణజాలం వరకు విస్తరించి లోతైన పుండ్లతో కూడిన గాయాలుగా అభివృద్ధి చెందుతుంది. ఈ వ్యాధి సోకిన చేపల్లో చర్మ పైభాగంలో ఎర్రటి వర్ణం స్పష్టంగా కనిపిస్తూ క్రమంగా నెక్రోసిస్ ద్వారా కణజాల క్షీణత సంభవిస్తుంది. ఇంకా హానికారక బ్యాక్టీరియా రక్త ప్రసరణ వ్యవస్థలో విస్తరించి ఇన్ఫెక్షన్ కు దారితీస్తుంది. సిస్టమిక్ ఇన్ఫెక్షన్ కు దారితీస్తుంది. దీని ఫలితంగా శరీరం అంతటా ఎరుపు మచ్చలు, అంతర్గత అవయవాలలో రక్తస్రావం, అలాగే అధిక మరణాలు సంభవించే అవకాశం ఉంటుంది. ఈ వ్యాధి చేపల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతూ చేపల పెంపకంలో ఉత్పాదకతను గణనీయంగా తగ్గించే అవకాశం ఉంది. ఎరుపు మచ్చల వ్యాధికి గురైన చేపల్లో స్పష్టమైన వ్యాధికారక లక్షణాలు కనిపిస్తాయి. వ్యాధి తీవ్రతను సూచించే ముఖ్య సూచికగా చేపల శరీర ఉపరితలంపై ఎరుపు మచ్చలు కనిపించటం ఈ వ్యాధి ప్రధాన లక్షణం. సాధారణ కదలికల కంటే నిదానంగా కదలటం, ఆహారం తీసుకోవడంలో తగ్గుదల లేదా పూర్తిగా ఆహారం తీసుకోకపోవడం కనిపిస్తుంది. అదనంగా చేపలు నీటి ఉపరితలానికి వచ్చి తేలడం, ఆక్సిజన్ లోపం లేదా శ్వాస సంబంధ ఒత్తిడిని గమనించవచ్చు. కొన్ని సందర్భాల్లో ఉదర భాగం ఉబ్బటం గమనించవచ్చు. అంతర్గత ద్రవ సేకరణ లేదా అవయవాలు దెబ్బతినడానికి సూచిస్తుంది. అలాగే రెక్కలు, తోక ప్రాంతాల్లో రక్తస్రావం కూడా కనిపించడం సాధారణంగా ఉంటుంది. అధిక సాంద్రతతో చేపలను నిల్వ చేయటం వల్ల జీవావరణ ఒత్తిడి పెరిగి వ్యాధికారక సూక్ష్మజీవులు వ్యాప్తి వేగవంతమవుతుంది. అదనంగా పోషక విలువలు లేని అసమతుల్య ఆహారం ఇవ్వటం వల్ల చేపల్లో రోగ నిరోధక శక్తి ప్రతిస్పందన బలహీనపడుతుంది. కాలుష్యంతో కూడిన నీటి వినియోగం, ముఖ్యంగా ఆర్గానిక్ లోడ్లు అలాగే హానికారక సూక్ష్మజీవులు అధికంగా ఉన్నప్పుడు అనుకూల వాతావరణాన్ని సృష్టిస్తుంది. వాతావరణ మార్పులు, ముఖ్యంగా ఉష్ణోగ్రతలో ఆకస్మిక మార్పులు చేపల శారీరక స్థితిని ప్రభావితం చేసి వ్యాధి ప్రబలడానికి కారణమవుతుంది. అప్పటికే వ్యాధి సంక్రమణ కలిగిన లేదా నాణ్యత లేని చేపల విత్తనం వినియోగం ద్వారా ఈ వ్యాధి చేపల చెరువుల్లోకి ప్రవేశిస్తుంది.

మీరింతవరకు చేపల పెంపకంలో ఎరుపు మచ్చల వ్యాధి నివారణ చర్యల గురించి తెలుసుకున్నారు. ఈనాటి రైతు సమాచారం కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం

ఈనాటి మా ప్రసారంలో ఉదయం 7 గంటలకు జిల్లా సమగ్ర నివేదిక వింటారు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి 7:15 చిత్రగీతాలు, అనంతరం 7:30 విజయపదం. ఈనాటి కార్యక్రమంలో అగ్రికల్చర్ అనుబంధ సంస్థలలో ఉద్యోగ అవకాశాలు. ఈ కార్యక్రమ నిర్వహణ శ్రీ కొలిపాక శంకరరావు, వ్యాఖ్యానం శ్రీమతి ఎస్ స్వాతి, శ్రీ ఎస్ శ్యాంప్రసాద్. ఇక ఉదయం 8:00 యథావిధిగా సమాచార ప్రభాత్, అనంతరం 8:15 మార్నింగ్ న్యూస్ వింటారు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి, అనంతరం విద్య ఉద్యోగ సమాచారం ఉద్యోగ వాణి ప్రసారం అవుతుంది 8:30.

8:35 శ్రోతలు, ఉత్తరాల ద్వారా కోరిన చిత్రగీతల కార్యక్రమం కిన్నెరలహరి ప్రసారమవుతుంది. అనంతరం 9:30 ఏకచిత్రగానం. ఇక మధ్యాహ్నం ప్రసారంలో 12:10

మేరకు శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో పండిట్ శివకుమార్ శర్మ గారి సంతూర్ వాదనం ప్రసారమవుతుంది. 12:40 ప్రియదర్శిని స్త్రీల కార్యక్రమంలో ఆషాఢం సాంప్రదాయాలకు సందేశం ఈ అంశంపై శ్రీమతి రామావజుల సాయిభారతి గారి ప్రసంగం వింటారు. ఇంకా పోషకాల రేడు నేరేడు ప్రసంగం వింటారు. అనంతరం 1:20 ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వనితాలోకం ప్రసారమవుతుంది. అనంతరం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి 1:50 ఉర్దూలో వార్తలు, 2:00 మిడ్డే న్యూస్, 2:15 దోపహర్ సమాచారం వింటారు.

ఇక 2 గంటల 30 నిమిషాలకు శ్రోతలు తమకు ఎంతగానో నచ్చిన పాటను టెలిఫోన్ ద్వారా కోరుకునే చిత్రగీతల కార్యక్రమం మీ మాటతో పాట ప్రసారమవుతుంది. ఇక 5 గంటల 45 నిమిషాలకు జానపద గేయాలు. ఇక సాయంత్రం ఆ ప్రసారంలో 6 గంటల 50 నిమిషాలకు వ్యవసాయ సూచనలు, 7 గంటలకు మార్కెట్ ధరలు ప్రసారమవుతాయి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. ఇక 7 గంటల 15 నిమిషాలకు రైతే రాజు వ్యవసాయదారులకు సమగ్ర సమాచారం అనంతరం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి 7 గంటల 45 నిమిషాలకు వికసిత్ భారత్ ప్రసారమవుతుంది. ఇక 8 గంటలకు కిన్నెరలహరి, 8:45 నిమిషాలకు సమాచార సంధ్య, 9 గంటలకు న్యూస్8 అనంతరం 9:15 నిమిషాలకు స్పాట్ లైట్ వింటారు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి. ఇక రాత్రి 10 గంటలకు మనోరంజన్ హిందీ చిత్రగీతాలు వింటారు.

ఇవి ఈనాటి మా ప్రసారంలోని వివరాలు. ప్రసార వివరాలు విన్నారు. శారీరక వాంఛలు క్షణికమైన సంతృప్తిలో అంతులేని దుఃఖాన్ని మోసుకొస్తాయి అని అన్నారు స్వామి వివేకానంద. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం నిలయంల సమయం 6:45 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు వింటారు విజయవాడ కేంద్రం నుండి. అనంతరం 6:55 ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి సంస్కృతంలో వార్తలు వింటారు. ముందుగా వినండి ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఎస్ మణి. ముఖ్యాంశాలు. ఆధునిక జీవన విధానంలో మానసిక ఒత్తిడిని తగ్గించేందుకు ఆధ్యాత్మికత అవసరమన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. ఆంధ్రప్రదేశ్లోని నరసరావుపేటలో ఈరోజు జరిగే రుణమేళా కార్యక్రమంలో పాల్గొననున్న కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్. క్రీడల అభివృద్దికి తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యమిస్తుందని తెలిపిన ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి. ఆంధ్రప్రదేశ్లోని పోలవరం ప్రాజెక్టును 2027 మార్చి నాటికి పూర్తి చేస్తామని వెల్లడించిన కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో తొలిసారిగా నిర్వహించిన జగన్నాథ రథయాత్రలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిన్న పాల్గొన్నారు. వెంకటపాలెం వద్ద సంప్రదాయ క్రతువు ప్రకారం బంగారు చీపురుతో రథం ముందు శుభ్రపరిచి రథయాత్రను ప్రారంభించారు. అనంతరం నిర్వహించిన

0: సభలో చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ఆధునిక జీవన విధానంలో మానసిక ఒత్తిడిని తగ్గించి ప్రశాంతతను అందించేది ఆధ్యాత్మికతే అని అన్నారు. ప్రతి ఏడాది అమరావతిలో జగన్నాథ రథయాత్రను నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి తెలియజేస్తూ,
1: మొట్టమొదటిసారిగా అమరావతిలోనే రథయాత్ర ప్రారంభించాం. ఈ రథయాత్రలో భాగస్వాములైన మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. భారతదేశ చరిత్రలో జగన్నాథ రథయాత్రకి ఎంతో ప్రత్యేకత ఉంది. అలాంటి రథయాత్రని మొట్టమొదటిసారిగా మన అమరావతిలో నిర్వహించుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది.
0: టీజీ20 లీగ్ విజేతగా నిలిచిన హైదరాబాద్ ఈ ఛాంపియన్స్ జట్టు తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డిని నిన్న మర్యాద పూర్వకంగా కలిసింది. ఈ సందర్బంగా జట్టు సభ్యులను ముఖ్యమంత్రి అభినందించి నగదు చెక్కులను అందజేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ, తెలంగాణ ప్రభుత్వం క్రీడల అభివృద్దికి ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తోందని తెలిపారు. రాష్ట్రానికి ప్రత్యేక క్రీడా విధానాన్ని తీసుకువచ్చామని, ప్రతిభ కనబరిచిన క్రీడాకారులకు నగదు ప్రోత్సాహకాలతో పాటు ప్రభుత్వ ఉద్యోగాలు కూడా కల్పిస్తున్నామని చెప్పారు. క్రీడా మౌలిక వస్తువుల అభివృద్దిపై దృష్టి సారించామని, క్రీడా విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేశామని, గచ్చిబౌలి స్టేడియాన్ని అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ది చేస్తామని వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్లోని గుంటూరులో నిర్మాణంలో ఉన్న శంకర్ విలాస్ పైవంతెన పనులను నిర్ణీత గడువులో పూర్తి చేస్తామని కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. గుంటూరులో పైవంతెన నిర్మాణ పనులను అధికారులతో కలిసి ఆయన నిన్న పరిశీలించారు. అనంతరం కేంద్ర మంత్రి పాత్రికేయులతో మాట్లాడుతూ, నిర్మాణ పనుల్లో ఎదురవుతున్న సమస్యలను త్వరలోనే పరిష్కరించి నిర్మాణాన్ని వేగవంతం చేస్తామని చెప్పారు. ఈ వంతెన పూర్తయితే గుంటూరు నగరంలో ట్రాఫిక్ రద్దీ తగ్గుతుందని మంత్రి తెలియజేస్తూ,
2: డిఫికల్ట్ పార్ట్ అంతా కూడా పిల్లర్స్ ఏదైతే ఉన్నాయో అవన్నీ క్లియర్ చేసుకున్నాం. కింద పిల్లర్ చేయటం, రెండు మూడు పిల్లర్స్ ఉన్నాయి, అవి అయిపోతాయి. మెటీరియల్ ఇష్యూస్ ఉన్నాయి, గ్రావెల్ ఇష్యూస్ ఉన్నాయి, తర్వాత కొంత స్టీల్ కావాల్సినటువంటి సైజెస్ రాడ్స్ దొరకని ఇష్యూస్ ఉన్నాయి. ఇవన్నిటినీ సార్ట్అవుట్ చేసుకుని ఏ విధంగా చేయాలి అవన్నీ చేసుకుంటూ వస్తూ ఉన్నాం. ఎట్టి పరిస్థితుల్లో మేము ఇచ్చిన టైం ఏదైతే ఉందో దానికి అవసరమైతే రెండు మూడు వారాల ముందే కంప్లీట్ చేసి నెక్స్ట్ జూలై ఎండింగ్ 2027 నెక్స్ట్ ఇయర్ కల్లా ఈ టైంకి ఎట్టి పరిస్థితులు ఇస్తామని మీ అందరికీ తెలియజేసుకుంటాం.
0: ఆంధ్రప్రదేశ్లోని పల్నాడు జిల్లా నరసరావుపేటలో జరిగే రుణమేళా కార్యక్రమంలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఈరోజు పాల్గొంటారు. ఈ సందర్బంగా నరసరావుపేటలోని కోడెల శివప్రసాద్ క్రీడా ప్రాంగణంలో ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా, పార్లమెంటు సభ్యులు లావు శ్రీకృష్ణ దేవరాయలు నిన్న పరిశీలించారు. ఈ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని శాఖల సమన్వయంతో ఏర్పాట్లు చేశామని అధికారులు తెలిపారు. ప్రజల భద్రతతో పాటు వన్యప్రాణుల సంరక్షణకు రాష్ట ప్రభుత్వం సమాన ప్రాధాన్యం ఇస్తుందని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. రాష్టంలోని పలమనేరు ప్రాంతాల్లో ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తున్న అడవి ఏనుగులను విజయవంతంగా పట్టుకున్న అటవీశాఖ అధికారులు సిబ్బందిని ఉప ముఖ్యమంత్రి అభినందించారు. దాదాపు నెల రోజుల పాటు చేపట్టిన ప్రత్యేక ఆపరేషన్లో డ్రోన్లు, కెమెరాలు, 5 కుంకి ఏనుగుల సహాయంతో ఏనుగును సురక్షితంగా బంధించినట్లు అటవీశాఖ అధికారులు తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ఆంధ్రప్రదేశ్లోని పోలవరం ప్రాజెక్టును 2027 మార్చి నాటికి పూర్తి చేస్తామని కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవరం తెలిపారు. బీజేపీ రాష్ట నాయకులతో కలిసి పోలవరం ప్రాజెక్టు పనులను పరిశీలించి అధికారులతో సమీక్ష నిర్వహించారు. అనంతరం కేంద్ర మంత్రి పాత్రికేయులతో మాట్లాడుతూ, ప్రాజెక్టు పనులు ఇప్పటికే 89% పూర్తయ్యాయని చెప్పారు. గోదావరి, నాగావళి నదుల అనుసంధానాన్ని కూడా అమలు చేస్తామని కేంద్ర మంత్రి తెలియజేస్తూ,
3: పోలవరం ప్రాజెక్టు మీద ముందు ఖర్చు పెట్టుండే ప్రతి ఒక్క రూపాయిని కూడా విడుదల చేసి అదనంగా 2 సంవత్సరాల కాలంలో దాదాపు 8,300 కోట్ల రూపాయలని 2 సంవత్సరాల వ్యవధిలో మాత్రమే కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది అనేటువంటి విషయం మనంతా కూడా గ్రహించాలి. ఇంత పెద్ద ఎత్తున నిధులు కేటాయించిన సందర్భాన్ని బట్టి పోలవరం ప్రాజెక్టు మీద కేంద్ర ప్రభుత్వానికి, నరేంద్ర మోడీ గారికి ఎంత చిత్తశుద్ది ఉన్నదో అనేటువంటి విషయం మనంతా కూడా అర్థం చేసుకోవాలి.
0: ఉన్నత విద్యాసంస్థల్లో విద్యార్థులు గుర్తింపు ఆధారంగా వివక్షకు గురికాకుండా శాశ్వత పరిష్కారం కోసం రాష్ట ప్రభుత్వం చట్టం తీసుకురానుందని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. తెలంగాణ ఉన్నత విద్యలో గుర్తింపు ఆధారిత వివక్ష నివారణ బిల్లు 2026 రూపకల్పనపై ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం హైదరాబాద్లోని రాష్ట సచివాలయంలో నిన్న సమావేశమైంది.

0: సమావేశం అనంతరం ఉప ముఖ్యమంత్రి పాత్రికేయులతో మాట్లాడుతూ రోహిత్ వేముల వంటి ఘటనలు పునరావృతం కాకుండా వివక్షరహిత విద్యా వాతావరణం కల్పించేందుకు ఈ బిల్లును రూపొందిస్తున్నామని చెప్పారు. ప్రజాభిప్రాయ సేకరణ అనంతరం బిల్లును త్వరలోనే శాసనసభలో ప్రవేశపెడతామని చెప్పారు. విజయనగరం జిల్లాను ఆంధ్రప్రదేశ్లోని ఆదర్శ జిల్లాగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని జిల్లా ఇన్ఛార్జి హోంశాఖ మంత్రి వంగల్పూడి అనిత తెలిపారు. విజయనగరంలో నిర్వహించిన జిల్లా సమీక్షా కమిటీ సమావేశంలో మంత్రి నిన్న పాల్గొన్నారు. జలధార జలహారతి కార్యక్రమం ద్వారా జిల్లాలో భూగర్భ జలాల మట్టం పెరగడంతో పాటు నీటి నిల్వ సామర్థ్యం మెరుగుపడిందని ఈ సందర్భంగా మంత్రి తెలియజేస్తూ
1: జలధార కార్యక్రమం ద్వారా వచ్చిన ప్రతి ఒక్క నీటి బొట్టుని కూడా ఒడిసి పట్టుకోవాలి, దానికి సంబంధించి భూగర్భ జలాలని పెంచాలి, వ్యవసాయానికి గానీ రేపొద్దున తాగునీటికి గానీ ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవాలి అనుకునేటప్పుడు కంపల్సరీగా ఇప్పటి వరకు ఇరిగేషన్ ట్యాంక్స్ అన్నింటినీ కూడా మనం డిసిల్టేషన్ చేయాలి అని ఒక మంచి కాన్సెప్ట్ లో పెట్టుకుంటే విజయనగరం జిల్లాలో చూసుకుంటే దగ్గర దగ్గర 8059 ఎంఐ ట్యాంక్స్ ఉన్నాయి. దానిలో దగ్గర 6446 ట్యాంక్స్ శాంక్షన్ అయింది. శాంక్షన్ అయిన వీరిలో కూడా 6424 ట్యాంక్స్ కంప్లీట్
0: ఢిల్లీలో జరుగుతున్న భారత్ టెక్స్ 2026 అంతర్జాతీయ ప్రదర్శనలో ఏర్పాటు చేసిన ఆంధ్రప్రదేశ్ లేపాక్షి పెవిలియన్ను రాష్ట చేనేత జౌళి శాఖ మంత్రి ఎస్ సవిత సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట హస్తకళలు చేనేత ఉత్పత్తులకు ఆదరణ లభిస్తుందన్నారు. లేపాక్షి పెవిలియన్కు దేశీయ అంతర్జాతీయ కొనుగోలుదారుల నుంచి 120కి పైగా వ్యాపార విచారణలు వచ్చినట్లు వెల్లడించారు. కళాకారులకు మరిన్ని మార్కెట్ అవకాశాలు కల్పిస్తూ చేనేత హస్తకళల అభివృద్దికి రాష్ట ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి ఎస్ సవిత తెలిపారు. వాతావరణం వాయువ్య బంగాళాఖాతం దానిని ఆనుకుని ఉన్న ఉత్తర ఒడిశా పశ్చిమ బెంగాల్ తీరాల్లో అల్పపీడనం ఏర్పడిందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. కోస్తాంధ్ర నుంచి తెలంగాణ మహారాష్ట వరకు ద్రోణి విస్తరించి ఉందని దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లో ఈరోజు మేఘావృత వాతావరణంతో పాటు పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. అల్పపీడనం ప్రభావంతో తెలంగాణలోని పలు ప్రాంతాల్లో రానున్న 3 రోజుల పాటు తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్ను ఆహార శుద్ది పరిశ్రమ కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని పరిశ్రమలు వాణిజ్య శాఖ మంత్రి టీజీ భరత్ తెలిపారు. ఢిల్లీలో జరిగిన ఫుడ్ వరల్డ్ ఇండియా 2026 సదస్సులో మంత్రి నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో ఆంధ్రప్రదేశ్ 9% వాటాతో అగ్రస్థానంలో ఉందన్నారు. సుదీర్ఘ తీర ప్రాంతం, రేవులు, విమానాశ్రయాలు, ఫుడ్ పార్కులు, కోల్డ్ స్టోరేజ్ వంటి మౌలిక వస్తులతో పెట్టుబడిదారులకు ఆంధ్రప్రదేశ్ గమ్యస్థానంగా మారిందని మంత్రి వివరించారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆధునిక జీవన విధానంలో మానసిక ఒత్తిడిని తగ్గించేందుకు ఆధ్యాత్మికత అవసరమన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. ఆంధ్రప్రదేశ్లోని నరసరావుపేటలో ఈ రోజు జరిగే రుణమేళా కార్యక్రమంలో పాల్గొననున్న కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్. క్రీడల అభివృద్దికి తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తోందని తెలిపిన ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి. ఆంధ్రప్రదేశ్లోని పోలవరం ప్రాజెక్టును 2027 మార్చి నాటికి పూర్తి చేస్తామని వెల్లడించిన కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఆకాశవాణి సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచకః జతిన శర్మ. అథ వార్తాః. ప్రధానమంత్రీ నరేంద్రమోదీ అద్య హరియాణా చండీగఢ పంజాబ్ స్థలానాం యాత్రాయై నిర్గమిష్యతి. అత్రావసరె ప్రధానమంత్రి హరియాణాయాః జింద రైల స్థానకె జింద సోనిపత క్షేత్రయోః భారతస్య ప్రథమాయ హైడ్రోజన సంచాలిత రైలయానాయ హరిత పతాకాం ప్రదర్శయిష్యతి. అనేనైవ సహ శ్రీమోదీ జింద నగరస్థే ఏకలవ్య క్రీడాంగణే 7,14,000 కోటి రూప్యకాణాం విభిన్నానాం వికాసాత్మక పరియోజనానాం శిలాన్యాసం ఉద్ఘాటనం చ విధాస్యతి. प्रथमस्य हाइड्रोजन संचालित रेलयानस्य अयम् शुभारम्भः रेलक्षेत्रे स्वच्छ सतत विकासाय कश्चन महत्वपूर्णः पदक्षेपो वर्तते।

0: हादर अमीर शेख हमद बिन खलीफा अल थानी इत्यस्य निधनं प्रति शोक संवेदनाः प्रेषितवान्। सामाजिक संचार पटले प्रकाशिते एकस्मिन् संदेशे प्रधानमंत्री अवदत् यत् कतर देशस्य फादर अमीर इत्येतस्य स्थायी रिक्तम् भारत कतर देशयोः मध्ये सामरिक सहभागितां सुदृढां कर्तुम् अग्रेपि मार्गदर्शनं करिष्यति। असौ भारतस्य प्रति तस्य अतिस्नेहं कतरदेशे स्थित भारतीय समुदायं प्रति तस्य आत्मीय भावं भारत कतर संबंधान सुदृढीकर्तुं तस्य दृढ प्रतिबद्धतां च स्मृतवान्। जुलाई मासस्य 20 दिनांके आरभ्यमाणात् संसदः प्रावृत सत्रात् प्राक् भारतीय जनता पार्टी इत्येतस्य नेतृत्वयुता एनडीए इति संयुतिः अद्य सहयोगी दलानां वरिष्ठमन्त्रिभिः सह उपवेशनं करिष्यति। अस्य उपवेशनस्य अध्यक्षतां रक्षामन्त्री राजनाथ सिंहः करिष्यति। अस्मिन् उपवेशने प्रावृत सत्राय एनडीए संयुतेः संसदीय कार्ययोजनायाः अन्तिमरूपं निर्धारयिष्यते। अपि च संयुतेः विधायी कार्यसूच्याः सहयोगिदलानां परस्पर समन्वयस्य अथ सदने विपक्षस्य प्रभावपूर्ण प्रतिपक्षाय एकीकृत कार्ययोजनायाः विषये विचार विमर्शः भविष्यति। राष्ट्रीय परीक्षा संस्थयास्य वर्षस्य नीट यूजी इत्यस्य पुनः परीक्षायाः परिणामाः उद्घोषिताः। स्नातक स्तरीय चिकित्सा दंत चिकित्सा आयुष सहैव तत्सम्बद्ध पाठ्यक्रमेषु प्रवेशाय 11 लक्षाधिकाः अभ्यर्थिनः अर्हाः अभवन्। सर्वेषाम् अभ्यर्थिनाम् अंकपत्राणि तावत् आधिकारिक संकेतस्थले neet.nta.nic.in इत्यत्र उपलब्धानि सन्ति। केन्द्रीय गृहमन्त्री अमितशाहः अद्यारभ्य त्रिदिवसीय यात्रायै पश्चिम बंगाल राज्यं गमिष्यति। सूत्रानुसारं यात्रावधौ सः सीमा सुरक्षायाः प्रशासनस्य विधिव्यवस्थायाः विकासात्मक कार्यक्रमेषु भागं निर्वक्ष्यति। श्वः श्रीशाह सिलीगुड़ी क्षेत्रस्य जुमागाछिति सीम्नि गत्वा सीमा सुरक्षाबलस्य सैनिकैः साकं सम्भाषणमपि विधास्यति। पुरुष क्रिकेट क्रीडायां त्रि एक दिवसीय श्रृंखलायाः द्वितीय स्पर्धायां इंग्लैंड दलेन गतरात्रौ कार्डिफ नगरस्य सोफिया गार्डन्स इत्येतस्मिन् क्रीडांगणे भारत दलं चतुर्स्तोभैः पराजितम्। जो रूट उत्तम प्रदर्शनाय स्पर्धायाः श्रेष्ठ क्रीडकः इति सम्मानम् अलभत। अधुना उभे दले रविवासरे लंडन नगरस्य लॉर्ड्स क्रिकेट इत्येतस्मिन् क्रीडांगणे आयोज्यमाने अन्तिमायां निर्णायक श्रृंखलायां परस्परं स्पर्धिष्यतः इति वार्ताः।
1: आकाशवाणी जोगुलांब गद्वाल जिल्ला समग्र निवेदिकनु विंटारु। నివేదికనందిస్తారు శ్రీకే ప్రతాప్.
2: ఓటర్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియను వేగవంతం చేసేందుకు ఓటర్లకు ఇచ్చిన ఎన్యూమరేషన్ పత్రంలో వారి వివరాలు పూరించి ఇచ్చిన తర్వాత డిజిటలైజ్ చేయాలని జోగులాంబ గద్వాల జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ సూచించారు. బూత్ స్థాయి అధికారులు తమ పోలింగ్ స్టేషన్ పరిధిలో ఉన్న ఓటర్ల ఇంటింటికి తిరిగి ఫారాలను 100% పంపిణీ చేయాలన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ మధుమోహన్, ఆర్టీఓ శ్రీనివాసరావు, అధికారి మంజుల తదితరులు పాల్గొన్నారు. ఫిర్యాదుదారు విశ్వాసమే పోలీసుల పనితీరుకు కొలమానమని జిల్లా ఎస్పీ టి శ్రీనివాసరావు పేర్కొన్నారు. వార్షిక తనిఖీలో భాగంగా జోగులాంబ గద్వాల జిల్లా ఇటిక్యాల మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ ను జిల్లా ఎస్పీ సందర్శించారు. పలు ఫైళ్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ఆస్తి సంబంధిత నేరాలు అధికంగా జరిగే ప్రాంతాలను బ్లాక్ స్పాట్లుగా గుర్తించి పగలు రాత్రి బీట్ డ్యూటీల ద్వారా నిఘా ఉంచాలని సూచించారు. ప్రతి ఫిర్యాదును ఆన్లైన్లో నమోదు చేయాలని సూచించారు. విపిఓలు గ్రామాలపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని సూచించారు. కార్యక్రమంలో డీఎస్పీ మొగలయ్య, సీఐ ప్రదీప్ కుమార్, ఎస్ఐ రవి, పోలీస్ సిబ్బంది మహేష్ తదితరులు పాల్గొన్నారు. గట్టు మండలంలోని పెంచికలపాడు గ్రామ పంచాయతీ అభివృద్ది ప్రణాళిక సమావేశాన్ని సర్పంచ్ ఆంజనేయులు అధ్యక్షతన నిర్వహించారు. మండలంలో చేపట్టాల్సిన అభివృద్ది, తాగునీరు, పారిశుద్ధ్యం, రహదారులు, విద్య, ఆరోగ్యంపై గ్రామస్తుల నుంచి అభిప్రాయాలను సేకరించారు. సమావేశంలో గ్రామ పంచాయతీ కార్యదర్శి ఫిరోజ్, ఉప సర్పంచ్ మహమ్మద్ తదితరులు పాల్గొన్నారు. దరూరు మండలంలోని గూడెందొడ్డి జలాశయ విస్తరణకు సవివర ప్రాజెక్టు నివేదిక డీపీఆర్ రూపకల్పనకు సంబంధించి కన్సల్టెన్సీ సంస్థ ప్రతినిధుల బృందం ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి జలాశయాన్ని సందర్శించారు. భూసేకరణ, జలాశయ విస్తరణకు ఎదురయ్యే సమస్యలను పరిశీలించారు. 15 TMC నీటి నిల్వకు డీపీఆర్ తయారు చేసినట్లు ఆయన తెలిపారు. నివేదికను ప్రభుత్వానికి పంపి అనుమతులు పొందుతామన్నారు. తక్కువ భూసేకరణతో ఎక్కువ నీటిని నిల్వ చేసే లక్ష్యంగా ప్రాజెక్టు విస్తీర్ణ ఉంటుందని తెలిపారు. గద్వాల పురపాలక పరిధిలో రోడ్లపై వ్యాపారాలు

0: నిర్వహించడం వల్ల ట్రాఫిక్ కు ప్రజల రాకపోకలకు ఇబ్బందులు కలుగుతున్న నేపథ్యంలో సమీకృత మార్కెట్లో దుకాణాలను వినియోగించుకోవాలని మున్సిపల్ కమిషనర్ జానకిరామ్ సాగర్ విజ్ఞప్తి చేశారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్లాస్టిక్ వినియోగాన్ని నియంత్రించే చర్యలపై వ్యాపారులకు అవగాహన కల్పించారు. గట్టు మండలంలోని ఇందువాసి గ్రామాన్ని సంపూర్ణ అక్షరాస్యత గ్రామంగా తీర్చిదిద్దడమే లక్ష్యమని గ్రామ సర్పంచ్ ఈడిగ లక్ష్మి తెలిపారు. బాలల హక్కుల పరిరక్షణ కమిటీ సభ్యులతో కలిసి ఇంటింటికి తిరిగి అవగాహన కల్పించారు. చదువు మధ్యలో మానేసిన ముగ్గురు విద్యార్థులను తిరిగి స్థానిక పాఠశాలలో చేర్పించారు. వర్షాకాలం ప్రారంభం నేపథ్యంలో సీజనల్ వ్యాధుల పట్ల నిర్లక్ష్యం వద్దని, తప్పనిసరిగా ఆసుపత్రుల్లో చూపించుకోవాలని జిల్లా వైద్యాధికారి సంధ్యా కిరణ్మయ్య పేర్కొన్నారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో సీజనల్ కీటక జనిత వ్యాధుల నియంత్రణపై ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల మెడికల్ ఆఫీసర్లు సూపర్వైజర్లతో సమీక్షా సమావేశం నిర్వహించారు. పిహెచ్సి పరిధిలో జ్వర సర్వేను ప్రారంభించాలన్నారు. అల్లంపూర్ పురపాలక సంఘం పరిధిలోని హోటళ్లను మున్సిపల్ కమిషనర్ రమేష్ తనిఖీ చేశారు. వంటగది శుభ్రంగా ఉంచాలని యజమానులకు సూచించారు. మిగిలిన వ్యర్థ పదార్థాలను పురపాలిక ఆటోలు వేయాలని చెప్పారు. మత్తు పదార్థాలు వినియోగిస్తే చర్యలు తప్పవని ఎస్ఐ స్వాతి హెచ్చరించారు. జోగులాంబ గద్వాల జిల్లా ఎస్పీటీ శ్రీనివాసరావు ఆదేశాల మేరకు మానవపాడు మండల కేంద్రంలోని పలు దుకాణాలు, ప్రధాన కూడలలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రాంగణంలో డాగ్ స్క్వాడ్ తో తనిఖీ నిర్వహించారు. విద్యార్థులకు విద్యా సాంస్కృతిక నైపుణ్యాభివృద్ది కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొని తమ భవిష్యత్తును ఉన్నతంగా తీర్చిదిద్దుకోవాలని గద్వాల ప్రభుత్వ ప్రియదర్శిని మహిళా డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ మీనాక్షి సూచించారు. కళాశాలలో డిగ్రీ మొదటి ఏడాది విద్యార్థినులకు ఓరియంటేషన్ కార్యక్రమం నిర్వహించి మాట్లాడారు. ఉన్నత విద్యతో పాటు ఉపాధి అవకాశాలు పెంపొందించే కళాశాలల్లో నూతనంగా ప్రవేశపెట్టిన ఈడీపీ ప్రోగ్రాంలోని బీఎఫ్ఎస్ఐ కోర్సుల గురించి వివరించారు. దీంతో బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఇన్సూరెన్స్ శిక్షణతో పాటు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని చెప్పారు. కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ లక్ష్మీప్రసాద్, సురేష్ బాబు ఉన్నారు. జోగులాంబ గద్వాల జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించాలని అదనపు కలెక్టర్ నరసింగరావు సూచించారు. కలెక్టర్ కార్యాలయంలోని ఐడీఓసీలో జిల్లా విద్యాశాఖ అధికారి విజయలక్ష్మితో కలిసి 13 మండలాల విద్యాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. తరగతి గదులు, మరుగుదొడ్లు, పాఠశాలల్లో శుభ్రమైన వాతావరణం కల్పించాలన్నారు. బడిబాటలో గతంలో కంటే 10% అదనంగా అభివృద్ది పెంచాలని ఆదేశించారు. కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ కోఆర్డినేటర్లు తదితరులు పాల్గొన్నారు.
1: జోగులాంబ గద్వాల్ జిల్లా సమగ్ర నివేదికను అందించిన వారు శ్రీ కె ప్రతాప్. జిల్లా సమగ్ర నివేదిక ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి ఇప్పుడు సమయం 7:05 తెలుగులో వార్తలు వింటారు.
2: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది తురుగా ఉషారమణి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు హర్యానా, చండీగఢ్, పంజాబ్లో పర్యటిస్తారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలకు వ్యూహం ఖరారు చేసేందుకు ఎన్డీఏ ఈరోజు కూటమి భాగస్వామ్య పక్షాలకు చెందిన మంత్రుల సమావేశం నిర్వహిస్తుంది. నీట్ యూజీ 2026 రీ ఎగ్జామినేషన్ ఫలితాలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ప్రకటించింది. భారత, ఇంగ్లాండ్ జట్ల మధ్య కార్డిఫ్లో నిన్న జరిగిన 2వ వన్డే క్రికెట్ మ్యాచ్లో ఇంగ్లాండ్ 4 వికెట్ల తేడాతో గెలిచింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు హర్యానా, చండీగఢ్, పంజాబ్లో పర్యటిస్తారు. హర్యానా పర్యటనలో భాగంగా జింద్ రైల్వే స్టేషన్లో జింద్ సోనిపట్ మధ్య నడిచే భారత్ మొట్టమొదటి హైడ్రోజన్ రైలును ప్రధానమంత్రి జెండా ఊపి ప్రారంభిస్తారు. అలాగే జింద్లోని ఏకలవ్య స్టేడియంలో దాదాపు 14,700 కోట్ల రూపాయలు విలువ చేసే వివిధ అభివృద్ది ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, జాతికి అంకితం చేయడంతో పాటు అక్కడ జరిగే సభనుద్దేశించి ఆయన ప్రసంగిస్తారు. రైల్వే రంగంలో స్వచ్ఛమైన, స్థిరమైన రవాణా విధానాన్ని అవలంబించడంలో ఈ మొదటి హైడ్రోజన్ రైలు ప్రారంభం ఒక ముఖ్యమైన ముందడుగని ఆకాశవాణి విలేకరి అంటున్నారు. ప్రస్తుతం ఈ సాంకేతికతను పరీక్షిస్తున్న ఇతర అనేక దేశాలను అధిగమించి భారత్ ఈ ప్రాజెక్టుతో సరికొత్త ప్రపంచ బెంచ్ మార్క్ ను నెలకొల్పింది. జర్మనీ, చైనా వంటి దేశాలు సాధారణంగా 2 లేదా 3 కోచ్ల హైడ్రోజన్ రైళ్లు నడుపుతుండగా భారత్ 10 కోచ్ల నిర్మాణాన్ని అభివృద్ది చేసింది. ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇతర హైడ్రోజన్ రైళ్లతో పోలిస్తే అత్యధిక సామర్థ్యంతో దాదాపు 2,600 మంది ప్రయాణికులను తీసుకెళ్లేలాగా రూపొందించారు. ఈ హైడ్రోజన్ రైలు 3200 హార్స్ పవర్ ప్రొపల్షన్ సిస్టమ్తో పనిచేస్తుంది. ఇది ప్రస్తుతం నడుస్తున్న అత్యంత శక్తివంతమైన హైడ్రోజన్.

ఆధారిత రైలు సెట్లలో ఒకటిగా నిలిచింది. ఈ రైలు హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ టెక్నాలజీతో పనిచేస్తుంది. హైడ్రోజన్ ను విద్యుత్తుగా మార్చి రైలు ముందుకు సాగేలాగా చేస్తుంది. ఈ ప్రక్రియలో ఉత్పత్తిగా కేవలం నీటి ఆవిరి మాత్రమే విడుదలవుతుంది. దీనివల్ల రైలు నడిచే సమయంలో కార్బన్ ఉద్గారాలు అస్సలు ఉండవు. సాంప్రదాయ విద్యుత్ రైళ్లలా కాకుండా వీటికి నిరంతరం ఓవర్ హెడ్ విద్యుదీకరణ మౌలిక సదుపాయాలు కూడా అవసరం లేదు. ఒక స్వచ్ఛమైన సమర్థవంతమైన రవాణా పరిష్కారంగా దీన్ని పరిగణిస్తున్నారు. ఈ రైల్లో హైడ్రోజన్ లీకేజీలు, వేడి, మంటలు, పొగను గుర్తించగల మల్టీలేయర్ సేఫ్టీ సిస్టమ్స్ కూడా అమర్చారు. సురక్షితమైన, సమర్థవంతమైన, నమ్మదగిన హైడ్రోజన్ ఆధారిత రైలు సేవ నిర్వహించేందుకు జిందులో హైడ్రోజన్ సదుపాయం ఏర్పాటు చేశారు. జింద్ పర్యటన ముగిసిన తర్వాత ప్రధానమంత్రి చండీగఢ్ కు, ఆ పైన పంజాబ్లోని జలంధర్ కు చేరుకుని అక్కడ పలు అభివృద్ది ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. ఈ సాయంత్రం ప్రధానమంత్రి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న 75 అమృత్ స్టేషన్లతో పాటుగా కేరళలో పునరాభివృద్ది చేసిన 6 అమృత్ రైల్వే స్టేషన్లను కూడా ప్రారంభిస్తారు. కేరళలోని 6 స్టేషన్లు రాష్ట్ర వ్యాప్తంగా రైల్వే మౌలిక సదుపాయాలను, ప్రయాణికుల సౌకర్యాలను గణనీయంగా పెంపొందించాయని భావిస్తున్నారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ఈ నెల 20వ తేదీన ప్రారంభం కానున్న నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ఈరోజు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అధ్యక్షతన సీనియర్ కూటమి మంత్రుల సమావేశం నిర్వహిస్తుంది. వర్షాకాల సమావేశాల్లో తమ సభాపక్ష వ్యూహానికి ఈ సమావేశంలో తుది రూపిస్తారు. ప్రధానంగా ఎన్డీఏ శాసనసభ ఎజెండా, కూటమి భాగస్వామ్య పక్షాల మధ్య సమన్వయం, ఈ సమావేశాల సమయంలో విపక్షాలను ఎదుర్కొనేందుకు ఒక ఉమ్మడి వ్యూహాన్ని రూపొందించడంపై ఈ సమావేశంలో ప్రధానంగా దృష్టి సారించే అవకాశం ఉంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇవాటి నుంచి 3 రోజుల పాటు పశ్చిమ బెంగాల్లో పర్యటిస్తారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన సరిహద్దు భద్రత, సుపరిపాలన, శాంతి భద్రతలు, అభివృద్దిపై దృష్టి సారించే వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారని అధికార వర్గాలు తెలియజేశాయి. అమిత్ షా రేపు సిలిగుడిలోని జుమాగఢ్ బార్డర్ అవుట్పోస్ట్ ను సందర్శిస్తారు. అలాగే 18వ బెటాలియన్ బార్డర్ అవుట్పోస్ట్ లో బీఎస్ఎఫ్ సిబ్బందితో ముఖాముఖి నిర్వహిస్తారు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏ నీట్ యూజీ 2026 రీఎగ్జామినేషన్ ఫలితాలను ప్రకటించింది. అండర్ గ్రాడ్యుయేట్ మెడికల్, డెంటల్, ఆయుష్ అనుబంధ కోర్సుల్లో ప్రవేశాల కోసం 11 లక్షల మందికి పైగా అభ్యర్థులు ఈ పరీక్ష ద్వారా అర్హత సాధించారు. అభ్యర్థులందరికీ స్కోర్ కార్డులు అధికారిక వెబ్సైట్ neet.nta.nic.in లో అందుబాటులో ఉంచారు. అభ్యర్థుల వైద్య విద్యా ప్రవేశాలు, కౌన్సిలింగ్ షెడ్యూల్ సజావుగా సాగేలాగా ఈ ఫలితాలను సకాలంలో ప్రకటించినట్లు జాతీయ పరీక్షల సంస్థ తెలియజేసింది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYD ఫాలో కండి. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. పాకిస్తాన్ కు చెందిన జైషే మొహమ్మద్ ఉగ్రవాద సంస్థకు చెందిన టెర్రర్ మాడ్యూల్ పై జరుపుతున్న విచారణలో భాగంగా గుజరాత్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ 5 వ్యక్తులను అరెస్ట్ చేసింది. అరెస్ట్ చేసిన వారిని బిలాల్ అబీద్ భాయ్ షేరా, మొహమ్మద్ అయూబ్ కడివాలా, మొహమ్మద్ పాలన్పూరి అలియాస్ ఖాళీ అయూబ్ సుంచారా, షఫియా రైస్ ముక్తి అహ్మద్ హసన్ కాడియాగా గుర్తించారు. పటాన్ జిల్లా సిద్దపూర్ తాలూకాలోని కడియాల్ గ్రామం నుంచి వీరిని అదుపులోకి తీసుకున్నారు. మధ్యప్రదేశ్లోని భోపాల్లో ఒక జువెనల్ హోంలో 2 మైనర్లపై తోటి ఖైదీలు శారీరక లైంగిక దాడికి పాల్పడినట్లు వచ్చిన వార్తలపై జాతీయ మానవ హక్కుల కమిషన్ మధ్యప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి భోపాల్ పోలీస్ కమిషనర్కు నోటీసులు జారీ చేసింది. ఒక మీడియా నివేదిక ఆధారంగా ఈ వ్యవహారాన్ని సోమోటగా స్వచ్ఛందంగా విచారణకు స్వీకరించిన ఎన్హెచ్ఆర్సీ 2 వారాల్లోగా దీనిపై సమగ్ర నివేదిక సమర్పించాలని ఆదేశించింది. బాధితులకు నిర్వహించిన వైద్య పరీక్షల్లో ఈ ఆరోపణలు నిజమేనని నిర్ధారణ అయినట్లు కమిషన్ పేర్కొంది. మరోవైపు బీహార్లోని ముజఫర్పూర్ జిల్లా కాంతి ప్రాంతంలో నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ నిర్మించిన యాష్ డైక్ లాగూన్లో మునిగి 3 పిల్లలు మరణించిన ఘటనపై ఢిల్లీలోని ఎన్టీపీసీ చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్కు, బీహార్లోని ముజఫర్పూర్ సీనియర్ పోలీస్ సూపరింటెండెంట్ కూడా ఎన్హెచ్ఆర్సీ నోటీసులు జారీ చేసింది. ఈ కేసును కూడా స్వచ్ఛందంగా విచారణకు స్వీకరించిన కమిషన్ 2 వారాల వ్యవధిలో వివరణాత్మక నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. మార్కెట్లో అమ్ముకోవడానికి బొగ్గు వ్యర్థాలను సేకరించేందుకు వచ్చే గ్రామ

వస్తున్న ఈ చెరువులవే రాకుండా నిరోధించడానికి ఎలాంటి భద్రతా సిబ్బందిని అక్కడ మోహరించలేదని తెలుస్తోంది. ఒడిశాలోని పూరిలో ప్రపంచ ప్రసిద్ధ రథయాత్రలో భాగంగా పవిత్ర త్రిమూర్తుల రథయాత్ర ఈ ఉదయం 9:30 తిరిగి ప్రారంభమవుతుంది. నిన్న రాత్రి చీకటి పడిన తర్వాత 3 అద్భుతమైన రథాలలాగే క్రతువును నిలిపివేయడంతో దేవతల రాత్రంతా తమ తమ రథాలపైనే ఉండిపోయారు. తోబుట్టువులైన ఈ దేవతల మేనత్తేలుగా భావించే శ్రీ గుండెచ ఆలయం వైపు సాగే పవిత్రయాత్రను వీక్షించేందుకు జగన్నాథుని నందిఘోష, బలభద్రుని తాళధ్వజ, సుభద్రాదేవి దర్పదళ రథాలను చూడటానికి లక్షలాది మంది భక్తులు పూరిలోని గ్రాండ్ రోడ్కు చేరుకున్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక కూడళ్లలో ఒకటైన ఈ వార్షిక రథయాత్ర విస్తృతమైన బహుళంచెల భద్రతా నియంత్రణల వ్యవస్థల పర్యవేక్షణలో జరుగుతోంది. కేరళలో ఇవాటి నుంచి రామాయణ మాస వేడుకలు ప్రారంభమవుతాయి. కేరళలో మలయాళ శకం ప్రకారం కర్కిడకం మాసాన్ని రామాయణ మాసంగా జరుపుకుంటారు. భక్తులు ఆధ్యాత్మికమైన బలాన్ని, మనశ్శాంతిని పొందేందుకు ఈ సమయంలో పవిత్ర గ్రంథమైన రామాయణాన్ని ఆశ్రయిస్తారు. ఈరోజు కర్కిడక మాసంలో మొదటి రోజు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అనేక ఇళ్లలో, దేవాలయాల్లో ప్రతిరోజు రామాయణ పారాయణం చేయడం ఒక ఆచారంగా కొనసాగుతోంది. కార్డిఫ్లోని సోఫియా గార్డెన్స్లో నిన్న రాత్రి జరిగిన 3 క్రికెట్ మ్యాచ్ల సిరీస్లోని 2 వన్డేలో ఇంగ్లాండ్ జట్టు భారత్ను 4 వికెట్ల తేడాతో ఓడించి సిరీస్ను 1-1 సమం చేసింది. ఈ మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేయవలసిన శుభ్మాన్ గిల్ నేతృత్వంలోని టీమిండియా 44 ఓవర్లలో కేవలం 233 పరుగులకే ఆల్అవుట్ అయింది. సిరీస్ విజేత నిర్ణయించే చివరి మ్యాచ్లో ఆదివారం నాడు లార్డ్స్ క్రికెట్ మైదానంలో 2 జట్లు తలపడతాయి. మలేషియాలోని కోలాలంపూర్లో ఉన్న ఏఎఫ్సి హౌస్లో నిర్వహించిన డ్రా అనంతరం ఏఎఫ్సి U17 విమెన్స్ ఏషియన్ కప్ చైనా 2027 క్వాలిఫైయర్స్ గ్రూప్ ఈలో భారత్ U17 మహిళల జట్టు స్థానం సంపాదించుకుంది. మలేషియా, సిరియా, ఇరాక్ దేశాలు కూడా ఇదే గ్రూప్లో ఉన్నాయి. విశేషాలు మరొకసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు హర్యానా, చండీగఢ్, పంజాబ్లో పర్యటిస్తారు. మొదటి హైడ్రోజన్ రైలును ప్రారంభిస్తారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలకు వ్యూహం ఖరారు చేసేందుకు ఎన్డీఏ కూటమి భాగస్వామ్య పక్షాలకు చెందిన మంత్రులు ఈరోజు సమావేశమవుతారు. నీట్ యూజీ 2026 రీఎగ్జామినేషన్ ఫలితాలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ప్రకటించింది. భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య కార్డిఫ్లో నిన్న జరిగిన 2వ వన్డే క్రికెట్ మ్యాచ్లో ఇంగ్లాండ్ జట్టు 4 వికెట్ల తేడాతో గెలిచింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. చిత్రగీతాల కార్యక్రమం. ఈనాటి కార్యక్రమంలో ముందుగా శ్రీకృష్ణ పాండవీయం చిత్రం నుండి మాధవపెడ్డి సత్యం పాడిన పాట, సాహిత్యం కోసరాజు, సంగీతం టీవీ రాజు.

0: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం
1: నాగోటు శృతిలోనా
0: పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట
1: నాగుండె లయలోనా పాడవే పాడవే కోయిలా
2: మాటలు మీవి పాటలు మావి.
0: ప్రతి శుక్రవారం ఉదయం 11 గంటలకు కాల్ చేయండి 08744295038.
2: మరొక నెంబర్ 2950039.
1: ఒక మాట 10 మాటలే అది పాట కావాలని.
0: మీ మాటలు మా పాటలు ప్రతి శనివారం ఉదయం 8:35
2: తిరిగి సోమవారం మధ్యాహ్నం 2:30 పునఃప్రసారం.
1: పాడుతూ పరవశించు జన్మ జన్మ.

0: మీరింతవరకు చిత్రగీతాలు విన్నారు. మరిన్ని చిత్రగీతాలను ఈ ప్రసారంలో ఉదయం 7:45 వింటారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం.
1: గుడ్ మార్నింగ్ పిల్లలు.
2: గుడ్ మార్నింగ్ మేడం.
3: మేడం, నాకు పీరియడ్స్ వచ్చినప్పుడు దురదగా చిరాగ్గా ఉంటుంది మేడం.
4: నాకు లీకేజ్ అయిపోతుందేమో అని భయం వేస్తూ ఉంటుంది మేడం.
5: నాసిరకం శానిటరీ ప్యాడ్స్ వాడడం వల్ల కేవలం చిరాకు మాత్రమే కాదు, అనేక ఆరోగ్య సమస్యలు కూడా రావచ్చు. అందుకే పీరియడ్ సమయంలో మెరుగైన పరిశుభ్రత రక్షణ కోసం భారత ప్రభుత్వం శానిటరీ నాప్కిన్, రీయూజబుల్ శానిటరీ ప్యాడ్, పీరియడ్ ప్యాంటీ వంటి ఉత్పత్తులకు ISI మార్క్ తప్పనిసరి చేసింది. ISI మార్క్ లేదు అంటే ప్యాడ్ సురక్షితంగా లేదని అర్థం.
6: BIS నమ్మకానికి నాణ్యతకు హామీ.
7: ఆకాశవాణి విజయపథం కెరీర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ నిర్వహణ

0: శ్రీ కొలిపాక శంకరరావు, వ్యాఖ్యానం శ్రీ శ్యాంప్రసాద్ సొంగ, శ్రీమతి సుంకరనేని స్వాతి. వినండి కెరీర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ విజయ పథం.
1: నేటి పోటీ ప్రపంచంలో అగ్రికల్చర్, హార్టికల్చర్, వెటర్నరీ సైన్స్ కోర్సులు విద్యార్థులకు చక్కటి కెరీర్ అవకాశాలను అందిస్తున్నాయి. ఆహార భద్రత, సుస్థిర వ్యవసాయం, పశు సంపద అభివృద్ధి, పర్యావరణ పరిరక్షణ వంటి అన్ని రంగాల్లోకి వీటి ప్రాధాన్యం రోజురోజు పెరుగుతోంది. దీంతో ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో ఉపాధి అవకాశాలు విస్తరిస్తున్నాయి. త్వరలో తెలుగు రాష్ట్రాల్లో అగ్రికల్చర్ అనుబంధ కోర్సుల్లోకి ప్రవేశ ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో అగ్రి అనుబంధ కోర్సుల ప్రత్యేకతలు, ప్రవేశ విధానం, ఉన్నత విద్య, ఉద్యోగ అవకాశాలు ఈనాటి విజయపథంలో.
2: ఏజీబీఎస్సీ విద్యార్థులకు సుపరిచితమైన కోర్స్, వ్యవసాయ సాగు విధానాల్లో ఆధునిక పద్ధతులు, నూతన పరికరాల వినియోగం వంటి నైపుణ్యాలు అందించే కోర్స్ ఇది. ఏపీ తెలంగాణలో అగ్రికల్చర్ బీఎస్సీ కోర్సు అందుబాటులో ఉంది. ఏపీలో ఆచార్య ఎన్జీ రంగా అగ్రికల్చర్ యూనివర్సిటీ, తెలంగాణలో ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ ఈ కోర్సును అందిస్తోంది. పీజీటీఏయు బీఎస్సీ అగ్రికల్చర్, బీఎస్సీ హార్టికల్చర్, బీఎస్సీ ఫుడ్ టెక్నాలజీ, బీటెక్ అగ్రికల్చర్ ఇంజనీరింగ్, బీఎస్సీ కమ్యూనిటీ సైన్స్ కోర్సుల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈఏపీ సెట్, బైపీసీ, ఎంపీసీ స్ట్రీమ్ అభ్యర్థులు ఈ కోర్సుల్లో చేరేందుకు అర్హులు. అగ్రికల్చర్ బీఎస్సీ పూర్తి చేసుకున్న వారికి ఉన్నత విద్యలో పీజీ, పీహెచ్డీ స్థాయిలో పలు స్పెషలైజేషన్లు అందుబాటులో ఉన్నాయి. వీటిలో ప్రవేశం పొందాలంటే ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఐసీఏఆర్ జాతీయ స్థాయిలో నిర్వహించే ఏఐఈఏ పీజీ ఎంట్రన్స్ టెస్టులో అర్హత సాధించాల్సి ఉంటుంది. ప్రస్తుతం పీజీ స్థాయిలో రెండేళ్ల వ్యవధిలో ఎంఎస్సీ అగ్రికల్చర్, ఎంబీఏ అగ్రి బిజినెస్ మేనేజ్మెంట్, ఎంటెక్ అగ్రికల్చర్ ఇంజనీరింగ్, ఎంఎస్సీ హోమ్ సైన్స్ ప్రోగ్రాంలు అందుబాటులో ఉన్నాయి.
1: పీహెచ్డీ స్థాయిలో పలు విభాగాల్లో పరిశోధనలు చేసే అవకాశం ఉంది. జెనెటిక్స్ అండ్ ప్లాంట్ బ్రీడింగ్, ప్లాంట్ ప్యాథాలజీ, ఎంటమాలజీ, క్రాప్ సైకాలజీ, మాలిక్యులర్ బయాలజీ అండ్ బయోటెక్నాలజీ వంటి విభాగాల్లో పీహెచ్డీ ప్రోగ్రాం అందుబాటులో ఉంది. ఇందులో చేరేందుకు అభ్యర్థులు తాము ఎంచుకున్న విభాగానికి సంబంధించిన స్పెషలైజేషన్తో పీజీ పూర్తి చేసి ఐసీఏఆర్ నిర్వహించే ఏఐఈఈఏ పీహెచ్డీకి ఎంట్రన్స్ లో ఉత్తీర్ణత సాధించాలి.
2: దేశంలోని ప్రతిష్టాత్మక ఇన్స్టిట్యూట్స్, ఐఐఎంలలోనూ అగ్రి కోర్సుల్లో చేరే వీలుంది. ఐఐఎం అహ్మదాబాద్, లక్నో క్యాంపస్లలో ఫుడ్ అండ్ అగ్రి బిజినెస్ మేనేజ్మెంట్ పీజీ ప్రోగ్రాం, అగ్రి బిజినెస్ మేనేజ్మెంట్ ప్రోగ్రాంలు అందుబాటులో ఉన్నాయి. క్యాట్లో ప్రతిభ ఆధారంగా వీటిలో ప్రవేశం లభిస్తుంది.
1: అగ్రికల్చర్ బ్యాచిలర్ కోర్సులతో ఫెర్టిలైజర్స్, పెస్టిసైడ్స్, న్యూట్రియంట్ పరిశ్రమల్లో సూపర్వైజర్స్, ల్యాబ్ ఇన్ఛార్జ్ వంటి ఉద్యోగాలు లభిస్తాయి. ప్రారంభంలోనే నెలకు 30,000 నుంచి 35,000 వేతనం అందుకోవచ్చు. బ్యాంకులు, ఫైనాన్స్ కంపెనీల్లో ఎక్స్టెన్షన్ ఆఫీసర్లుగా చేరొచ్చు. పీజీ పూర్తి చేసిన వారికి ప్రొడక్షన్ మేనేజర్లు, ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలు లభిస్తున్నాయి. పీహెచ్డీ ఉత్తీర్ణులు ఐసీఏఆర్, ఐఏఆర్ఐ వంటి అగ్రికల్చర్ రీసెర్చ్ ల్యాబొరేటరీస్ ఇన్స్టిట్యూట్స్లో సైంటిస్టులుగా కెరీర్ ప్రారంభించే అవకాశం ఉంది. అగ్రికల్చరల్ కోర్సులు పూర్తి చేసిన వారికి ప్రభుత్వ ఉద్యోగాలు కూడా అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా వ్యవసాయ శాఖలో ఎక్స్టెన్షన్ ఆఫీసర్లు, ఉద్యాన శాఖ అధికారులు, ఫిషరీస్ డెవలప్మెంట్ ఆఫీసర్లు వంటి పోస్టులకు పోటీ పడొచ్చు.
2: ఇంటర్మీడియట్ అర్హతతో బీవీఎస్సీ అండ్ ఏహెచ్ బ్యాచిలర్ ఆఫ్ వెటనరీ సైన్స్ అండ్ యానిమల్ హస్బెండరీలో చేరవచ్చు. ఈ కోర్సు రెండు తెలుగు రాష్ట్రాల్లో అందుబాటులో ఉంది. ఏపీలో ఏపీ ఈఏపీ సెట్, బైపీసీ స్ట్రీమ్, తెలంగాణలో టీజీ ఈఏపీ సెట్, బైపీసీ స్ట్రీమ్లో ర్యాంకుల ఆధారంగా సీట్లు భర్తీ చేస్తారు. ఆంధ్రప్రదేశ్లో శ్రీ వెంకటేశ్వర వెటనరీ యూనివర్సిటీ, తెలంగాణలో పివి నరసింహారావు తెలంగాణ వెటనరీ యూనివర్సిటీల ఆధ్వర్యంలో బీవీఎస్సీ అండ్ ఏహెచ్ కోర్సుల ప్రవేశాల ప్రక్రియ జరుగుతోంది. 5.5 వ్యవధిలో బీవీఎస్సీ కోర్సును పూర్తి చేయాలనుకుంటే రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలోని పశుసంవర్ధక శాఖలో వెటనరీ డాక్టర్గా అవకాశం అందుకోవచ్చు. ఇందుకోసం పబ్లిక్ సర్వీస్ కమిషన్లు నిర్వహించే నియామక పరీక్షల్లో ప్రతిభ చూపాల్సి ఉంటుంది. అదేవిధంగా జాతీయ స్థాయిలోనూ జూ పార్కులు,

0: ఇతర జంతు సంరక్షణ కేంద్రాల్లో వెటనరీ డాక్టర్లుగా కొలువు తీరొచ్చు.
1: బీబీఎస్సీ తర్వాత పీజీ పిహెచ్డీలో చేరే అవకాశం ఉంది. మాస్టర్ ఆఫ్ వెటనరీ సైన్సెస్ ఎంబీఎస్సీలో పలు స్పెషలైజేషన్లతో పీజీ పూర్తి చేసుకోవచ్చు. ఇందుకోసం ఐసీఏఆర్ నిర్వహించే పీజీ ఎంట్రన్స్ లో ఉత్తీర్ణత సాధించాలి. ఎంబీఎస్సీ ఉత్తీర్ణులు పిహెచ్డీలో ప్రవేశం పొందొచ్చు. ఐసీఏఆర్ ఏఐఈఈఏ పిహెచ్డీ ఎంట్రన్స్ లో ఉత్తీర్ణత ఆధారంగా యానిమల్ జెనెటిక్స్ అండ్ బ్రీడింగ్, యానిమల్ న్యూట్రిషన్, లైఫ్ స్టాక్ ప్రొడక్షన్ మేనేజ్మెంట్, లైఫ్ స్టాక్ ప్రొడక్ట్స్ టెక్నాలజీ, పౌల్ట్రీ సైన్స్ తదితర 20కి పైగా విభాగాల్లో పరిశోధనలు చేసే అవకాశం లభిస్తుంది. ఐసీఏఆర్ ఏఐఈఈఏ పిహెచ్డీ ఎంట్రన్స్ ద్వారా ప్రవేశం పొందిన వారికి జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్, సీనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ల పేరిట ఆర్థిక ప్రోత్సాహకం కూడా అందుతుంది.
0: బీవీఎస్సీ అండ్ ఏహెచ్ కోర్సులు పూర్తి చేసుకోవడం ద్వారా పశు వైద్యులుగా కెరీర్ ప్రారంభించవచ్చు. వెటనరీ సైన్స్ లో బ్యాచిలర్ పీజీ పీహెచ్డీ చేసిన వారికి యానిమల్ హెల్త్ కేర్ ఎక్విప్మెంట్ తయారీ సంస్థలో కొలువు లభిస్తుంది. ప్రభుత్వ రంగంలో పశు వైద్య కేంద్రాలు, జూ పార్కులు, వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలు, పబ్లిక్ హెల్త్ ల్యాబొరేటరీస్, డిఫెన్స్, అగ్రికల్చర్ విభాగాల్లో అవకాశాలు సొంతం చేసుకోవచ్చు. ప్రైవేటు రంగంలో అయితే పౌల్ట్రీ ఫార్మ్స్, హ్యాచరీస్, ఆక్వా ఫార్మ్స్, బయోలాజికల్ ప్రొడక్షన్ యూనిట్స్, డైరీ ఫార్మ్స్ లో ఉద్యోగాలు లభిస్తాయి. ఇవే కాకుండా బ్యాంకులు, బీమా సంస్థలు, జంతు ప్రదర్శనశాలల్లో కొలువులు దక్కించుకోవచ్చు. వీటితో పాటు లైవ్ స్టాక్ సీడింగ్ సంస్థలు, యానిమల్ డ్రగ్ ప్రొడక్షన్ కంపెనీలు, డ్రగ్ ఫార్ములేషన్ సంస్థల్లో వీరికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఖాయం. బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణులు ఎంట్రీ లెవెల్లోనే సగటున 40,000, పీజీ ఉత్తీర్ణులు అయితే 50,000 నుంచి 60,000 వేతనంతో కెరీర్ ప్రారంభించవచ్చు.
1: పర్యావరణంపై ఆసక్తి ఉన్నవారికి సరితూగే కోర్సు బీఎస్సీ హార్టికల్చర్ సైన్స్. ఈ కోర్సును పూర్తి చేసుకున్న వారికి స్టేట్ హార్టికల్చర్ మిషన్, నాబార్డ్ సహా పలు బ్యాంకుల్లో కెరీర్ అవకాశాలు లభిస్తాయి. అదేవిధంగా ప్రైవేట్ డ్రిప్ ఇరిగేషన్ కంపెనీలు, స్వచ్ఛంద సంస్థలు, మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్టులలో హార్టికల్చర్ గ్రాడ్యుయేట్లు ఉపాధి అవకాశాలు అందుకోవచ్చు. ఉన్నత విద్య పరంగా పీజీ స్థాయిలో ఫ్రూట్ సైన్స్, వెజిటబుల్ సైన్స్, ఫ్లోరికల్చర్, ప్లాంటేషన్ అండ్ స్పైస్ క్రాప్ ప్రత్యేక అంశాలుగా ఎంఎస్సీ చదివే అవకాశం ఉంది. పీహెచ్డీ స్థాయిలో ఐసీఏఆర్ నేషనల్ హార్టికల్చర్ బోర్డులలో పరిశోధనలు చేసే వీలుంటుంది. పీహెచ్డీ పూర్తి చేసుకున్న వారికి కళాశాలల్లో ప్రొఫెసర్లుగా, సీడ్ అండ్ ఫెర్టిలైజర్ సంస్థలో రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ స్పెషలిస్టులుగా కెరీర్ అవకాశాలు లభిస్తాయి.
0: బ్యాచిలర్ ఆఫ్ ఫిషరీస్ సైన్స్ సంక్షిప్తంగా బీఎఫ్ఎస్సీ, చేపల పెంపకం సేకరణకు సంబంధించి ప్రత్యేక పద్ధతులు అనుసరించేందుకు అవసరమయ్యే నైపుణ్యాలు అందించే కోర్సు ఇది. ఈ కోర్సు పూర్తి చేసిన వారికి ఆక్వాకల్చర్ సంస్థలు, ఆక్వా రీసెర్చ్ సంస్థలు ప్రధాన ఉపాధి వేదికలుగా నిల్వనున్నాయి. బైపీసీ విద్యార్థులకు అనుకూలించే మరొక కోర్సు బీటెక్ ఫుడ్ టెక్నాలజీ. ఆహార ఉత్పత్తుల తయారీ, నాణ్యత, ప్రాసెసింగ్ సంబంధిత నైపుణ్యాలు అందించే కోర్సు ఇది. దీన్ని పూర్తి చేయడం ద్వారా ఫుడ్ ప్రొడక్షన్ యూనిట్స్, ప్యాకేజ్డ్ ఫుడ్ తయారీ సంస్థల్లో కొలువు తీరొచ్చు. అదేవిధంగా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్, క్రాప్ ప్రొడక్షన్ కంపెనీలలో మేనేజ్మెంట్ విభాగాల్లో ఉద్యోగాలు లభిస్తాయి.
1: బీటెక్ అగ్రికల్చర్ ఇంజనీరింగ్ వ్యవసాయ ఉత్పత్తులు, పరికరాల డిజైన్ నైపుణ్యాలు అందించే కోర్సు ఇది. దీని ద్వారా మైక్రో ఇరిగేషన్ పరికరాలు, ప్రాసెసింగ్ పరికరాలు, గ్రీన్ హౌస్ల నిర్మాణం, పర్యవేక్షణ వంటి నైపుణ్యాలు లభిస్తాయి. ఈ కోర్సు పూర్తి చేసుకున్న వారు అగ్రీ ఎక్విప్మెంట్ సంస్థలు, క్రాప్ ప్రొడక్షన్ కంపెనీలలో టెక్నికల్ విభాగాల్లో ఉద్యోగాలు దక్కించుకోవచ్చు. బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ ఇన్ కమర్షియల్ అగ్రికల్చర్ అండ్ బిజినెస్ మేనేజ్మెంట్, సంక్షిప్తంగా బీఎస్సీ సిఏబిఎం, బైపీసీ విద్యార్థులకు కార్పొరేట్ కొలువులకు మార్గం వేసే కోర్సు ఇది. వ్యవసాయ విధానంలో ఆధునిక పద్ధతులను అన్వయించడం, వాటి ద్వారా లాభదాయకత పెరిగేలా చేయడానికి అవసరమైన నైపుణ్యాలు అందిస్తుంది. ఈ కోర్సు పూర్తి చేసిన వారికి ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్, క్రాప్ ప్రొడక్షన్ కంపెనీలలో మేనేజ్మెంట్ విభాగాల్లో ఉద్యోగాలు లభిస్తాయి.
0: బీఎస్సీ అగ్రిబయోటెక్, అగ్రిబయోటెక్ గా పిలిచే ఈ కోర్సు ద్వారా టిష్యూ కల్చర్, జెనెటిక్ ఇంజనీరింగ్, మాలిక్యులర్ డయాగ్నోస్టిక్స్ వంటి అంశాలపై అవగాహన కల్పిస్తారు. ఈ కోర్సులు పూర్తి చేసిన వారికి ఫెర్టిలైజర్, పెస్టిసైడ్స్ సంస్థలు ప్రధాన ఉపాధి వేదికలుగా నిలుస్తున్నాయి. హైదరాబాద్లోని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ అగ్రికల్చర్ యూనివర్సిటీ 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి అగ్రికల్చర్, హార్టికల్చర్, ఫుడ్ టెక్నాలజీ

0: యూజీ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది.
1: కోర్సుల వారీగా సీట్ల వివరాలు చూస్తే బీఎస్సీ ఆనర్స్ అగ్రికల్చర్ కోర్సు వ్యవధి 4 ఏళ్లు, పీజేటిఏయు పరిధిలోని వివిధ అగ్రికల్చర్ కాలేజీలు మొత్తంగా సీట్లు 850 రెగ్యులర్ కోటా, 500 స్పెషల్ కోటా కింద అందుబాటులో ఉన్నాయి.
0: బీఎస్సీ ఆనర్స్ హార్టికల్చర్ కోర్సు వ్యవధి 4 ఏళ్లు. కాలేజీ విషయానికి వస్తే అగ్రికల్చర్ కాలేజీ అశ్వరావుపేట, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, ఇందులో 30 సీట్లు అందుబాటులో ఉన్నాయి.
1: బీటెక్ ఫుడ్ టెక్నాలజీ కోర్సు వ్యవధి 4 ఏళ్లు, కాలేజ్ ఆఫ్ ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ రుద్రూర్, నిజామాబాద్ జిల్లాలో మొత్తం 25 సీట్లు రెగ్యులర్ కోటాలోను, 4 స్పెషల్ కోటాలోను అందుబాటులో ఉన్నాయి.
0: ఇక అర్హత విషయానికి వస్తే తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు లేదా గుర్తింపు పొందిన ఇతర బోర్డు నుండి ఇంటర్మీడియట్ 10+2 ఉత్తీర్ణులవ్వాలి. ఫిజికల్ సైన్సెస్, బయోలాజికల్ సైన్సెస్ సబ్జెక్టులు చదివి ఉండాలి. వయస్సు 17 ఏళ్ల నుంచి 22 ఏళ్ల మధ్య ఉండాలి. ఎంపిక విధానం తెలంగాణ ఈఏపీ సెట్ 2026 అగ్రికల్చర్ స్ట్రీమ్ ర్యాంకుల ఆధారంగా ప్రవేశాలు జరుగుతాయి. ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ జూలై 25, 2026. వెబ్సైట్ చిరునామా https://pjtau.edu.in. వెబ్సైట్ చిరునామా మరొకసారి https://pjtau.edu.in. ఈ వెబ్సైట్ ద్వారా ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీలు, ఫీజు చెల్లింపుల వివరాలు తెలుసుకోవచ్చు.
1: ప్రభుత్వ ప్రైవేటు రంగాల్లో ఉపాధి అవకాశాలు కల్పిస్తున్న అగ్రికల్చర్ హార్టికల్చర్ వెటర్నరీ సైన్స్ కోర్సుల ప్రవేశాలు, ఉద్యోగ అవకాశాలే ఈనాటి విజయపదం.
2: మీరింతవరకు కెరీర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ విజయపథం విన్నారు. నిర్వహణ శ్రీ కొలిపాక శంకరరావు, వ్యాఖ్యానం శ్రీ శ్యాంప్రసాద్ సొంగ, శ్రీమతి సుంకర్నేని స్వాతి. ఈ కార్యక్రమం ఆకాశవాణి కొత్తగూడెం కేంద్ర సమర్పణ.
3: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
4: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం కార్యక్రమంలో ఇప్పుడు చిత్రగీతాలు వింటారు, వినండి. రామ్ బంటు చిత్రం నుండి కీరవాణి సంగీత నిర్వహణలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట

గవ్వలు రవ్వలు కానోవచ్చు, కాకులు హంసలు అయిపోవచ్చు, రావచిలుక నువ్వు కానోవచ్చు, రాంబంటు కళా పండవచ్చు, ఏవో ఏవో గుర్రం ఎగరా.

0: ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కింద సుమారు 60 కోట్ల మంది ప్రజలు 5 లక్షల వరకు ఉచిత చికిత్సకు అర్హులయ్యారు. ఇప్పటి వరకు 12 కోట్లకు పైగా ఉచిత చికిత్సలు అందించడం ద్వారా పేద కుటుంబాలకు వైద్య ఖర్చులలో సుమారు 2 లక్షల కోట్లు ఆదా అయ్యాయి. ఆయుష్మాన్ యాప్ను డౌన్లోడ్ చేసుకుని ఈ రోజే ఆయుష్మాన్ కార్డును పొందండి. మరిన్ని వివరాల కోసం 1455555కు కాల్ చేయండి.
1: చిత్రగీతల కార్యక్రమంలో ఇప్పుడు వినబోతున్న పాట సైందవ్ చిత్రం నుండి అనురాగ్ కులకర్ణి పాడిన పాట.

మీరు ఇంతవరకు చిత్రగీతాలు విన్నారు. మరిన్ని చిత్రగీతాలను ఈ ప్రసారంలో 8:35 ప్రసారమయ్యే కిన్నెరలహరి కార్యక్రమంలో వినవచ్చు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం నిలయంలో సమయం 8:00 వస్తుంది. మరికొద్ది క్షణాల్లో సమాచార ప్రభాత్, అనంతరం 8:15 మార్నింగ్ న్యూస్ వింటారు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి. ముందుగా వినండి సమాచార ప్రభాత్.

ఈనాటి ఉద్యోగవాణి కార్యక్రమానికి స్వాగతం. ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ దేశవ్యాప్తంగా ఉన్న ఐఓబీ శాఖల్లో అప్రెంటిస్ల ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతూ ఉంది. 750 ఖాళీలు భర్తీ చేయనున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఖాళీలు ఆంధ్రప్రదేశ్లో 15, తెలంగాణలో 6 ఖాళీలు ఉన్నాయి. గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్ పాస్ అయి ఉండాలి. అభ్యర్థుల వయసు 20 నుంచి 28 సంవత్సరాల మధ్య ఉండాలి. స్టైఫండ్ గా అభ్యర్థులకు నెలకు మెట్రో ప్రాంతానికి 15,500, అర్బన్ ప్రాంతానికి 14,500, సెమీ అర్బన్ రూరల్ ప్రాంతానికి 14,000 స్టైఫండ్ గా అందిస్తారు. ఆన్లైన్ టెస్ట్ అబ్జెక్టివ్ టైప్ లో ఉంటుంది. లోకల్ లాంగ్వేజ్ టెస్ట్, మెడికల్ ఎగ్జామినేషన్, సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్లైన్ చిరునామా https://www.iob.bank.in https://www.iob.bank.in ఈ వెబ్సైట్ ద్వారా మీ దరఖాస్తులు పంపడానికి ఆఖరు తేదీ జూలై 20, 2026. ఆన్లైన్ పరీక్షను ఆగస్టు 2, 2026 నిర్వహిస్తారు. మరొక ప్రకటన, హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ HPCL వారు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి వివిధ విభాగాల్లో ఎక్స్పీరియన్స్డ్ ఫ్రెషర్స్ జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు

0: ఆహ్వానిస్తూ ఉంది. మొత్తం 116 ఖాళీలు భర్తీ చేయనున్నారు. పోస్టుల వివరాలు ఈ విధంగా ఉన్నాయి. జూనియర్ ఎగ్జిక్యూటివ్ కెమికల్స్లో 37, జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఫైర్ సేఫ్టీలో 17, సీనియర్ ఆఫీసర్లు 52, అసిస్టెంట్ మేనేజర్ మేనేజర్ ప్రాజెక్ట్స్లో 5 ఖాళీలు, చీఫ్ మేనేజర్ డిప్యూటీ జనరల్ మేనేజర్ 1 ఖాళీ, మేనేజర్లు 4 ఖాళీలు ఉన్నాయి. మొత్తంగా 116 ఖాళీలు భర్తీ చేయనున్నారు. పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో బీటెక్, ఎంబీఏ, కెమికల్, ఫైర్ సేఫ్టీలో ఉత్తీర్ణులై ఉండాలి. వీటితో పాటు ఉద్యోగ అనుభవం కూడా లెక్కలోకి తీసుకుంటారు. జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులకు 30,000 నుంచి 120,000, ఇతర సీనియర్ మేనేజర్ పోస్టులకు 60,000 నుంచి 280,000 రూపాయల వేతన శ్రేణి వీరికి చెల్లించబడుతుంది. కంప్యూటర్ ఆధారిత పరీక్ష, గ్రూప్ టాస్క్, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్లైన్ చిరునామా www.hindustanpetroleum.com www.hindustanpetroleum.com ఈ వెబ్సైట్ ద్వారా మీ దరఖాస్తులు పంపడానికి ఆఖరు తేదీ జూలై 20, 2026.
1: మీరింతవరకు విద్యా ఉద్యోగ సమాచారం ఉద్యోగ వాణి విన్నారు.

ఈనాటి మన కార్యక్రమంలో మన మొదటి ఉత్తరం కర్ణాటక రాష్ట్రం చిన్న తిరుపతి నుంచి ప్రకాష్, శ్యామల, అశ్విని, ఆనంద్, మన్విత్ వీరంతా వినిపించమంటున్న పాట ఇంటింటి రామాయణం చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట. సాహిత్యం వేటూరి సుందరరామ్మూర్తి, సంగీతం రాజన్ నాగేంద్ర. మరి మీరు కోరినట్టుగా ఇంటింటి రామాయణం చిత్రం నుంచి ఈ పాట మీకోసం.

శ్రావణ సంధ్య చిత్రం కోసం ఎస్వి బాలసుబ్రహ్మణ్యం జానకి పాడిన పాటను వినిపించండి అంటూ కోరుతున్న శ్రోతలు, కొత్తగూడెం నెహ్రూ బస్తీ నుండి చెనిగరపు వెంకటేష్, లత, వర్షిణి, వంశీ చైతన్య, రామ్చందర్, సన, హజీరా, రాజ్కుమార్, ఇంకా సంధ్యారాణి, ధన్యశ్రీ, హృత్విక్ రాజ్, లక్ష్మీ, సంపత్ కుమార్, మరి మీ అందరి కోసం శ్రావణ సంధ్య చిత్రం నుంచి ఈ పాట.

0: తప్పు కాలను ఎక్కువ లాభాలు జస్ట్ పక్క క్లిక్లు నైనా వా
1: చిక్కుకున్నాడు.
2: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటుంది
3: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
4: కిన్నెర లహరి కార్యక్రమంలో మన తర్వాతి ఉత్తరం రామవరం పంజాబ్ గడ్డ సుద్దల బస్తీ నుండి నాతరి మల్లేష్, కుమారి సాగర్, రమేష్ బాబు, వెంకటేశ్వర్లు, రాజ్ కుమార్, గంగారపు శంకర్, చంద్రకళ, వచన్, అమ్ములు, నందు, డెన్ను, ఇంకా గంగారపు రమేష్ బాబు, రజని, స్వామి వీరంతా వినిపించమంటున్న పాట మంచి రోజులు వచ్చాయి చిత్రం నుండి ఘంటసాల పాడిన పాట. సాహిత్యం దేవులపల్లి, సంగీతం టి చలపతిరావు. మరి మీరు కొన్నట్టుగా మంచి రోజులు వచ్చాయి చిత్రం నుంచి ఈ పాట.

ఇళయరాజా సంగీత నిర్వహణలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట, గీత రచన వేటూరి సుందరరామూర్తి, చిత్రం కొండపీటి దొంగ. ఈ పాటను వినిపించండి అంటూ కోరుతున్న శ్రోతలు సంగారెడ్డి జిల్లా హతినూర్ మండల్ చిద్దుల నాగారం నుండి దొడ్ల దుర్గయ్య, లావణ్య, లక్ష్మణ్, మీనా, లోకేశ్వర్, ఇంకా విక్రాంత్, జగన్, రాజేశ్వర్, లక్ష్మీ దుర్గయ్య. మరి మీరు కొన్నట్టుగా కొండవీటి దొంగ చిత్రం నుంచి ఈ పాట.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం.
2: నాగోటు శృతిలో
1: పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట
3: మాటలు మీవి, పాటలు మావి.
1: ప్రతి శుక్రవారం ఉదయం 11 గంటలకు కాల్ చేయండి 0874295038.
3: మరొక నెంబర్ 2950039.
2: ఒక మాట పది మాటలై అది పాట కావాలని.
1: మీ మాటలు మా పాటలు ప్రతి శనివారం ఉదయం 8:35
3: తిరిగి సోమవారం 2:30 పునఃప్రసారం.

కిన్నెర లహరి వింటున్నారు. మరి కార్యక్రమంలో మన తర్వాతి ఉత్తరం, జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం వెంకటాపూర్ నుండి అనుమల్ల నాగరాజు, రాజేశ్వరి, హంసిని, హరిణి, నయన, మోక్షిత్, ఇంకా రాజేష్, లలిత, మహేష్, రజని, సుధీర్, రజిత, మణిదీప్, మణిచంద్ర వీరంతా వినిపించమంటున్న పాట పూజా ఫలం. చిత్రం నుండి ఎస్ జానకి పాడిన పాట. సాహిత్యం డాక్టర్ సి నారాయణరెడ్డి, సంగీతం ఎస్ రాజేశ్వరరావు. మరి మీరు కోరినట్టుగా పూజా ఫలం చిత్రం నుంచి ఈ పాట.

కార్యక్రమంలో ఇప్పుడు ప్రేమ్ నగర్ చిత్రం నుండి ఘంటసాల సుశీల పాడిన పాటను వినిపించండి అంటూ కోరుతున్న శ్రోతలు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాత్ నగర్ మండలం గరిప్పేట నుంచి నర్సింగ్ వెంకన్న, పద్మ, రమేష్, ఆకాంక్ష, జశ్వంత్, శనిత, శ్రీకాంత్, వీరస్వామి, ఇంకా సుశీల, శేషాద్రి, హనుమంతరావు మరి మేర్కొన్నట్టుగా ప్రేమ్ నగర్ చిత్రం నుంచి ఈ పాట

0: గుడ్ మార్నింగ్ పిల్లలు.
1: గుడ్ మార్నింగ్ మేడం.
2: మేడం, నాకు పీరియడ్స్ వచ్చినప్పుడు దురదగా చిరాగ్గా ఉంటుంది మేడం.
3: నాకు లీకేజ్ అయిపోతుందేమో అని భయం వేస్తూ ఉంటుంది మేడం.
0: నాసి రకం శానిటరీ ప్యాడ్స్ వాడడం వల్ల కేవలం చిరాకు మాత్రమే కాదు, అనేక ఆరోగ్య సమస్యలు కూడా రావచ్చు. అందుకే పీరియడ్ సమయంలో మెరుగైన పరిశుభ్రత రక్షణ కోసం భారత ప్రభుత్వం శానిటరీ నాప్కిన్, రీయూజబుల్ శానిటరీ ప్యాడ్, పీరియడ్ ప్యాంటీ వంటి ఉత్పత్తులకు ISI మార్క్ తప్పనిసరి చేసింది. ISI మార్క్ లేదు అంటే ప్యాడ్ సురక్షితంగా లేదని అర్థం.
4: BIS నమ్మకానికి నాణ్యతకు హామీ.
5: ముఖాన్ మొటిమల గజ్జా బొబ్బలా నడుగులో తామరా
6: సైబాల్. 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సైబాల్.
7: కిన్నర లహరి కార్యక్రమంలో ఇప్పుడు సాయినగర్ వనస్థలీపురం హైదరాబాద్ నుండి దోర్నాల బాలరాజు, రేణుక, బద్రి, హరిణి, లోకేష్ వీరంతా వినిపించమంటున్న పాట అందాల రాశి చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, సుశీల పాడిన పాట. గీత రచన సింగిరెడ్డి నారాయణ రెడ్డి, సంగీతం రమేష్ నాయుడు.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: కార్యక్రమంలో ఇప్పుడు నిజామాబాద్ జిల్లా న్యూ ఎన్జిఓస్ కాలనీ నుండి నాగనాథ్ గుప్తా, గోదావరి గుప్తా, రవి, రాజు, సవిత, లావణ్య, శ్రీనిధి, శ్రీహిత, రుషికేష్, అక్షయ్ వీరంతా కోరుతున్న పాట రాక్షసుడు చిత్రం నుండి. ఇళయరాజా సంగీత నిర్వహణలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, జానకి పాడిన పాట. మరి మీరు కోరినట్టుగా రాక్షసుడు

0: రుచిలో సాంప్రదాయం, మధురంలో విశ్వాసం,
1: ఇంటిల్లిపాది కలిసి పంచుకునే ఆనందానికి మీ అందరి నమ్మకాన్ని సొంతం చేసుకున్న పేరు శ్రీ దుర్గా స్వీట్స్.
0: స్వచ్ఛమైన పదార్థాలు, సంప్రదాయ రుచులు, నాణ్యతలో రాజీలేని తయారీ, ప్రతి మిఠాయిలో మనసు గెలిచే మాధుర్యం. ఏ వేడుకైనా మీ మొదటి ఎంపిక
1: శ్రీ దుర్గా స్వీట్స్, ఇందిరా మార్కెట్, భద్రాచలం. ప్రొప్రైటర్ బి సుధాకర్. సెల్ నెంబర్ 9.

0: పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట
1: మాటలు మీవి పాటలు మావి.
0: ప్రతి శుక్రవారం ఉదయం 11 గంటలకు కాల్ చేయండి 08744295038.
1: మరొక నెంబర్ 295039.
0: మీ మాటలు మా పాటలు ప్రతి శనివారం ఉదయం 8:30.
1: తిరిగి సోమవారం మధ్యాహ్నం 2:30 పునః ప్రసారం.
0: పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట. మరుపురాని ఆ మధుర క్షణాలు
1: మీ మాటలు మా పాటలు
0: పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట.

శ్రోతలు 100.1 మెగాహెచ్పై కిన్నెర లహరి కార్యక్రమం వింటున్నారు. కార్యక్రమంలో మన తర్వాతి ఉత్తరం బాబు క్యాంప్ ఏరియా నుంచి చిట్టారి రాజా, మాధవి, సందీప్, సాయి, మధు, ఇంకా దినేష్, నాగ, వరప్రసాద్, శివపార్వతి వీరంతా వినిపించమంటున్న పాట సింధూర పువ్వు చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట. మరి మీరు కోరినట్టుగా సింధూర పువ్వు చిత్రం నుంచి ఈ పాట

0: నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు.
1: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.
2: కార్యక్రమంలో తర్వాతి ఉత్తరం రంగారెడ్డి జిల్లా ఏకలవ్యనగర్ నుండి బిజిలి వెంకటేష్, కృష్ణ, సూర్యకళ, రేఖ, చంద్రకళ, రవీందర్ కుమార్, సాయి ప్రకాష్, శ్యామల వెంకటేష్, సాయి కుమార్, విజయ్ కుమార్, నరసింగారావు, వసుంధర, ఇంకా లావణ్య, రితిక, భానుశ్రీ, రింకీ, భవ్యశ్రీ, బేబీ దేవేందర్, శోభారాణి, అశోక్ బాబు వీరంతా వినిపించమంటున్న పాట పసివాడి ప్రాణం చిత్రం నుండి చక్రవర్తి సంగీత నిర్వహణలో. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం జానకి పాడిన పాట, మరి మీరు కొన్నట్టుగా పసివాడి ప్రాణం చిత్రం నుంచి ఈ పాట

0: ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ పథకం. ఈ పథకంలో మొదటిగా వ్యక్తిగత సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు ఎస్హెచ్జిస్ ఎఫ్పిఓలు సహకార సంఘాలకు అర్హత గల ప్రాజెక్ట్ వ్యయంలో 35% క్రెడిట్ లింక్డ్ క్యాపిటల్ సబ్సిడీ, ఒక్కో వ్యక్తిగత యూనిట్ కు 10 లక్షల గరిష్ట పరిమితితో మరియు కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రూప్ యూనిట్స్ కు 3 కోట్ల గరిష్ట పరిమితితో సహాయం అందించబడుతుంది. లబ్ధిదారుడు కనీసం 10% స్వయం పెట్టుబడి సమకూర్చుకోవాలి. పీఎంఎఫ్ఎంఈ అమలులో రాష్ట స్థాయిలో తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ నోడల్ ఏజెన్సీగా, జిల్లా స్థాయిలో డిఐసి, గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో సెర్ప్ మరియు మెప్మా లబ్ధిదారులకు మార్గనిర్దేశం చేస్తూ బ్యాంకులు మరియు సంబంధిత శాఖలకు సమన్వయం ద్వారా రుణాల మంజూరు, సబ్సిడీ అనుసంధానం, ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు స్థాపన మరియు అభివృద్ధి ఈ పథకం ద్వారా అమలు చేయబడుతుంది. ఈ పథకం కింద దాదాపు అన్ని ఆహార ప్రాసెసింగ్ కార్యకలాపాలు అర్హత కలిగినవి. అయితే ప్రాసెస్ చేయని ముడి ఉత్పత్తుల కొనుగోలు, అమ్మకాలు, లూస్ పాలు, తేనె, నూనె విక్రయం, పశుశోషణ, తాజా మాంసం లేదా చేపల విక్రయం, అలాగే క్యాంటీన్లు, హోటళ్లు, టిఫిన్ సెంటర్లు వంటి ఆహార సేవల వ్యాపారాలు ఈ పథకంలో అర్హత కలిగినవి కావు.
1: పీఎంఎఫ్ఎంఈ పథకాన్ని మరింత ప్రభావవంతంగా అమలు చేయడానికి ఈ కేంద్ర ప్రభుత్వ పథకాలతో సమన్వయం చేసుకోవచ్చు. ఏఐఎఫ్, పీఎంకేఎస్వై, పీఎంఎంఎస్వై, ఏహెచ్ఐడిఎఫ్, ఎంఐడిహెచ్, ఎన్హెచ్బి, ఎన్ఆర్ఎల్ఎం, ఎన్యూఎల్ఎం, స్టాండప్ ఇండియా, ముద్ర, CGTMSE.
0: మరిన్ని వివరాల కోసం జిల్లా స్థాయిలోని డిఐసి కార్యాలయాలను మరియు రాష్ట్ర స్థాయిలోని తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ డీజీఎఫ్పిఎస్ ను సంప్రదించగలరు.

మీరింతవరకు శ్రోతలు తమకు ఎంతగానో నచ్చిన పాటను ఉత్తరాల ద్వారా కోరుకున్న చిత్రగీతల కార్యక్రమం కిన్నెరలహరి విన్నారు.

ఈనాటి మా ప్రసారంలో మధ్యాహ్నం 12:40 ప్రసారమయ్యే ప్రియదర్శిని స్త్రీల కార్యక్రమంలో ఆషాఢం సాంప్రదాయాలకు సందేశం ఈ అంశంపై శ్రీమతి రామావజుల సాయిభారతి గారి ప్రసంగం వింటారు. ఇంకా పోషకాల రేడు నేరేడు ప్రసంగం వింటారు. ఇక 2:30 శ్రోతలు తమకు ఎంతగానో నచ్చిన పాటను టెలిఫోన్ ద్వారా కోరుకునే చిత్రగీతల కార్యక్రమం మీ మాటతో పాట ప్రసారమవుతుంది.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు

0: అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం ఏకచిత్రగానం. ఈనాటి ఏకచిత్రగానం శీర్షికన అశోక్ మూవీస్ వారి సుమంగళి చిత్రంలోని పాటలు వింటారు. ఈ చిత్రానికి సంగీతం అందించారు కేవి మహదేవన్, సాహిత్యం ఆత్రేయ, గాయని గాయకులు ఘంటసాల, సుశీల, జమునారాణి, వసంత, స్వర్ణలత, పిబి శ్రీనివాస్. వినండి ఈనాటి ఏకచిత్రగానం, అశోక్ మూవీస్ వారి సుమంగళి చిత్రంలోని పాటలు.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫార్మ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: మాటలు మీవి, పాటలు మావి.
1: ప్రతి శుక్రవారం ఉదయం 11 గంటలకు కాల్ చేయండి 0874295038.
0: మరొక నెంబర్ 2950039.
2: ఒక మాట పది మాటలై అది పాట కావాలని.
1: మీ మాటలు మా పాటలు ప్రతి శనివారం ఉదయం 8:35
0: తిరిగి సోమవారం మధ్యాహ్నం 2:30 పునఃప్రసారం.
2: పాడుతూ పరవశించు జన్మ.

మీరింతవరకు ఏకచిత్రగానం శీర్షికన అశోక్ మూవీస్ వారి సుమంగలి చిత్రంలోని పాటలు విన్నారు. ఈ చిత్రానికి సంగీతం అందించారు కేవి మహాదేవన్, సాహిత్యం ఆత్రేయ, గాయని గాయకులు ఘంటసాల, సుశీల, జమునారాణి, వసంత, స్వర్ణలత, పిబి శ్రీనివాస్. ఈనాటి ఏకచిత్రగానం కార్యక్రమం ఇంతటితో సమాప్తం.

0: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం
1: నాగోటు శృతిలోన
0: పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట.

చిత్రగీతల కార్యక్రమం. శ్రోతలు 100.1 మెగాహెచ్ పై చిత్రగీతాలు వింటారు. కార్యక్రమంలో ఇప్పుడు వినబోతున్న పాట ప్రేమికుడు చిత్రం కోసం ఏఆర్ రెహమాన్ సంగీత నిర్వహణలో ఉన్ని కృష్ణన్ పాడిన పాట.

ఏఆర్ రెహమాన్ సంగీతం అందించిన మరొక చిత్రం జెంటిల్మెన్ చిత్రం నుండి హమీద్ స్వర్ణలత మాల్గాటి శుభ పాడిన పాట.

మీరు విన్న ఆ పాట రమణ గోగుల సంగీత నిర్వహణలో ప్రేమంటే ఇదేరా చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట. శ్రోతలు 100.1 మెగాహెచ్పై చిత్రగీతాలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వినండి సూర్య సన్ ఆఫ్ కృష్ణన్ చిత్రం కోసం హరీష్ జయరాజ్ సంగీత నిర్వహణలో నరేష్ అయ్యర్ ప్రశాంతిని పాడిన పాట.

0: పాటల పల్లకిలు శ్రోతల ముచ్చట
1: మాటలు మీవి పాటలు మావి.
0: ప్రతి శుక్రవారం ఉదయం 11 గంటలకు కాల్ చేయండి 08744295038.
1: మరొక నెంబర్ 295039.
0: మీ మాటలు మా పాటలు ప్రతి శనివారం ఉదయం 8:30.
1: తిరిగి సోమవారం మధ్యాహ్నం 2:30 పునః ప్రసారం.
0: పాటల పల్లకిలు శ్రోతల ముచ్చట. మరుపురాని ఆ మధుర క్షణాలు
1: మీ మాటలు మా పాటలు
0: పాటల పల్లకిలో శ్రోతల ముచ్చటా.

శ్రోతలు 100.1 మెగాహెచ్పై చిత్రగీతాలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వినబోతున్న పాట రక్షకుడు చిత్రం కోసం ఉదిత్ నారాయణ్ పాడిన పాట.

మీరు విన్న ఆ పాట మణిశర్మ సంగీతం అందించిన అతడు చిత్రం నుండి కేకే సునీత పాడిన పాట. శ్రోతలు 100.1 మెగాహెచ్పై చిత్రగీతాలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వినబోతున్న పాట అరవింద సమేత వీరరాఘవ చిత్రం కోసం ఎస్ఎస్ తమన్ సంగీత నిర్వహణలో డాలర్ మెహందీ అంజనా సౌమ్య పాడిన పాట.

0: Pelagà, noi raga raga.
1: ఇప్పుడు వినండి, మిస్టర్ బచ్చన్ చిత్రం కోసం శ్రీరామ్ చంద్ర సమీర భరద్వాజ్ పాడిన పాట

కార్యక్రమంలో ఇప్పుడు ఎస్ఎస్ తమన్ సంగీత నిర్వహణలో యాజీ నిజార్ సంజన పాడిన పాట చిత్రం విన్నర్.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం నిలయంలో సమయం సరిగ్గా 11:02 దాటి 12 సెకండ్లు. శ్రోతలు 100.1 MHz చిత్రగీతాలు వింటున్నారు. కార్యక్రమంలో తర్వాత వినండి దేవుళ్ళు ఈ చిత్రంలో నుండి ఎస్ జానకి పాడిన పాట.

0: ka-chum, boom, boom, pop, ka-chum, boom, pop, ka-chum, boom, boom, pop, ka-chum, boom,
1: pop, ka-chum, boom, boom, pop, ka-chum, boom, boom, ka-chum, కొంప ముంచినవురు ఎంత గొప్ప సొగసురు ఈ ఆడదాచినవురు పూల రెక్కలు కొన్ని తేనె చుక్కలు రంగరిస్తివు ఇలా బొమ్మ చేస్తివు అసలు భూలోకం ఇలాంటి సిరి చూసి ఉంటదా కనక ఈ చిత్రం స్వర్గానికి చెంది ఉంటదా

మీరింతవరకు చిత్రగీతాలు విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. సమయం 12 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో హిందీలో వార్తలు వింటారు. అనంతరం 12 గంటల 5 నిమిషాలకు ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

0: And with that, we end this news bulletin.
1: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం శాస్త్రీయ సంగీతం. ఈనాటి శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో పండిట్ శివకుమార్ శర్మ గారి సంతూర్ వాద్యం వింటారు. ముందుగా ప్రకటనలు.
2: ఎనభై సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సాయిబాల్
3: పిఎం జయ్. అబ్ గరీబో కి జయ్ బన్ గయి హై.

0: ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కింద సుమారు 60 కోట్ల మంది ప్రజలు 5 లక్షల వరకు ఉచిత చికిత్సకు అర్హులయ్యారు. ఇప్పటి వరకు 12 కోట్లకు పైగా ఉచిత చికిత్సలు అందించడం ద్వారా పేద కుటుంబాలకు వైద్య ఖర్చులలో సుమారు 2 లక్షల కోట్లు ఆదా అయ్యాయి. ఆయుష్మాన్ యాప్ను డౌన్లోడ్ చేసుకుని ఈ రోజే ఆయుష్మాన్ కార్డును పొందండి. మరిన్ని వివరాల కోసం 1455555కు కాల్ చేయండి.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫార్మ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
2: ఇంటి కోసం ఎటువంటి సామాన్లు కొనేటప్పుడైనా ముందుగా బిఏఎస్ క్వాలిటీ మార్క్ అంటే ఐఎస్ఐ మార్క్ ను తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఆ చిహ్నం ఉందంటే అంతా బాగున్నట్టే.
3: ఆ చిహ్నం లేకపోతేనో?
2: ఒకవేళ మార్క్ లేదంటే ఆ ఉత్పత్తి మీకు సురక్షితం కాదని అర్థం చేసుకోండి. భారత ప్రభుత్వం 750కి పైగా ఉత్పత్తులపైన బిఏఎస్ మార్క్ ను తప్పనిసరి చేసింది. ఈ రోజే బిఏఎస్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
4: సోదరా, భద్రత విషయంలో కామెడీ చేయకండి.
5: బిఐఎస్, నమ్మకానికి నాణ్యతకు స్ఫూర్తి.
6: జారీ చేయవారు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్, హైదరాబాద్.
7: ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ పథకం. ఈ పథకంలో మొదటిగా వ్యక్తిగత సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు, ఎస్హెచ్జిస్, ఎఫ్పిఓలు, సహకార సంఘాలకు అర్హత గల ప్రాజెక్ట్ వ్యయంలో 35% క్రెడిట్ లింక్ క్యాపిటల్ సబ్సిడీ, ఒక్కో వ్యక్తిగత యూనిట్ కు 10 లక్షల గరిష్ట పరిమితితో మరియు కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రూప్ యూనిట్స్ కు 3 కోట్ల గరిష్ట పరిమితితో సహాయం అందించబడుతుంది. లబ్ధిదారుడు కనీసం 10% స్వయం పెట్టుబడి సమకూర్చుకోవాలి. పిఎంఎఫ్ఎంఈ అమలులో రాష్ట్ర స్థాయిలో తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ నోడల్ ఏజెన్సీగా, జిల్లా స్థాయిలో డిఐసి, గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో సెర్ఫ్ మరియు మెప్మా లబ్ధిదారులకు మార్గనిర్దేశం చేస్తూ బ్యాంకులు మరియు సంబంధిత శాఖలతో సమన్వయం ద్వారా రుణాల మంజూరు, సబ్సిడీ అనుసంధానం, ఆహార ప్రాసెసింగ్ యూనిట్ల స్థాపన మరియు అభివృద్ధి ఈ పథకం ద్వారా అమలు చేయబడుతుంది. ఈ పథకం కింద దాదాపు అన్ని ఆహార ప్రాసెసింగ్ కార్యకలాపాలు అర్హత కలిగినవి. అయితే ప్రాసెస్ చేయని ముడి ఉత్పత్తుల కొనుగోలు, అమ్మకాలు, లూస్ పాలు, తేనె, నూనె విక్రయం, పశుశోషణ, తాజా మాంసం లేదా చేపల విక్రయం, అలాగే క్యాంటీన్లు, హోటళ్లు, టిఫిన్ సెంటర్లు వంటి ఆహార సేవల వ్యాపారాలు ఈ పథకంలో అర్హత కలిగినవి కావు. పిఎంఎఫ్ఎంఈ పథకాన్ని మరింత ప్రభావవంతంగా అమలు చేయడానికి ఈ కేంద్ర ప్రభుత్వ పథకాలతో సమన్వయం చేసుకోవచ్చు. ఏఐఎఫ్, పిఎంకేఎస్వై, పిఎంఎంఎస్వై, ఏహెచ్ఐడిఎఫ్, ఎంఐడిహెచ్, ఎన్హెచ్బి, ఎన్ఆర్ఎల్ఎం, ఎన్యుఎల్ఎం, స్టాండప్ ఇండియా, ముద్ర, CGT-MSE. మరిన్ని వివరాల కోసం జిల్లా స్థాయిలోని డిఐసి కార్యాలయాలను మరియు రాష్ట్ర స్థాయిలోని తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ DGFPS ను సంప్రదించగలరు.
8: ఇప్పుడు వినండి పండిట్ శివకుమార్ శర్మ గారి సంతూర్ వాద్యం.

0: మీరింతవరకు పండిట్ శివకుమార్ శర్మ గారి సంతూరు వాద్యం విన్నారు. ఈనాటి శాస్త్రీయ సంగీత కార్యక్రమం ఇంతటితో సమాప్తం.
1: హే నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు.
2: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.
3: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫార్మ్స్ ఇస్తారు. ఓటర్ల ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం సమయం 12:30 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది త్వరగా ఉషారమణి. దేశంలో తొలి హైడ్రోజన్ రైలు సేవను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు జెండా ఊపి ప్రారంభించారు. దేశవ్యాప్తంగా 75 అమృత్ రైల్వే స్టేషన్లకు కూడా మోదీ ప్రారంభోత్సవం చేస్తారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ రోజు నుంచి 3 రోజుల పాటు పశ్చిమ బెంగాల్లో పర్యటించి సరిహద్దు భద్రతను సమీక్షిస్తారు. న్యాయమైన సమానమైన కరుణతో కూడుకున్న సమాజ నిర్మాణం ఉమ్మడి బాధ్యత అని న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ అన్నారు. పివి సింధు జపాన్ ఓపెన్ సూపర్ 750 మహిళల బ్యాడ్మింటన్ సింగిల్స్ సెమీఫైనల్లోకి ప్రవేశించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు హర్యానాలోని జింద్ రైల్వే స్టేషన్లో జింద్ సోనిపట్ మధ్య నడిచే దేశపు మొట్టమొదటి హైడ్రోజన్ రైలును జెండా ఊపి ప్రారంభించారు. రైల్వే రంగంలో స్వచ్ఛమైన స్థిరమైన రవాణా విధానాన్ని అవలంబించడంలో ఈ మొదటి హైడ్రోజన్ రైలు ప్రారంభం ఒక ముఖ్యమైన ముందడుగు. మన దేశంలోనే రూపకల్పన ఇంజనీరింగ్ చేసిన ఈ రైలు పూర్తిగా స్వదేశీ సాంకేతికతను ఉపయోగించి అభివృద్ది చేశారు. అధునాతన రైల్వే ఇంజనీరింగ్ లో మన దేశంలో పెరుగుతున్న సామర్థ్యాలను ఈ రైలు ప్రతిబింబిస్తుంది. జింద్ సోనిపట్ మధ్య 89 కిలోమీటర్ల విభాగంలో గంటకు 75 కిలోమీటర్ల వేగంతో గంటకు 110 కిలోమీటర్ల గరిష్ట వేగంతో ప్రయాణించే ఈ రైలు సురక్షితమైందే కాకుండా మరింత వేగవంతంగా కూడా నడుస్తుంది. హైడ్రోజన్ రైలు ప్రవేశంతో హైడ్రోజన్ ఆధారిత రైళ్లను నడుపుతున్న ప్రపంచంలోని కొన్ని దేశాల సరసన మన దేశం కూడా చేరింది. వీటిలో జర్మనీ, జపాన్, చైనా, అమెరికా ఉన్నాయి. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా నడుస్తున్న చాలా హైడ్రోజన్ ప్యాసింజర్ రైళ్లు కేవలం 2 లేదా 3 కోచ్లు మాత్రమే కలిగి ఉండి ప్రాథమికంగా స్వల్ప ప్రాంతీయ మార్గాల్లో నడుస్తున్నాయి. దీనికి భిన్నంగా భారతీయ రైల్వే ఈ రైలును దాదాపు 2,600 మంది ప్రయాణించే సామర్థ్యంతో 10 కోచ్ల ప్యాసింజర్ రైలుగా రూపొందించింది. అధిక సామర్థ్యంతో కూడిన ప్రయాణికుల రవాణా కోసం హైడ్రోజన్ ఆధారిత రైలు రవాణా విస్తరణ సామర్థ్యాన్ని ఇది నిరూపిస్తోంది. ఈ రైలు హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ టెక్నాలజీతో పనిచేస్తుంది. ఈ సాంకేతిక పరిజ్ఞానం హైడ్రోజన్ ను విద్యుత్ గా మార్చి రైలు ముందుకు సాగేలాగా చేస్తుంది. ఈ ప్రక్రియలో బై ప్రొడక్ట్ గా కేవలం నీటి ఆవిరి మాత్రమే విడుదలవడంతో కార్బన్ ఉద్గారాలు అసలు ఉండవు. హైడ్రోజన్ లీకేజ్లు, వేడి, మంటలు, పొగను గుర్తించగల బహుళ అంచెల సురక్షిత వ్యవస్థలను కూడా రైల్లో అమర్చారు. సురక్షితంగా, సమర్థవంతంగా, విశ్వసనీయమైన హైడ్రోజన్ ఆధారిత రైలు కార్యకలాపాలు నిర్వహించేందుకు జిందులో హైడ్రోజన్ సదుపాయాన్ని ఏర్పాటు చేశారు. జింద్ సోనిపట్ హైడ్రోజన్ రైలు ప్రాజెక్టు ద్వారా వచ్చిన అనుభవంతో కల్కా షిమ్లా రూట్లో ఇతర హెరిటేజ్ రైల్వే మార్గాల్లో కూడా హైడ్రోజన్ సాంకేతికతను ఉపయోగించే అవకాశాలను భారతీయ రైల్వే పరిశీలిస్తోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా దేశవ్యాప్తంగా 75 అమృత్ స్టేషన్లతో పాటు కేరళలో పునరాభివృద్ది చేసిన 6 అమృత్ రైల్వే స్టేషన్లను కూడా ప్రారంభిస్తారు. కేరళలోని 6 స్టేషన్లు రాష్ట వ్యాప్తంగా రైల్వే మౌలిక సదుపాయాలను, ప్రయాణిక సౌకర్యాలను గణనీయంగా పెంపొందిస్తాయని భావిస్తున్నారు. 75 అమృత్ స్టేషన్లో హైదరాబాద్లో 26 కోట్ల రూపాయల ఖర్చుతో వైమానాశ్రయం వంటి వసతి సౌకర్యాలు కల్పించిన హైటెక్ సిటీ స్టేషన్ కూడా ఉంది. జూలై 20వ తేదీన ప్రారంభం కానున్న పార్లమెంట్ వర్షాకాల సమావేశాల నేపథ్యంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ఈరోజు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అధ్యక్షతన కూటమిలో సీనియర్ మంత్రుల సమావేశం నిర్వహిస్తుంది. సభాపక్ష వ్యూహానికి తుదిరూపు ఇస్తుంది. ఈ సమావేశం ప్రధానంగా ఎన్డీఏ శాసనసభ ఎజెండా, కూటమి భాగస్వామ్య పక్షాల మధ్య సమన్వయం, సమావేశాల సమయంలో విపక్షాలను ఎదుర్కొనేందుకు ఒక ఉమ్మడి వ్యూహాన్ని రూపొందించడం మొదలైన అంశాలపై చర్చిస్తుందని భావిస్తున్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ నెల 19వ తేదీ నుంచి మోల్డోవా, నార్త్ మెసడోనియా, రొమేనియా దేశాల్లో 3 దేశాల అధికారిక పర్యటన జరుపుతారు. 20వ తేదీన రాష్ట్రపతి మోల్డోవా సందర్శించి అక్కడ దేశాధినేత మాయా సండుతో ప్రతినిధి స్థాయి చర్చలు జరుపుతారు. మోల్డోవా పార్లమెంట్ అధ్యక్షుడిని కూడా రాష్ట్రపతి కలుసుకుంటారు. అదేవిధంగా మోల్డోవా ఇండియా పార్లమెంటరీ ఫ్రెండ్షిప్ గ్రూప్ సభ్యులతో కూడా ఒక ముఖాముఖి నిర్వహిస్తారు. ప్రవాస భారతీయులతోనూ ఒక వాణిజ్య వేదికలో కూడా రాష్ట్రపతి ప్రసంగిస్తారు. భారత రాష్ట్రపతి మోల్డోవాలో పర్యటించడం ఇదే మొదటిసారి. ఈ నెల 21వ తేదీ నుండి రాష్ట్రపతి నార్త్ మెసడోనియా సందర్శిస్తారు. ఆ దేశంలో కూడా భారత రాష్ట్రపతి పర్యటించడం ఇదే మొదటి

ಸರಿ, ಆ ದೇಶಾಧೀನತೆ ಗೋರ್ದಾನ ಸಿಲಿಜನ್ ಕೋಪಾತು ಕೂಡ ದ್ವೈಪಾಕ್ಷಿಕ ಚರ್ಚೆ జరుపుతారు. తన అధికారిక పర్యటన చివరి భాగంలో 23వ తేదీ నుంచి రొమేనియా సందర్శించి రొమేనియా అధ్యక్షుడు, తాత్కాలిక ప్రధానమంత్రి, సెనెట్ అధ్యక్షుడు మొదలైన వారితో సమావేశాలు జరుపుతారు. ప్రవాస భారతీయులతో ముఖాముఖి నిర్వహిస్తారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా 3 రోజుల పర్యటన నిమిత్తం ఈ రాత్రి పశ్చిమ బెంగాల్ చేరుకుంటారు. రాత్రి 9 గంటలకు సిలిగుడిలోని బాగ్డోగ్రా విమానాశ్రయంలో ఆయనకు స్వాగతం పలుకుతారు. అనంతరం కదంతలలోని సరిహద్దు భద్రతా దళం ఫ్రాంటియర్ ప్రధాన కార్యాలయంలో రాత్రి బస చేస్తారు. రేపు అమిత్ షా జుమాగచ్లోని సీమా చౌకీలో ఉన్న బీఎస్ఎఫ్ 18వ బెటాలియన్ను సందర్శిస్తారు. ప్రహరీ సమ్మేళనంలో ప్రసంగించి మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొంటారు. బీఎస్ఎఫ్ సిబ్బందితో కూడా ఆయన ఇష్టాగోష్ఠి నిర్వహిస్తారు. సిలిగోడిలోని ఉత్తర కన్యాలో వరుసగా ఉన్నత స్థాయి సమావేశాలు నిర్వహించి పశ్చిమ బెంగాల్లో కొత్త నేర చట్టాల అమలు తీరు, జనన మరణాల నమోదు స్థితిగతులు సమీక్షిస్తారు. అనంతరం పశ్చిమ బెంగాల్లో శాంతి భద్రతల పరిస్థితిపై కోల్కతాలో సమీక్షా సమావేశానికి అధ్యక్షత వహిస్తారు. ముఖ్యంగా సరిహద్దు భద్రతకు సంబంధించి కేంద్ర హోంమంత్రి పర్యటన దృష్టి సారిస్తుందని భావిస్తున్నారు. పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూ కశ్మీర్లో మానవ హక్కుల ఉల్లంఘనలు జరుగుతున్నాయని ఆరోపిస్తూ కశ్మీర్కు చెందిన ప్రవాస భారతీయులు యునైటెడ్ కింగ్డంలోని బ్రాడ్ఫోర్డ్లో గల పాకిస్తాన్ రాయబార కార్యాలయం వెలుపల పాకిస్తాన్ వ్యతిరేక నిరసన ప్రదర్శన చేపట్టారు. జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ పిలుపు మేరకు ఈ నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూ కశ్మీర్లో జరుగుతున్న అణచివేతను అంతర్జాతీయ సమాజం గుర్తించాలని నిరసన ప్రదర్శనకారులు కోరారు. ఆ ప్రాంతంలో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోందని, మహిళలు పిల్లలతో సహా పాకిస్తాన్ భద్రతా దళాలు పౌరులపై హత్యలు, బలవంతపు అపహరణలు, ఇళ్లపై దాడులు, హింసకు పాల్పడుతున్నాయని ప్రదర్శనకారులు ఆరోపించారు. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయ న్యాయ దినోత్సవం జరుపుకుంటున్నారు. న్యాయాన్ని సమర్థించాలని, బాధితుల హక్కులను ప్రోత్సహించాలనుకుని ప్రపంచ శాంతి భద్రత శ్రేయస్సుకు ముప్పు కలిగించే నేరాలను అరికట్టడంలో సహాయపడాలనుకునే వారందరినీ ఏకం చేసేందుకు ప్రతి 7 జూలై 17వ తేదీన ఈరోజు జరుపుకుంటారు. 1998 జూలై 17వ తేదీన అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు వ్యవస్థాపక ఒప్పందమైన రోమ్ చట్టాన్ని ఆమోదించినందుకు జ్ఞాపకార్థంగా ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తారు. న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ ఈ సందర్భంగా దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేస్తూ న్యాయమైన, సమానత్వంతో కూడుకున్న, కరుణతో నిండిన సమాజాన్ని నిర్మించడం అందరి ఉమ్మడి బాధ్యత అన్నారు. ప్రతి పౌరుడికి న్యాయం అందుబాటులో ఉండేలాగా, సమాన అవకాశాలు, నిష్పక్షపాత వ్యవస్థ ఉండేలాగా ఒక సమాజాన్ని సృష్టించేందుకు ప్రతి ఒక్కరూ ప్రతిజ్ఞ చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఒడిశాలో పూరిలో ప్రపంచ ప్రసిద్ధ జగన్నాథ రథయాత్రలో భాగంగా ఈ ఉదయం రథయాత్ర తిరిగి ప్రారంభమైంది. నిన్న రాత్రి చీకటి పడిన తర్వాత రథాలు లాగే క్రతువును నిలిపివేశారు. దివ్యరథయాత్రను కళ్లారా వీక్షించేందుకు లక్షలాది మంది భక్తులు గ్రాండ్ రోడ్కు పోటెత్తుతూనే ఉన్నారు. పూరి నగరమంతటా జయ జగన్నాథ్ అనే భక్తి నినాదాలు మారుమోగుతుండగా ఈ ఉదయం 9:30 గంటలకు యాత్రను తిరిగి ప్రారంభించారు. జమ్మూ కశ్మీర్లోని రాంబన్ జిల్లా కరూల్ సమీపంలో జమ్మూ శ్రీనగర్ జాతీయ రహదారిపై అమర్నాథ్ యాత్రికులు ప్రయాణిస్తున్న బస్సులో మంటలు చెలరేగడంతో 47 యాత్రికులు త్రుటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. రాజస్థాన్కు చెందిన యాత్రికులతో శ్రీనగర్ నుంచి జమ్మూ వైపు పెడుతున్న స్లీపర్ బస్ కరూల్ సమీపానికి రాగానే అకస్మాత్తుగా అగ్ని ప్రమాదానికి గురైంది. కేరళలో ఇవాటి నుంచి రామాయణ మాస వేడుకలు ప్రారంభమవుతాయి. కేరళలో మలయాళ శకం ప్రకారం కర్కిడకం మాసాన్ని రామాయణ మాసంగా జరుపుకుని భక్తులు రామాయణ పారాయణాన్ని జరుపుతారు. జపాన్కు చెందిన నోమి హొకుహారా శుక్రవారం జరగవలసిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ కంటే ముందే టోర్నమెంట్ నుంచి వైదొలగడంతో పివి సింధు జపాన్ ఓపెన్ సూపర్ 750 మహిళల సింగిల్స్ సెమీఫైనల్లోకి ప్రవేశించారు. 2023లో డెన్మార్క్ ఓపెన్ తరువాత సూపర్ 750 టోర్నమెంట్లో సింధు సెమీఫైనల్కి చేరుకోవడం ఇదే మొదటిసారి. విశేషాలు మరొకసారి. దేశంలో తొలి హైడ్రోజన్ రైలు సేవను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు జెండా ఊపి ప్రారంభించారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇవాటి నుంచి 3 రోజుల పాటు పశ్చిమ బెంగాల్లో పర్యటిస్తారు. ఈరోజు అంతర్జాతీయ న్యాయ దినోత్సవం సందర్భంగా న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ శుభాకాంక్షలు తెలియజేశారు. పివి సింధు జపాన్ ఓపెన్ సూపర్ 750 మహిళల సింగిల్స్ సెమీఫైనల్లో ప్రవేశించారు.

0: వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. ప్రియదర్శిని స్త్రీల కార్యక్రమం. ఈనాటి కార్యక్రమంలో ఆషాఢం సాంప్రదాయాలకు సందేశం, శ్రీమతి రామవజల సాయిభారతి గారి ప్రసంగం వింటారు.
2: ఆషాఢమాసం తెలుగు సంవత్సరంలో వచ్చే 4వ నెల. ఈ నెలలో పౌర్ణమి నాడు చంద్రుడు ఉత్తరాషాఢ మరియు పూర్వాషాఢ నక్షత్రాల సమీపానికి వస్తాడు. ఉత్తరాయణ పుణ్యకాలం పూర్తయి సూర్యుడు మిథున రాశి నుండి కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తాడు. దాంతో దక్షిణాయనం మొదలవుతుంది. ఆషాఢ శుద్ధ ఏకాదశి నాడు విష్ణువు పాలకడలిపై యోగ నిద్రలోకి వెళ్లే సందర్భాన్ని తొలి ఏకాదశిగా పరిగణిస్తారు. ఆషాఢ శుద్ధ పౌర్ణమి నాడు గురు పౌర్ణమిగా వ్యవహరిస్తారు. మహాభారతాన్ని రచించిన వేదవ్యాసుడు జన్మించిన రోజు కాబట్టి దీన్ని వ్యాస పూర్ణిమ అని కూడా అంటారు. ఈ వ్యాస పూర్ణిమ రోజునే వ్యాసుడు వేదాలను 4 భాగాలుగా విభజించాడని చెబుతారు. అధిక ఆషాఢమాసం వచ్చిన సంవత్సరం పూరి జగన్నాథ ఆలయంలోని మూల విరాట్టులను ఖననం చేసి కొత్త దారు విగ్రహాలను చేయిస్తారు. దీన్ని నవకళేబర ఉత్సవం అంటారు. అలాగే ఈ ఆషాఢమాసంలో ఆడవారు ఒక్కసారైనా గోరింటాకు పెట్టుకోవడం ఆనవాయితీగా వస్తోంది. ఆహారంలో ములక్కాడను విరివిగా వాడతారు. ఈ మాసంలో వచ్చే శుద్ధ ఏకాదశినే మహా ఏకాదశి అని పిలుస్తారు. తెలుగునాట ఇది తొలి ఏకాదశి అని అంటారు. ఈ రోజున పేళాల పిండిని ప్రసాదంగా స్వీకరిస్తారు. ఈ ఆషాఢమాసంలో ఇంద్రియ నిగ్రహంతో ఆహార నియమాలలో తగిన జాగ్రత్తలను తీసుకుంటూ జీవితాన్ని గడపడం కోసం పూజలు వ్రతాలతో నవదంపతులకు ఆషాఢ నియమం పాటించమని చెబుతారు. ఈ ఆషాఢమాసంలో నవదంపతులు కలవకూడదు అనే ఆచారాన్ని మన దేశంలోని హైందవేతర మతస్థులు కూడా కొన్ని చోట్ల పాటిస్తూ ఉంటారు. ఈ మాసంలోనే పూర్వాషాఢ మరియు ఉత్తరాషాఢ నక్షత్రాలు వస్తాయి. అలాగే ఆషాఢ పౌర్ణమి రోజున చంద్రుడు ఈ రెండిటి మధ్యన ఉంటాడు కనుక ఈ మాసానికి ఆషాఢమాసం అని పేరు వచ్చింది. ఈ మాసంలో శ్రీ మహావిష్ణువును పూజించడం చాలా విశిష్టమైనది. ఈ కాలంలో మట్టికుండ, గొడుగు, ఉప్పు, జామకాయలను దానం చేస్తే ఎంతో పుణ్యం లభిస్తుందని నమ్ముతారు. శాస్త్రాల ప్రకారం ఈ నెలలో ఎక్కువ యాగాలను చేయాలని చెబుతారు. ఈ నెల నుంచే వర్షాకాలం ప్రారంభమవుతుంది. అందుకే ఈ మాసంలో హవనం లేదా యాగం నిర్వహించడం వలన హానికరమైన కీటకాలు, గాలి నీటి నుంచి వచ్చే ఇన్ఫెక్షన్ల నుంచి తప్పించుకోవచ్చు. మరోవైపు గురు పూర్ణిమ నాడు గురువులను ఆరాధించడం వలన మన జీవితంలో సంతోషం, జ్ఞానం మరియు ఐశ్వర్యం కలుగుతాయని పండితులు చెబుతారు. పేరుకి శూన్యమాసమే అయినా పూరి జగన్నాథ రథయాత్ర నుంచి తొలి ఏకాదశి, గురు పూర్ణిమ మరియు గ్రామదేవతలకు సమర్పించే బోనాల వరకు ఈ మాసంలోనే జరుగుతాయి. ఆషాఢమాసంలో చేసే స్నానం, దానం, జపం, పారాయణలు విశేష ఫలితాన్నిస్తాయి. ఆషాఢంలో చేసే సముద్ర, నదీ స్నానాలు ఎంతో ముక్తిదాయకంగా భావిస్తారు. ఎందుకంటే ఇది ఆధ్యాత్మికంగా మరియు సాంస్కృతికంగా కూడా ఎంతో విశిష్టమైనది. ఋతుపవనాల రాకతో కూడిన ఈ కాలంలో ఆరోగ్యం, దైవారాధనకు అధిక ప్రాధాన్యత ఇస్తారు. ఈ మాసం నుండి 4 నెలల పాటు వివాహాలు మరియు గృహప్రవేశాల వంటి శుభకార్యాలను నిషేధిస్తారు. అలాగే వర్షాకాలంలో వచ్చే వ్యాధులు, ఇన్ఫెక్షన్ల నుంచి రక్షణ పొందడానికి గోరింటాకును పెట్టుకోవడం ఆరోగ్యపరమైన సాంప్రదాయంగా భావిస్తారు. నవదంపతులకు ఈ ఆషాఢమాసం ప్రత్యేకమైనది. అత్తారింట్లో కొత్త అల్లుడిని ఆప్యాయంగా పిలిచి ప్రత్యేక విందును ఏర్పాటు చేస్తారు. అయితే పెద్దల నమ్మకం ప్రకారం మొదటి ఆషాఢంలో భార్యాభర్తలు వేరువేరుగా ఉండాలని చెబుతారు. ఈ మాసంలో ఇంద్రియ నిగ్రహంతో ఆహార నియమాలలో తగిన జాగ్రత్తలు తీసుకుంటూ జీవితాన్ని గడపడం కోసం పూజలు వ్రతాలతో నవదంపతులకు ఆషాఢ నియమం పాటించమని చెబుతారు. ఋతుపవనాల మార్పు వల్ల వచ్చే అనేక వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఆయుర్వేదం చెబుతోంది. ఉపవాసాలు, నియమ నిబద్ధమైన ఆహారం తీసుకోవడం ద్వారా శరీర తత్వాన్ని, ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఈ మాసంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు. అయితే ఆషాఢంలో ఇంటి నిర్మాణాలు చేపడితే మంచిదని చెబుతారు.

ఈ మాసంలో గృహ నిర్మాణం మొదలు పెడితే ఆ గృహస్థుకు ధనధాన్యాలు, పశు సంపద, రత్నమాణిక్యాలు లభిస్తాయని మత్స్యపురాణం చెబుతోంది. వేసవి కాలం పోయి వర్షాకాలం మొదలయ్యే మధ్యలో వచ్చే ఈ మాసాన్ని సంధి మాసం అని కూడా అంటారు. వర్షాకాలం ఆరంభ సమయంలో వాతావరణంలో వచ్చే మార్పుల కారణంగా క్రిమికీటకాలు విజృంభిస్తాయి, అంటురోగాలు ప్రబలుతాయి, చర్మ వ్యాధులు ఎక్కువగా ఉంటాయి. అందుకే మనుషులకే కాకుండా పశుపక్షాదులకు కూడా అంటురోగాలు వచ్చే ఈ కాలంలో ఆరోగ్యపరంగా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ఆషాఢంలో ఎన్నో పర్వదినాలు, ఎన్నో విశేషాలు ఉంటాయి. ముఖ్యంగా ఆధ్యాత్మిక సాధకులకు ఆషాఢం పవిత్రమైన మాసం. తెలంగాణలో ఆషాఢమాసంలో నెలంతా బోనాలతో ఊరు వాడ సందడిగా ఉంటుంది. ఈ నెల రోజులు గ్రామదేవతల పేరుతో వెలిసిన అమ్మవారికి పొంగలి పెట్టడం, బోనాలు సమర్పించి మొక్కులు తీర్చుకోవడంతో ఊరు ఊరంతా కళకళలాడుతూ ఉంటుంది. బోనాల సందర్భంగా తెలంగాణ మహిళలు అమ్మవారిని తమ ఇంటి ఆడపడుచుగా భావించి పసుపు కుంకుమలతో అమ్మవారికి చీర మరియు సారెను సమర్పిస్తారు. ఈ మాసంలో జరిపే అతిపెద్ద పండుగ పూరి జగన్నాథుడి రథయాత్ర. మోక్షద్వారాలకు మార్గాన్ని సుగమం చేసే ఈ పూరి జగన్నాథుని రథయాత్ర చూడడానికి లక్షలాది మంది భక్తులు తరలివస్తారు. అలాగే వారాహి గుప్త నవరాత్రులు కూడా ఆషాఢమాసంలోనే ప్రారంభమవుతాయి. ఆషాఢ శుద్ధ షష్ఠి రోజున స్కందవ్రతం పేరుతో సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధిస్తే అవివాహితులకు శీఘ్రంగా వివాహం జరుగుతుంది. అలాగే సంతానం కోరుకునే వారికి సంతానం కూడా లభిస్తుందని నమ్ముతారు. ఇక ఆషాఢ శుద్ధ ఏకాదశి విశేషమైన పర్వదినం. దీనినే తొలి ఏకాదశి లేదా శయన ఏకాదశి అని కూడా అంటారు. ఈ రోజున శ్రీ మహావిష్ణువు పాల సముద్రంలో యోగ నిద్రలోకి వెళతాడని అంటారు. ఈ రోజు నుంచి పీఠాధిపతులు, మఠాధిపతులు, గురువులు, సాధువులు చాతుర్మాస వ్రత దీక్షను ప్రారంభిస్తారు. 4 నెలల పాటు సాగే ఈ చాతుర్మాస దీక్ష తిరిగి కార్తీక శుద్ధ ఏకాదశి రోజున ముగుస్తుంది. ఆషాఢ పూర్ణిమకు ముందు వచ్చే చతుర్దశి రోజే భూలక్ష్మి అంశతో గోదాదేవి ఆవిర్భవించింది. ఆ రోజు వైష్ణవులందరూ గోదాదేవిని ఆండాల్గా ఆరాధించి జగన్మాత రచించిన పాసురాలను భక్తితో పారాయణ చేస్తారు. ఆషాఢ పౌర్ణమిని గురు పూర్ణిమ లేదా వ్యాస పూర్ణిమగా జరుపుకుంటారు. వ్యాస భగవానుని జన్మదినమైన ఈ రోజున గురుపూజ పేరుతో గురువులను ఆరాధించడం ఆనవాయితీగా వస్తోంది. ఆషాఢ బహుళ సప్తమిని భోగ సప్తమిగా జరుపుకుంటారు. ఈ రోజున చెట్లు చేమలను పూజించి వర్షాలు బాగా కురిసి పంటలు బాగా పండాలని కోరుకుంటూ పంట పొలాల్లో జాతరలు నిర్వహిస్తారు. ఆషాఢ బహుళ ఏకాదశి నాడు కామదా ఏకాదశిగా జరుపుకుంటారు. కామము అంటే కోరిక. ఇహలోక కోరికలను తీర్చి మోక్షమనే శాశ్వత కోరికను తీర్చమని కోరుకుంటూ అమ్మవారిని ఈ రోజున విశేషంగా ఆరాధిస్తారు. ఇలా ఆధ్యాత్మిక విశేషాలున్న ఆషాఢమాసంలో దేవీ దేవతలు మరియు గురువులను ఆరాధించడం వలన ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందుతారు. వేద జ్యోతిష్యం ప్రకారం సూర్యుడు మిథున రాశిలోకి ప్రవేశించడంతో ఆషాఢం ప్రారంభమవుతుంది. ఇది వర్షాకాలంలోని 2 నెలల్లో మొదటిది. ఆంధ్రప్రదేశ్ మరియు కర్ణాటకలో ఆషాఢమాసంలో ఒక అరుదైన ఆచారాన్ని పాటిస్తారు. అదేంటంటే కొత్తగా పెళ్లైన కోడలు, అత్తగారు ఒకే ఇంట్లో ఉండకూడదు మరియు కొత్తగా పెళ్లైన జంట ఆషాఢమాసంలో ఒకరికొకరు దూరంగా ఉంటారు. అంటే భార్య 1 నెల రోజుల పాటు తన పుట్టింటికి వెళ్తుంది. పుట్టింట్లో ఆషాఢమాసం గడిపిన తరువాత ఆమె శ్రావణ మాసంలో తిరిగి వస్తుంది. ఆషాఢమాసంలో పాటించే ఈ అరుదైన ఆచారాన్ని వివరించడానికి హిందూ జ్యోతిష్య శాస్త్రంలో కొన్ని కారణాలు ఉన్నాయి. సాధారణంగా గ్రెగోరియన్ క్యాలెండర్ ప్రకారం ఆషాఢమాసం జూన్ లేదా జూలై నెలల్లో వస్తుంది. కొత్తగా పెళ్లైన జంటకు జూన్ నెలలో వివాహం నిశ్చయమైతే వేసవి తాపంలో బిడ్డ పుట్టే అవకాశం ఉంటుంది. వేసవిలోని వేడి మరియు ఉష్ణోగ్రతల వలన నవజాత శిశువు మరియు తల్లి చాలా ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. కనుక దీనిని నివారించడానికి కొత్తగా పెళ్లైన జంటలు ఈ నెలలో విడిగా ఉండాలని సలహా ఇస్తారు. ఆషాఢమాసం శూన్యమాసం అయినప్పటికీ పూజలు, వ్రతాలకు శ్రేయస్కరం. పండరీపురంలోని విఠల దేవాలయంలో పల్కీ యాత్రను ఈ మాసంలోనే జరుపుకుంటారు. ఈ మాసంలో చాతుర్మాస వ్రతం ప్రారంభమవుతుంది. వైఖానస సంహిత ప్రకారం ఆషాఢమాసంలో ప్రారంభమయ్యే దక్షిణాయన కాలంలో భక్తులు సప్తమాతృక శక్తిదేవతలను భైరవ, వరాహ, నారసింహ మరియు మహిషాసురమర్దిని అయిన దుర్గాదేవిని పూజించాలి. గురు పౌర్ణమి నాడు గురువులను

0: పూజించడంతో పాటుగా దక్షిణ భారతదేశంలోని కొన్ని ప్రాంతాలలో పూర్ణిమ వ్రతాన్ని ఆచరించే సాంప్రదాయం ఉంది. శివపురాణం ప్రకారం ఆదియోగి మరియు ఆదిగురువు అయిన పరమేశ్వరుడు ఆషాఢ పూర్ణిమ నాడే సప్త ఋషులకు జ్ఞానాన్ని బోధించాడని చెబుతారు. భారతీయ సంస్కృతిలో ప్రతి మాసానికి ఒక ప్రత్యేకత ఉంది. అలాంటి విశిష్టమైన మాసాలలో ఆషాఢమాసం ఒకటి. చాలామంది ఈ మాసాన్ని శుభకార్యాలు చేయకూడని మాసంగా మాత్రమే భావిస్తారు. కానీ నిజానికి ఆషాఢమాసం వెనుక ఎంతో లోతైన ఆధ్యాత్మిక, శాస్త్రీయ మరియు సామాజిక సందేశాలు దాగి ఉన్నాయి. ఆషాఢం అంటే వర్షాకాలం ప్రారంభం. ప్రకృతి కొత్త జీవాన్ని సంతరించుకునే కాలం మరియు పొలాలు పచ్చదనంతో కడకడలాడే మాసం. ఒక రైతు తన ఆశను నేలలో విత్తనాల రూపంలో నాటే సమయం ఇది. అందుకే మన సంస్కృతిలో ఈ కాలాన్ని ప్రకృతితో మనిషి అనుబంధాన్ని గుర్తుచేసే పవిత్ర సమయంగా భావిస్తారు. అదేవిధంగా ఈ నెలలో గృహప్రవేశాలు వంటి శుభకార్యాలను సాధారణంగా నిర్వహించరు. ఇందులో కేవలం ఆచారపరమైన కారణమే కాకుండా శాస్త్రీయ కారణం కూడా ఉంది. పూర్వం వర్షాకాలంలో ప్రయాణాలు కష్టంగా ఉండేవి, ఆరోగ్యపరంగా కూడా జాగ్రత్తలు అవసరమయ్యేవి. అందుకే కుటుంబ సభ్యులు ఇంట్లోనే ఉండి ఆరోగ్యాన్ని మరియు ఆధ్యాత్మికతను కాపాడుకోవాలని పెద్దలు సూచించారు. అలాగే ఈ మాసంలో అమ్మవారి ఆరాధనకు కూడా విశేష ప్రాధాన్యం ఉంది. గ్రామదేవతల జాతరలు, బోనాలు వంటి ఉత్సవాలు ఈ కాలంలో నిర్వహించడం జరుగుతుంది. ప్రకృతిలో వ్యాపించే వ్యాధుల నుండి ప్రజలను కాపాడాలనే సంకల్పంతో దేవిని ఆరాధించే సాంప్రదాయం ఏర్పడింది. తెలుగు రాష్ట్రాలలో బోనాలు మరియు ఆషాఢ శుక్రవారం అమ్మవారి పూజలు, గ్రామదేవతల పూజలు ఎంతో భక్తి శ్రద్ధలతో జరుగుతాయి. మహిళలు కుటుంబ శ్రేయస్సు కోసం అమ్మవారిని ప్రార్థిస్తారు. ఇవి కేవలం సాంప్రదాయాలు మాత్రమే కాదు, కుటుంబ బంధాలను బలపరిచే విధానాలు కూడా. ఈ విధంగా ఆషాఢమాసం మనకు గొప్ప సందేశాన్ని ఇస్తుంది. అదేంటంటే జీవితంలో ప్రతి సమయం వేడుకల కోసమే కాదు, కొంత సమయం ప్రకృతితో కలిసి జీవించడం, ఆరోగ్యాన్ని కాపాడుకోవడం, కుటుంబ బంధాలను బలపరచుకోవడం, ఆధ్యాత్మిక చింతనకు సమయం కేటాయించడం వంటివి తెలియజేయడమే ఈ మాసం యొక్క అసలు సందేశం. వర్షాకాలానికి నాంది పలికే ఈ ఆషాఢమాసంలో ప్రకృతి తన రూపాన్ని మార్చుకుంటుంది. భూమి పచ్చని వస్త్రాన్ని ధరించి కొత్త జీవాన్ని ఆహ్వానిస్తుంది. అయితే ఈ కాలంలో వాతావరణ మార్పుల వల్ల మన శరీరంలోని జీర్ణశక్తి కొంతమేరకు తగ్గుతుంది. అందువలన ఆరోగ్యపరంగా కూడా జాగ్రత్తలు తీసుకోవడం అవసరం. అందువలన పెద్దలు ఈ విషయాన్ని గుర్తించి ఆహారం, జీవన విధానం మరియు ఆచారాలలో కొన్ని మార్పులను సూచించారు. మన సాంప్రదాయాల్లో ప్రతి ఆచారానికి ఒక అర్థం ఉంటుంది. దానిని తెలుసుకోకుండా తిరస్కరించడం ఎంత తప్పో, మూఢంగా అనుసరించడం కూడా అంతే తప్పు. కనుక విజ్ఞానంతో కూడిన విశ్వాసమే భారతీయ సంస్కృతి యొక్క గొప్పదనం. ఆషాఢమాసం అనేది అపోహల మాసం కాదు, అవగాహన మాసం. ఇది శుభకార్యాలను వాయిదా వేసే కాలమే కాదు, శుభమైన ఆలోచనలను ప్రారంభించే కాలం. ప్రకృతితో, కుటుంబంతో, దైవంతో మన బంధాన్ని మరింత బలపరిచే పవిత్రమైన మాసం. ఈ ఆషాఢమాసం మనందరి జీవితాల్లో ఆరోగ్యం, ఆనందం మరియు ఆధ్యాత్మిక ప్రశాంతతను నింపాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం.
1: మీరింతవరకు ఆషాఢం సాంప్రదాయాలకు సందేశం శ్రీమతి రామవజల సాయిభారతి గారి ప్రసంగం విన్నారు. కార్యక్రమంలో మరొక అంశం పోషకాల రేడు నేరేడు ప్రసంగం వింటారు.
2: వర్షాకాలం రాగానే మార్కెట్లో నల్లటి నేరేడు పండ్లు విరివిగా లభిస్తాయి. నోటికి ఎంతో రుచిని ఇచ్చే ఈ పండ్లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. నెరా అంటే తెలుగులో సంపూర్ణం, ఉన్నతం అని అర్థం. నేరేడు అలాంటిది. భారత ఉపఖండాన్ని జంబూ ద్వీపకల్పం అనేవారు. ఈ ప్రాంతంలో పెరిగే మొక్క కాబట్టి జంబూ వృక్షంగా ఇది ప్రసిద్ధి చెందింది. మేరు పర్వతాల నుంచి ప్రవహించే జంబూ అనే స్వర్ణనదిని బట్టి ఈ దేశాన్ని జంబూ దేశం అన్నారు. ఆంగ్లంలో దీనిని జామూన్, జంబుల్, ఇండియన్ బ్లాక్బెర్రీ, జావాఫ్లం అని పిలుస్తారు. ఏడాదికి ఒకసారైనా నేరేడు పండు తినాలని శాస్త్రం. ఇది మతపరమైన విశ్వాసం కాదు, వైద్యపరమైన సలహా. దీని గుజ్జులోనే కాదు, గింజలో కూడా అనేక ఔషధ గుణాలు దాగి ఉన్నాయి. భోజన కుతూహలం గ్రంథం ప్రకారం నేరేడు పండు గుజ్జు, వగరు, తీపి రుచుల్ని కలిగి ఉంటుంది. ఆయుర్వేదాల గ్రంథాల నుంచి ఆధునిక శాస్త్రం వరకు ఈ వృక్షానికి ఎంతో ప్రత్యేకమైన స్థానం లభించింది. ఈ ప్రాంతంలో విపరీతంగా

ఆ నేరేడు పండ్లు పెరగడం, ఇక్కడి ప్రత్యేకమైన నేరేడు పండ్ల వల్లే మన దేశానికి ఆ పేరు వచ్చిందని పురాణాలు చెబుతున్నాయి. నేరేడు చెట్టును శ్రీకృష్ణుడికి అత్యంత ప్రీతికరమైన వృక్షంగా భావిస్తారు. కృష్ణుని శరీర రంగు నిగనిగలాడే నల్లటి నేరేడు పండు వలే ఉంటుందని భక్తుల విశ్వాసం. అందువల్ల హిందూ దేవాలయాల సమీపంలో కూడా ఈ చెట్లను ఎక్కువగా నాటుతారు. జంబుకేశ్వరం వంటి ప్రసిద్ధ శైవ క్షేత్రాలలో శివుడు నేరేడు వృక్షం అంటే జంబు వృక్షం కింద వెలిచాడని చారిత్రక ఆధారాలు కూడా కలిగి ఉన్నాయి. నేరేడు భారతదేశం, పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఇండోనేషియా, దక్షిణాసియా వంటి దేశాలలో చెందిన స్థానిక వృక్షం. ఈ వృక్షం యొక్క శాస్త్రీయ నామం సిజిజిఎం క్యుమిని. కాలక్రమేణా భారతదేశం నుండి ఇది థాయిలాండ్, ఫిలిప్పీన్స్, ఆఫ్రికా, అమెరికా వంటి ప్రాంతాలకు వ్యాపించింది. మన పూర్వీకులు నేరేడు కలపను కూడా ఎన్నో రకాలుగా ఉపయోగించేవారు. పాతకాలంలో గ్రామాల్లో బావులు తవ్వినప్పుడు నీటిని శుభ్రంగా ఉండడానికి, బావి పునాది చెడిపోకుండా ఉండడానికి అడుగున నేరేడు చెక్క ముక్కలను వేసేవారు. నేరేడు కలపకు నీటిని శుద్ధి చేసే గుణం ఉంది. నేరేడు కలప నీటిలో నానినా త్వరగా పాడవదు. అందుకే పూర్వం ఎద్దుల బండ్ల చక్రాలు, నాగళ్లు మరియు పడవలు కూడా ఈ కలపను ఉపయోగించి తయారు చేసేవారు. తెలుగు రాష్ట్రాల గ్రామీణ ప్రాంతాల్లో ఒక పాత నమ్మకం ఉంది. ఎండలు తీవ్రంగా ఉండి వర్షాకాల ప్రారంభంలో నేరేడు చెట్లు విపరీతంగా పూసి పండ్లు విరగగాస్తే ఆ ఏడాది కరువు వచ్చే అవకాశం ఉందని పెద్దలు చెబుతూ ఉంటారు. వృక్షశాస్త్రం ప్రకారం భూగర్భ జలాలు తగ్గిపోయి ఒత్తిడికి లోనైనప్పుడు తన వంశాన్ని నిలబెట్టుకోవడానికి ఎక్కువ విత్తనాలను ఉత్పత్తి చేస్తుంది. మన పూర్వీకులు ఈ సంకేతాలను ముందే గమనించేవారు. తీయదనాన్ని ఇష్టపడేవారు మామిడి, సీతాఫలం, సపోటా లాంటి పండ్లను ఎంచుకుంటే పులుపును ఎంజాయ్ చేసేవారు మాత్రం స్ట్రాబెర్రీ, కివి, పైనాపిల్ ఇలాంటి ఫ్రూట్స్ ను తినేస్తూ ఉంటారు. కానీ అసలు రుచితో సంబంధం లేకుండా ఆరోగ్యానికి మంచిదని కొనే పండ్లలో చెప్పుకోదగ్గది మాత్రం నేరేడు పండు. ఈ సూపర్ ఫ్రూట్ అందించే దాని తీపి వగరులన్నీ సైతం మంచి రుచిగా మార్చి నోరూరుస్తూ ఉంటాయి. ఏడాదిలో కొన్ని రోజులు మాత్రమే దొరికే ఈ సీజనల్ ఫ్రూట్ ఉపయోగాలేంటో తెలుసుకుందాం. ఆ పండు రుచి భలేగా ఉందట, ఆ ఫ్రూట్ వెరైటీగా కనిపిస్తుందే అంటూ చాలా మంది మార్కెట్లో విరివిగా కనిపిస్తున్న ఎగ్జోటిక్ పండ్ల మీదకే ఎక్కువగా దృష్టి పెడుతూ ఉంటారు. కానీ మన దగ్గర పండే పండ్లతో మనకెంతో ఆరోగ్యమో తెలిసిందంటే వారానికి ఒకసారైనా వదలకుండా తినేస్తారు. అలా సరిగ్గా ఈ సమయంలో వచ్చే వానాకాలం పండు నేరేడు ఔషధ ఫలంగా చెబుతున్నారు వైద్యులు. ఈ కాలంలో చుట్టుముట్టే రకరకాల ఆరోగ్య సమస్యలకు ఈ పండు చక్కటి నివారిణిగా పనిచేస్తుంది. సాధారణంగా రోడ్ల పక్కన బండ్ల మీద ఎక్కువగా రెండు రకాల నేరేడు పండ్లు కనిపిస్తూ ఉంటాయి. వాటిలో కోలాకారంలో ఉండే వాటిని సువా జామున్ అనగా అల్లనేరేడు అని, గుండ్రంగా చిన్నగా ఉండే వాటిని కట్టా జామున్, వైల్డ్ జామున్ అని అంటారు. మొత్తం తెలుపు రంగులో ఉండే వైట్ జామున్ రకము కూడా ఉంది. ఇవి కాకుండా గ్రాఫ్టింగ్ పద్ధతి ద్వారా మరికొన్ని కొత్త వెరైటీల్ని తీసుకొచ్చారు పరిశోధకులు. KG-10 పేరుతో థాయ్కింగ్ జామున్ తీయగా, చిన్న గింజ ఎక్కువ గుజ్జుతో ఉంటుంది. ఒక్కొక్కటి 100 గ్రాముల బరువు ఉండే ఈ బడా సైజు నేరేడు కిలోకి 10 పండ్లు వస్తాయంతే. అంతేకాదు, దాదాపు గింజలు లేకుండా ఉండే సీడ్లెస్ రకము కూడా మార్కెట్లో ఈ మధ్య దొరుకుతోంది. వీటితో పాటు అధిక దిగుబడినిచ్చే గోమా ప్రియాంక, కంకన్ బహదోలి ఈ వెరైటీస్ అన్ని తెలుగు రాష్ట్రాల్లోనూ సాగు చేస్తున్నారు. ఇంకా ఇంట్లో పెంచుకునేలా డ్వార్ఫ్ జామున్ మొక్కలన్నీ తీసుకొచ్చారు. నేరేడు గింజలు, ఆకులు, బెరడు కూడా ఔషధ గుణాలు ఉంటాయని చెబుతూ ఆయుర్వేద మందుల్లో వీటిని ఎక్కువగా వాడుతూ ఉంటారు. ఇండియన్ బ్లాక్ బెర్రీగా చెప్పే నేరేడులో క్యాలరీస్ చాలా తక్కువ, విటమిన్స్, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. అందుకే ఇవి అందుబాటులో ఉన్నప్పుడు రోజుకు 8 నుంచి 10 పండ్లు తిన్నామంటే ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. ముఖ్యంగా మధుమేహులకు కూడా మంచి ఆహారం. ఈ పండ్లని చిన్నప్పటి నుంచి తినడం వల్ల మధుమేహం రాదని, వంశపారపర్యంగా వచ్చే అవకాశం ఉన్నవారికి కూడా త్వరగా రాదని చెబుతున్నారు సాంప్రదాయ వైద్యులు. ఆందోసయానిన్స్ అనే శక్తివంతమైన యాంటీ యాక్సిడెంట్స్ వల్లే నేరేడు పండుకు ఊదా, నలుపు రంగులు వస్తాయి. ఇవి శరీర కణాలను రక్షించడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. ఇక ఆడవారిలో హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ ని కూడా తగ్గిస్తుంది. నేరేడుని తీసుకోవడం వల్ల ఇందులో ఎక్కువగా ఉండే కాల్షియం, ఫాస్ఫరస్ ఎముకల్ని ఆరోగ్యంగా ఉంచుతాయి.

ఎర్రెర్రలో విటమిన్ సి అధికంగా ఉండటం వల్ల శరీరానికి వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. ఇంకా దీర్ఘకాలిక దగ్గు, ఆస్తమా వ్యాధులకి నేరేడు మంచి మందు. దీంట్లోని అధిక పీచు జీర్ణ వ్యవస్థ పనితీరును మెరుగుపరుస్తుంది, మలబద్ధకాన్ని తగ్గిస్తుంది. అరుగుదలకు ఇది మంచి ఔషధంలా పనిచేస్తుంది. ఈ పండులోని తక్కువ క్యాలరీస్ పీచు బరువు తగ్గడానికి దోహదపడతాయి. నేరేడు తినడం వల్ల మూత్రపిండాలు ఆరోగ్యంగా ఉంటాయి, మెదడు పనితీరు కూడా మెరుగవుతుంది, జ్ఞాపక శక్తి పెరుగుతుంది. ఇంకా మోకాల నొప్పులను నివారించడంలో, క్యాన్సర్లను తరిమికొట్టడంలోనూ ఈ పండు ముఖ్యమైన పాత్ర పోషిస్తుందని పరిశోధకులు చెబుతున్నారు. నేరేడుని నేరుగా తినడమే కాదు, ఐస్ క్రీమ్స్, జామ్స్, సలాడ్స్ తయారీలోనూ వాడుతూ ఉంటారు. గుజ్జుతో క్యాండీలు, చిప్స్ లాంటివెన్నో తీసుకొచ్చారు. చాలా మంది నేరేడు పండ్లను తిని లోపల గింజలను, విత్తనాలను బుట్టలో పారేస్తూ ఉంటారు. కాని ఆయుర్వేదం ప్రకారం నేరేడు పండు కంటే దాని గింజలోనే అత్యధిక ఔషధాలు ఉంటాయి అని నిపుణులు సూచిస్తున్నారు. ఈ గింజలను ఎండబెట్టి పొడి చేసి శరీరానికి అనేక దీర్ఘ

0: ఆడుతూ ఉంటారు. గుజ్జుతో క్యాండీలు, చిప్స్ లాంటివెన్నో తీసుకొచ్చారు. చాలామంది నేరేడు పండ్లను తిని లోపల గింజలను, విత్తనాలను బుట్టలో పారేస్తూ ఉంటారు. కాని ఆయుర్వేదం ప్రకారం నేరేడు పండు కంటే దాని గింజలోనే అత్యధిక ఔషధాలు ఉంటాయి అని నిపుణులు సూచిస్తున్నారు. ఈ గింజలను ఎండబెట్టి పొడి చేసి శరీరానికి అనేక దీర్ఘకాలిక వ్యాధులను నివారించడంలో ఈ పొడి చక్కగా పనిచేస్తుందట. ఈ గింజలను ఎండబెట్టి చేసిన పొడి శరీరంలో వచ్చే అనేక దీర్ఘకాలిక వ్యాధులను నివారించడంలో ఒక సంజీవనిలా పనిచేస్తుంది. నేరేడు గింజలతో అనేక రకాల సమస్యలకు చెక్ పెట్టొచ్చు అంటున్నారు ఆరోగ్య నిపుణులు. మధుమేహం ఉన్నవారికి నేరేడు గింజలు ఒక అద్భుతమైన వరప్రసాదం. నేరేడు గింజలలో జెంబోలిన్, జెంబోసిన్ అనే ప్రత్యేకమైన సమ్మేళనాలు ఉంటాయి. ఇవి తిన్న ఆహారంలోని పిండి పదార్థాన్ని గ్లూకోజ్ గా మార్చే ప్రక్రియను నెమ్మదింపజేస్తాయి. దీనివల్ల రక్తంలో షుగర్ లెవెల్స్ హఠాత్తుగా పెరగవు. ఇన్సులిన్ ఉత్పత్తిని పెంచడంలో కూడా ఇది అద్భుతంగా పనిచేస్తుంది. హైబీపీ సమస్యతో బాధపడేవారు తమ డైట్లో ఈ పొడిని చేర్చుకోవడం ఎంతో మంచిది. నేరేడు గింజలతో ఎలాజిక్ యాసిడ్ అనే పవర్ఫుల్ యాంటీఆక్సిడెంట్ ఉంటుంది. ఇది రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టకుండా చూస్తుంది. బ్లడ్ ప్రెషర్ను అదుపులో ఉంచి గుండెపై ఒత్తిడి తగ్గించడం ద్వారా హార్ట్అటాక్ ముప్పు నుంచి కాపాడుతుంది. కడుపు ఉబ్బరం, గ్యాస్, ఎసిడిటీ ఇలాంటి సమస్యలతో బాధపడే వారిని బెస్ట్ హోమ్ రెమెడీ నేరేడు గింజల పొడిగా చెప్పవచ్చు. నేరేడు గింజల పొడిలో ఉండే క్రూడ్ ఫైబర్ అంటే పీచు పదార్థం పేగుల కదలికలను సాఫీగా మారుస్తుంది. పొట్టలో ఉండే హానికరమైన టాక్సిన్స్, పురుగులను బయటికి పంపడంలో బాగా హెల్ప్ అవుతుంది. శరీరాన్ని లోపల నుంచి క్లీన్ చేయడానికి ఈ పొడి సహాయపడుతుంది. ఇందులో ఉండే ఫ్లేవనాయిడ్స్, యాంటీఆక్సిడెంట్స్ గుణాలు లివర్ కణాలను దెబ్బతినకుండా రక్షిస్తాయి. ఫ్యాటీ లివర్ సమస్యలను తగ్గించి శరీరంలో రోగనిరోధక శక్తిని రెట్టింపు చేస్తాయి. ఇక ఇవే కాకుండా శరీరంలో పేరుకుపోయిన అదనపు కొవ్వును కరిగించడంలో కూడా నేరేడు గింజలు మేలు చేస్తాయి. ఈ పొడిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల శరీరంలో మెటబాలిజం రేటు పెరుగుతుంది. ఇది ఆకలిని నియంత్రణలో ఉంచి జంక్ ఫుడ్స్ తినాలనుకునే కోరికను తగ్గిస్తుంది. మరి ఇన్ని ప్రయోజనాలున్నా నేరేడు పండు గింజల పొడిని ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందామా? ఇంట్లోనే సులభంగా తయారు చేసుకోవచ్చు. నేరేడు పండ్లు తిన్న తర్వాత గింజలను సేకరించి బాగా కడగాలి. వాటిని ఎండలో కొన్ని రోజుల పాటు బాగా ఆరబెట్టాలి. గింజలు గట్టిగా మారిన తర్వాత పైన పొట్టును తీసి లోపలి భాగాన్ని మిక్సీలో వేసి మెత్తగా పౌడర్ చేసుకోవాలి. ప్రతిరోజు ఉదయం పరిగడుపున ఒక గ్లాసు గోరువెచ్చటి నీటిలో ఒక స్పూన్ నేరేడు గింజల పొడిని తీసుకోవాలి. ఇలా క్రమం తప్పకుండా 21 రోజుల పాటు తీసుకుంటే అద్భుతమైన మార్పుని గమనించవచ్చు. తక్కువ బడ్జెట్లో ఎక్కువ పోషకాలు అందించే నేరేడును ఈ సీజన్లో తినడం మొదలు పెట్టండి. మరి
1: మీరింతవరకు పోషకాల రేడు నేరేడు ప్రసంగం విన్నారు. మీరు వింటున్నారు ప్రియదర్శిని స్త్రీల కార్యక్రమం. కార్యక్రమంలో ఇప్పుడు వినండి సుభాష్ చంద్రబోస్ చిత్రం నుండి హరిహరన్ మహాలక్ష్మి పాడిన పాట. ఈ పాటకు సాహిత్యం అందించారు సుద్దాల అశోక్ తేజ, సంగీతం మణిశర్మ.

0: మీరు విన్న ఈ పాట సుభాష్ చంద్రబోస్ చిత్రం నుండి. ఈనాటి ప్రియదర్శిని స్త్రీల కార్యక్రమం ఇంతటితో సమాప్తం.
1: తక్కువ కాలంలో ఎక్కువ లాభాలు, జస్ట్ ఒక క్లిక్ లోనైనా. వా,
2: చిక్కుకున్నాడు.
3: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి, ఆర్బీఐ అంటుంది.
4: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
5: పిఎం జయ్ అబ్ గరీబో కి జయ్ బన్ గయి హై.

0: ಆಯುಷ್ಮಾನ್ ಭಾರತ್ ಪ್ರಧಾನಮಂತ್ರಿ ಜನ ಆರೋಗ್ಯ ಯೋಜನೆಕ್ಕಿಂತ ಸುಮಾರು 60 ಕೋಟ್ಲ ಮಂದಿ ಪ್ರಜಲು 5 ಲಕ್ಷಲ ವರೆಗೆ ಉಚಿತ ಚಿಕಿತ್ಸಕ್ಕೆ ಅರ್ಹುಲಯ್ಯಾರು. ಇಪ್ಪಟಿ ವರೆಗೂ 12 ಕೋಟ್ಲಕ್ಕೂ ಪೈಗಾ ಉಚಿತ ಚಿಕಿತ್ಸಲು ಅಂದಿಸಡಂ ದ್ವಾರಾ ಪೇದ ಕುಟುಂಬಾಲಕು ವೈದ್ಯ ಖರ್ಚುಲಲೋ ಸುಮಾರು 2 ಲಕ್ಷಲ ಕೋಟ್ಲು ಆದಾ ಅಯ್ಯಾಯಿ. ಆಯುಷ್ಮಾನ್ ಆಪ್ನು ಡೌನ್ಲೋಡ್ ಚೇಸ್ಕೊನಿ ಈ ರೋಜೇ ಆಯುಷ್ಮಾನ್ ಕಾರ್ಡ್ನು ಪೊಂದಂಡಿ. ಮರಿನ್ನ ವಿವರಾಲ ಕೋಸಂ 1455555 ಕಾಲ್ ಚೇಯಂಡಿ.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్ల ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
2: రుచిలో సాంప్రదాయం, మధురంలో విశ్వాసం,
3: ఇంటిల్లి పాది కలిసి పంచుకునే ఆనందానికి మీ అందరి నమ్మకాన్ని సొంతం చేసుకున్న పేరు శ్రీ దుర్గా స్వీట్స్.
2: స్వచ్ఛమైన పదార్థాలు, సంప్రదాయ రుచులు, నాణ్యతలో రాజీలేని తయారీ, ప్రతి మిఠాయిలో మనసు గెలిచే మాధుర్యం, ఏ వేడుకైనా మీ మొదటి ఎంపిక
3: శ్రీ దుర్గా స్వీట్స్, ఇందిరా మార్కెట్, భద్రాచలం. ప్రొప్రైటర్ బి సుధాకర్. సెల్ నెంబర్ 9848344355.
4: पीएम जय अब गरीबों की जय बन गई है.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. అమృత్ భారత్ పథకంలో భాగంగా 26 కోట్ల రూపాయలతో పునరాభివృద్ది చేసిన హైదరాబాద్లోని హైటెక్ సిటీ రైల్వే స్టేషన్ను ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వర్చువల్ గా జాతికి అంకితం చేయనున్నారు. 20 రాష్ట్రాల్లోని 75 అమృత్ స్టేషన్లను ప్రధాని ఒకేసారి ప్రారంభిస్తారు. ఈ మధ్యాహ్నం సచివాలయంలో రాష్ట మంత్రివర్గ సమాపేశం జరగనుంది. ఈ సమాపేశంలో రాష్టంలోని సాగునీటి ప్రాజెక్టుల పురోగతిపై ప్రధానంగా చర్చిస్తారు. హైదరాబాద్లోని సైదాబాద్ పాఠశాల

ఘటనపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. హైదరాబాద్ తో సహా రాష్ట్రంలోని 12 జిల్లాల్లో అక్కడక్కడ ఈరోజు తేలికపాటి నుండి ఒక మాదిరి వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు ప్రాంతీయ వాతావరణ కేంద్రం ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. హైదరాబాద్ ఐటీ కారిడార్ కు అరుదైన కానుకను కేంద్ర ప్రభుత్వం అందిస్తోంది. పునరాభివృద్ది చేసిన హైటెక్ సిటీ రైల్వే స్టేషన్ ను ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వర్చువల్ గా జాతికి అంకితం చేయనున్నారు. పంజాబ్ లోని జలంధర్ నుండి కొద్దిసేపట్లో ఈ కార్యక్రమం జరగనుంది. బీజేపీ రాష్ట అధ్యకుడు ఎన్ రామచందర్రావు హైటెక్ సిటీ రైల్వే స్టేషన్ లో ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. అమృత్ భారత్ స్టేషన్ పథకంలో భాగంగా 26 కోట్ల రూపాయల వ్యయంతో ఈ స్టేషన్ పూర్తిస్థాయి ఆధునిక హంగులతో రూపుదిద్దుకుంది. విమానాశ్రయ స్థాయి సదుపాయాలతో రూపుదిద్దుకున్న ఈ రైల్వే స్టేషన్లో 12 మీటర్ల వెడల్పైన పాదచారుల వంతెన, అదనపు లిఫ్టులు, ఎస్కలేటర్లు, ప్రయాణికులకు అనుకూలంగా సూచికలు, ఆకర్షణీయమైన ముఖద్వారం అందుబాటులోకి వచ్చాయి. హైదరాబాద్ పశ్చిమ కారిడార్లో ఉన్న ఈ కేంద్రం ప్రపంచస్థాయి ఐటీ హబ్గా గుర్తింపు పొందిన నగర ప్రతిష్టకు మరింత శోభను చేకూర్చనుంది. దేశవ్యాప్తంగా చూస్తే 20 రాష్ట్రాల్లోని 75 అమృత్ స్టేషన్లను ప్రధానమంత్రి ఒకేసారి ప్రారంభించనున్నారు. వీటి పునరాభివృద్ది వ్యయం 1,570 కోట్ల రూపాయలు కాగా తెలంగాణలోని 40 స్టేషన్లను 2,000 కోట్ల రూపాయలకు పైగా వెచ్చించి ఆధునీకరిస్తున్నారు. ఇప్పటికే బేగంపేట, వరంగల్, కరీంనగర్ స్టేషన్లలో పునరాభివృద్ది పనులు ప్రారంభమయ్యాయి. మొత్తంగా ఈ ప్రారంభోత్సవం కేవలం ఒక రైల్వే స్టేషన్ ఆవిష్కరణ మాత్రమే కాదు, వికసిత్ భారత్ దిశగా సుస్థిర స్మార్ట్ పట్టణ రవాణా వ్యవస్థ వైపు దేశం వేస్తున్న మరొక దృఢమైన అడుగుగా అభిప్రాయపడుతున్నారు. తెలంగాణ సచివాలయంలో ఈరోజు రాష్ట మంత్రివర్గ సమాపేశం జరగనుంది. మధ్యాహ్నం 3 గంటలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన మంత్రిమండలి భేటీ కానుంది. ఈ సమాపేశంలో రాష్టంలోని సాగునీటి ప్రాజెక్టుల పురోగతిపై ప్రధానంగా చర్చిస్తారు. అలాగే ఎల్నినో ప్రభావం, లోటు వర్షపాతం వల్ల ఎదురవుతున్న పరిస్థితులపై సమీక్షించి రైతులకు ప్రత్యామ్నాయ కార్యాచరణపై కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకోనుంది. దీంతోపాటు మూసీ పునరుజ్జీవం ఫేజ్ 1 పనుల పురోగతిని సమీక్షిస్తారు. అంతేకాకుండా గోదావరి బనకచెర్ల అంశంతో పాటు కృష్ణా గోదావరి నదీ జలాల పంపిణీ అంశాలపై ఈ భేటీలో కీలక చర్చ జరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. హైదరాబాద్లోని సైదాబాద్లో ఉన్న ఒక ప్రైవేట్ పాఠశాలలో జరిగిన ఘటనపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. విద్యా సంస్థలు మతపరమైన అంశాలను విద్యార్థులపై బలవంతంగా రుద్దకూడదని అన్నారు. ఈ ఘటనపై రాష్ట ప్రభుత్వం సమగ్ర విచారణ జరిపి స్కూలు యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అన్ని ప్రైవేట్ పాఠశాలల్లో బోధనపై ప్రభుత్వ నిఘా పెంచాలని కోరారు. ఈ సందర్బంగా ఆర్మూర్, అత్తాపూర్ ఘటనలను కూడా ఆయన ప్రస్తావించారు. భారత్ యుకే మధ్య కుదిరిన సమగ్ర ఆర్థిక వాణిజ్య ఒప్పందం వల్ల తెలంగాణ గరిష్ట ప్రయోజనం పొందేలా ప్రణాళికలు రూపొందిస్తున్నామని ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు తెలిపారు. యుకే డిప్యూటీ ట్రేడ్ కమిషనర్ చంద్రుకే అయ్యర్ నేతృత్వంలోని బృందంతో సచివాలయంలో సమావేశమైన మంత్రి ప్రస్తుతం రాష్టం నుంచి యుకేకు 3,553 కోట్ల ఎగుమతులు జరుగుతున్నాయని, వీటిని భారీగా పెంచుకోవచ్చని పేర్కొన్నారు. గోల్కొండ కోటలో గురువారం నిర్వహించిన బోనాల మహోత్సవంలో గవర్నర్ శివప్రతాప్ శుక్లా పాల్గొన్నారు. జగదాంబిక మహంకాళి అమ్మవారికి నిర్వహించిన పూజా కార్యక్రమంలో పాల్గొన్న గవర్నర్ బోనాలు తెలంగాణ ప్రజల భక్తి, మాతృశక్తి ఆరాధన, సనాతన సంస్కృతికి చిహ్నమని పేర్కొన్నారు. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో 55 మంది సివిల్ ఇన్స్పెక్టర్లను బదిలీ చేస్తూ పోలీస్ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు. కూకట్పల్లి, మాదాపూర్, రాయదుర్గం, గచ్చిబౌలి, కొల్లూరు, పటాన్చెరు, మేడ్చల్, దుండిగల్ తదితర పోలీస్ స్టేషన్లలో ఎస్హెచ్ఓ, డిఐ స్థాయి అధికారుల్లో ఈ మార్పులు చేపట్టారు. నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తిలోని గాంధీనగర్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. మొత్తం 5 ఉపాధ్యాయుల్లో ప్రధానోపాధ్యాయుడు శంకర్తో పాటు ఉపాధ్యాయులు లావణ్య,

0: మానస ఎలాంటి ముందస్తు అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైనట్టు గుర్తించారు. దీనిపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన కలెక్టర్ గైర్హాజరైన ముగ్గురు ఉపాధ్యాయులపై సస్పెన్షన్ కు సిఫారసు చేస్తూ నివేదిక సమర్పించాలని జిల్లా విద్యాశాఖ అధికారిని ఆదేశించారు. కేంద్ర ప్రభుత్వం గ్రామాలు పట్టణాల అభివృద్ది కోసం ఇస్తున్న నిధులను రాష్ట ప్రభుత్వం దారి మళ్లిస్తోందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఆరోపించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల పట్టణంలోని కార్గిల్ చెరువు వద్ద అమృత్ 2.0 పథకం కింద చేపట్టనున్న పునరుద్దరణ సుందరీకరణ పనులకు జిల్లా కలెక్టర్ గరిమా అగర్వాల్, ఎస్పీ మహేష్ బి గీతేతో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్బంగా బండి సంజయ్ మాట్లాడుతూ,
1: వీటి ద్వారా వాటర్ సప్లై సంబంధించి సివరేజ్ ట్యాంకులు పెట్టడం కానీ వాటికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఈ పథకాలు ప్రత్యేకంగా వచ్చింది. గ్రామాల్లో జలజీవన్ మిషన్ ఇట్లా ఉంటాయి, మరి దానికి సంబంధించి ప్రభుత్వం 1000 కోట్ల రూపాయలు అమృత్ పథకం ద్వారా మనం ప్రయత్నం చేస్తున్నాం. దానిలో భాగంగానే వాళ్ళ శిశులకు 105 కోట్ల రూపాయలు కట్టించడం జరిగింది.
0: రాష్టంలో ఉద్యోగుల ఆరోగ్య పథకం ఈహెచ్ఎస్ నేడు అధికారికంగా ప్రారంభం కానుంది. సచివాలయంలో మధ్యాహ్నం ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క చేతుల మీదుగా ఈ నూతన ఆరోగ్య పథకం లాంచ్ కాబోతోంది. ఈ కార్యక్రమంలో భాగంగా ఉద్యోగుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన కొత్త ఈహెచ్ఎస్ పోర్టల్ ను ప్రారంభించడంతో పాటుగా నూతన హెల్త్ కార్డుల పంపిణీ కూడా ప్రారంభిస్తారు. దీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న పెన్షన్ జీపీఎఫ్ కేసులను పరిష్కరించడానికి పెన్షన్ అదాలత్ నిర్వహిస్తున్నట్టు రాష్ట ప్రిన్సిపల్ అకౌంటెంట్ జనరల్ చంద్రా పండిట్ తెలియజేశారు. కరీంనగర్ జిల్లా కలెక్టరేట్ ఆడిటోరియంలో పెన్షన్, ప్రావిడెంట్ ఫండ్, అకౌంట్స్ సంబంధిత అంశాలపై ప్రత్యేక పెన్షన్ అదాలత్ వర్క్ షాప్ నిర్వహించారు. ఈ సందర్బంగా చంద్ర పండిట్ ఆకాశవాణితో మాట్లాడుతూ,
2: లాంగ్ పెండింగ్ పెన్షన్ కేసెస్, జీపీఎఫ్ కేసెస్ మేము సెటిల్ చేయడానికి ట్రై చేస్తాము. ఇప్పటి వరకు మేము 13 out of 33 డిస్ట్రిక్ట్స్ కవర్ చేశాము, అండ్ ఇన్ ద కమింగ్ ఇయర్ వీ ప్లాన్ టు కవర్ ద రిమైనింగ్ డిస్ట్రిక్ట్స్ ఆల్సో, వేర్ దెర్ ఇస్ అ లాంగ్ స్టాండింగ్ పెండెన్సీ ఆఫ్ పెన్షన్ జీపీఎఫ్ కేసెస్ యాజ్ వెల్ యాజ్ పెండెన్సీ రిలేటింగ్ టు అకౌంట్స్ ఆఫ్ ద స్టేట్ గవర్నమెంట్.
0: హైదరాబాద్, జనగాం, కరీంనగర్, మహబూబాబాద్, మెదక్, మేడ్చల్, మల్కాజ్గిరి, ములుగు, రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట, వరంగల్, హనుమకొండ, యాదాద్రి, భువనగిరి జిల్లాల్లో అక్కడక్కడ ఈరోజు తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు ప్రాంతీయ వాతావరణ కేంద్రం ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. అలాగే రేపు కూడా రాష్టంలోని పలు జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉందని ప్రాంతీయ వాతావరణ కేంద్రం తెలియజేసింది. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమంపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించే దిశగా జిల్లా యంత్రాంగం ముమ్మర చర్యలు చేపడుతోంది. స్వయంగా జిల్లా కలెక్టర్ వివిధ మండలాల్లో పర్యటిస్తూ ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నారు. ఇందులో భాగంగా శామీర్పేటలో జరుగుతున్న ప్రక్రియను జిల్లా కలెక్టర్ మనోజ్ చౌదరి స్వయంగా పర్యవేక్షించారు. బూత్ లెవెల్ అధికారులు చేపడుతున్న ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ, స్వీకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని, వివరాల నమోదులో ఓటర్లకు తగిన సహాయం అందించి వాటిని సత్వరమే డిజిటలైజ్ చేయాలని ఆయన ఆదేశించడం ద్వారా జిల్లాలో ఎస్ఐఆర్ ప్రక్రియపై ప్రజల్లో మరింత చైతన్యం పెంపొందించేందుకు కృషి చేస్తున్నారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. అమృత్ భారత్ పథకంలో భాగంగా 26 కోట్ల రూపాయలతో పునరాభివృద్ది చేసిన హైదరాబాద్ లోని హైటెక్ సిటీ రైల్వే స్టేషన్ ను ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వర్చువల్ గా జాతికి అంకితం చేయనున్నారు. 20 రాష్ట్రాల్లోని 75 అమృత్ స్టేషన్లను ప్రధాని ఒకేసారి ప్రారంభిస్తారు. ఈ మధ్యాహ్నం సచివాలయంలో రాష్ట మంత్రివర్గ సమాపేశం జరగనుంది. ఈ సమాపేశంలో రాష్టంలోని సాగునీటి ప్రాజెక్టుల పురోగతిపై ప్రధానంగా చర్చిస్తారు. హైదరాబాద్ లోని సైదాబాద్ పాఠశాల ఘటనపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 ప్రాంతీయ వార్తలు వింటారు.
3: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం.

0: ప్రకటించిన వనితలోకం కార్యక్రమం వెంటనే వింటారు.
1: ఆకాశవాణి ఈనాటి కార్యక్రమంలో నాయకత్వ పాత్రలో మహిళలు ఎదుర్కొంటున్న సవాళ్లు డాక్టర్ పిఎస్వి విజయభవాని గారితో పరిచయం వింటారు.
2: ఈరోజు మనతో డాక్టర్ విజయభవాని గారు ఉన్నారు. నమస్తే మేడం.
3: నమస్తే.
2: మా కార్యక్రమానికి అలాగే మా స్టూడియోస్ కి కూడా మీకు స్వాగతం.
3: థ్యాంక్ యూ.
2: శ్రోతలందరూ కూడా డాక్టర్ విజయభవాని గారు ఎవరు అని అనుకుంటున్నారేమో. మేడం మ్యాగ్నా కార్టా అనే ఎన్జిఓకి ఫౌండర్. ఆవిడ సామాజిక కార్యకర్త. గత 23 ఏళ్లగా జెండర్ ఈక్వాలిటీ అలాగే జెండర్ సెన్సిటైజేషన్ గురించి వర్క్ చేస్తున్నారు. రకరకాల సంస్థలతో ప్రభుత్వాలతో కలిసి మేడం ఎన్నో కార్యక్రమాలు చేపట్టారు. సక్సెస్ఫుల్ గా చాలా మందిలో చైతన్యం కలిగించడంలో మేడం చాలా ప్రధాన పాత్ర పోషించారు. ఐ కంగ్రాచులేట్ యూ అండ్ అప్రిషియేట్ యూ మేడం.
3: థ్యాంక్ యూ.
2: మరి ఈ రోజు నాయకత్వ పాత్రల్లో మహిళలు అన్న అంశం గురించి మనం మాట్లాడుకుందాం మేడం. మరి గత సంవత్సరం G20 అనే బృహత్ కార్యాన్ని మనం చేపట్టాం మన కంట్రీలో. సో G20లో మహిళలకు సంబంధించి Empower 20 కార్యక్రమంలో మరి మహిళల ఎంపవర్మెంట్ గురించి, మహిళల్లో ఎలా సాధికారత తేవాలి అన్న విషయం మనం మాట్లాడాం, విమెన్ లెడ్ ఎంపవర్మెంట్ అని. అలాగే అందులో భాగంగా ఎన్నో సక్సెస్ స్టోరీస్ విన్నాం కూడా మనం. మరి దాని శాతం ఎంత ఉంది అని ఆలోచిస్తే సక్సెస్ఫుల్ గా నాయకత్వ పాత్రల్లోకి వచ్చిన మహిళల శాతం చాలా తక్కువగా ఉందనే చెప్పాలి. మనం గ్లోరిఫై చేసినప్పటికీ కూడా G20లో భాగంగా వి షుడ్ ఆల్సో లుక్ ఎట్ ది అదర్ సైడ్ ఆఫ్ ద కాయిన్. మరి ఈ రోజు దాని గురించి కొంచెం మనం మాట్లాడుకుందాం మేడం.
3: తప్పకుండా. ఇప్పుడు మనకి మనం మీరు అన్నట్టు G20 మనకు ఒక మైలురాయి లాంటిది మన దేశానికి. ఎందుకంటే స్త్రీ శక్తిని మనం పూజిస్తాం మన దేశంలో. అలాంటి మన దేశం G20ని లీడ్ చేసింది. అంటే మనం మహిళా అభివృద్ధి, మహిళా సాధికారత అనే పదం ఎప్పటి నుంచో మనం మాట్లాడుతున్నాం. మన రాణి పద్మిని దగ్గర నుంచి, మనకి జిజియాబాయి దగ్గర నుంచి, మనకి నాయకత్వ లక్షణాలు ఉన్న మహిళలు మన దేశానికి అసలు కొదవలేదు. ఎప్పుడు కూడా మనకి ఉన్న
2: సంగతి కాదు,
3: ఎప్పటి నుంచో వస్తుంది. సో ఇప్పుడు మనం దాన్ని మాట్లాడుతున్నాం. కానీ మధ్యకాలంలో మరి మనం చూసుకుంటే మహిళల పాత్ర, మహిళలు బయటకు రావటం అనేది చాలా తగ్గిపోయింది. మహిళల సాధికారత గురించి ఇంకా మనం ఇప్పుడు గట్టిగా మాట్లాడుకోవాల్సిన ప్రయత్నం ఎందుకు వస్తుందంటే, మహిళలు కొన్ని రంగాల్లో ముందుకు దూచుకుపోతున్నారు, కొన్ని రంగాల్లో ఇంకా వెళ్ళలేకపోతున్నారు. ఎడ్యుకేషన్లో చూసుకున్నా, లేకపోతే జాబ్స్లో చూసుకున్నా, ఎంట్రీ లెవెల్లో అందరు మహిళలు కూడా మీకు 50-50 కనిపిస్తారు. పురుషులు, మహిళలు మీకు 50-50, లేకపోతే 75% ఉమెన్ కనిపిస్తారు మీకు. సో అదేంటంటే, కొత్తగా ఉద్యోగం వచ్చింది, కొత్తగా చదువు అయ్యింది, ఉద్యోగంలోకి వెళ్ళారు. ఇక్కడ నేను ఎవరిని తప్పు పెడతానంటే కుటుంబాన్ని తప్పు పెడతాను. ఎందుకంటే కుటుంబంలో ఒక అమ్మాయిని ఉద్యోగానికి పంపించేటప్పుడు తల్లిదండ్రులు చెప్పే మాట ఏంటంటే, ఉద్యోగం చేసుకో అమ్మా, కానీ పెళ్ళైన తర్వాత మీ అత్తవారి ఇష్టం, అంతవరకు చేసుకో, వాళ్ళు ఒప్పుకుంటే తర్వాత నువ్వు చేసుకోవచ్చు. అంటే ఏంటంటే, మనం కూడా మన పిల్లల్ని పెళ్లికి మాత్రమే పెంచుతున్నామా, పెళ్లి చేయడం కోసం మాత్రమే వాళ్ళు చదివిస్తున్నామా, వాళ్ళ చేత ఉద్యోగం చేయిస్తున్నామా అనేది ఒకసారి మనం ఆలోచించుకోవాలి. మన పెంపకం కూడా ఎలా ఉంటుందంటే, మా దగ్గర ఉన్నంత వరకు ఓకే, పెళ్ళైన తర్వాత వాళ్ళ ఇష్టం. సో ఎంత నాయకత్వ లక్షణాలు ఉన్నా, నీలో ఎంత కెపాసిటీస్ ఉన్నా, నీలో ఎంత ముందుకు చొచ్చుకుపోయే గుణాలున్నా కూడా, మీ అత్తవారి ఇంట్లో వాళ్ళు గనక పర్మిట్ చేస్తే మాత్రమే నువ్వు అది చేయగలవు సుమా, ఒక స్త్రీగా నువ్వేమీ చేయలేవు అని మనం మన అమ్మాయిలకి నేర్తున్నాం చిన్నప్పటి నుంచి కూడా. సో ఇలాంటి సమయంలో మనకి సాధికారత అనేది ఎలా పాసిబుల్ అవుతుంది? ఎప్పుడైతే మనం ఒక అమ్మాయిని ఒక పెళ్లి చేసి అత్తారింటికి పంపించే మనిషిగా కాకుండా ఒక అమ్మాయి అని ఒక ఇండివిజువల్ గా మనం చూసినప్పుడు మాత్రమే సాధికారత గురించి మనం మాట్లాడగలం. ఈ రోజు మనం చూసుకుంటే ఓన్లీ 3%

0: ఆఫ్ విమెన్ ఆర్ ఇన్ ద డెసిషన్ మేకింగ్ కెపాసిటీ ఇన్ ద కంట్రీ. అంటే మిగతా వాళ్ళకి లేదా,
1: వ్యక్తిగతంగా అంటారా వృత్తిపరంగా అంటారా?
0: వృత్తిపరంగా. అంటే మిగతా వాళ్ళకి ఆ కెపాసిటీ లేదా, వాళ్ళల్లో అంత సామర్థ్యం లేదా? ఆ 3% ఎందుకున్నారంటే వాళ్ళకి అంత అనుకూలమైన ఫ్యామిలీ ఉంది కాబట్టి.
1: 100% మేడం, అవును.
0: మిగతా 97%కి అంత అనుకూలమైన ఫ్యామిలీస్ లేవు కాబట్టి.
1: దురదృష్టకరమైన విషయం ఏంటంటే, మనం హ్యాపీగా ఎన్ని సక్సెస్ స్టోరీస్ మాట్లాడుకుంటున్నా గానీ ఇక్కడ ఒక కేస్ స్టడీ లాగా తీసుకున్నట్టయితే గనక ఆ సక్సెస్ స్టోరీస్ లో ఉన్న సక్సెస్ఫుల్ మహిళలందరూ కూడా వాళ్ళకి సపోర్ట్ చేసే ఫ్యామిలీస్, సపోర్ట్ చేసే కన్న తల్లిదండ్రులే కాదు, మెట్టినింటి వాళ్ళు కూడా సపోర్ట్ చేశారు కాబట్టి వాళ్ళు ఈ రోజు
0: ఆ స్థాయిలో
1: ఉన్నారు. కానీ ఆ లగ్జరీ ప్రతి అమ్మాయికి ప్రతి మహిళకి ఉండాలి అన్నది మన కోరిక.
0: మన కోరిక. ఇప్పుడు ఎక్కడైతే తండ్రి, ఒక తండ్రి ఆడపిల్లని సపోర్ట్ చేస్తాడు, ఒక తండ్రి ఆడపిల్ల చదువు గురించి కానీ వాళ్ళ ఉద్యోగం గారి గురించి కానీ, తండ్రి ఎప్పుడైతే, తల్లి కాదు ఇక్కడ, తండ్రి ఎప్పుడైతే ఆలోచించడం మొదలెడతాడో ఆ మహిళకి ముందుకు వెళ్లే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఆ తండ్రి చూసే చూపు ఒక సమాజంలో ఒక వ్యక్తిని చూసే చూపు ఉంటుంది. సో ఆ వ్యక్తిగా ఆ అమ్మాయిని చూస్తాడు కానీ ఒక మహిళగా చూడడు. కానీ ఎక్కడైతే తల్లి ప్రమేయం వస్తుందో, తల్లికి సోషల్ సెక్యూరిటీ అనేది ముఖ్యం. ఫైనాన్షియల్ సెక్యూరిటీ, ఎంపవర్మెంట్ అన్ని పక్కన పెట్టండి, తల్లికి కావాల్సింది ఆ బిడ్డ సోషల్ సెక్యూరిటీ. అండ్ ఆ తల్లి ఏమనుకుంటుందంటే మెట్టనింటికి వెళ్తే ఆ భర్త దగ్గర ఉంటే తనకి సోషల్ సెక్యూరిటీ ఉంది, దానికి మించింది నా కూతురికి ఏమీ అక్కర్లేదు అని ఏ తల్లినో ఆలోచిస్తుంది. కానీ తండ్రి అలా ఆలోచించాడు. తండ్రి ఒక కూతుర్ని వ్యక్తిగా ఎప్పుడైతే ఆలోచిస్తాడో అప్పుడు ఆ కూతురు తన ఆలోచనలు కూడా అంతే ఎక్కువగా ఉంటాయి. అప్పుడే దే ఆల్సో డ్రీమ్ హై. సో ఏదైనా సరే ఒక మహిళా సాధికారత అనేది ఇంట్లో నుంచి మొదలవ్వాలి. మనం సాధారణంగా జెండర్ ఈక్వాలిటీ, ఇప్పుడు అందరూ జెండర్ ఈక్వాలిటీ అనేది దాని గురించి ఇంకా ఎందుకు మాట్లాడుతున్నారు, అన్ని చోట్ల జెండర్ ఈక్వాలిటీ ఉంది, మా పిల్లల్ని ఒకే స్కూల్లో చదివిస్తున్నాం, ఒకే కాలేజ్లో చదివిస్తున్నాం, మా అమ్మాయిని ఇంజనీరింగ్ చేయిస్తున్నాం, మా అబ్బాయిని ఇంజనీరింగ్ చేయిస్తున్నాం, ఎవరి చదువులోని ఏమీ మేము తేడా చూపించట్లేదు అని అందరూ చెప్తారు. కానీ ఉద్యోగం వచ్చేసరికి, ఇంట్లో పనులు వచ్చేసరికి, ఇంట్లో ఏదైనా సరే ఒక పరిస్థితి వచ్చేసరికి ఎవరు కాంప్రమైజ్ అవుతున్నారు, ఎవరు బ్యాక్ స్టెప్ వేయాల్సి వస్తుంది? బ్యాక్ స్టెప్ వేస్తున్నారు అంటే అది మహిళలే, ఇంకెవరు కాదు. ఎందుకంటే మనకి చిన్నప్పటి నుంచి ఏం నేర్పారంటే, మనకిచ్చిన జెండర్ రోల్ ఏంటంటే సబ్మిసివ్, బీయింగ్ సబ్మిసివ్, అణిగి మణిగి ఉండాలి, ఇల్లు చూసుకోవాలి,
1: ఇంటికి పిల్లలకి కావాల్సినవి చూసే బాధ్యత ఆడవాళ్లదే కాబట్టి పిల్లల చదువుల కోసం ఉద్యోగాలు మానేసిన ఆడవాళ్లు ఉన్నారు. ప్రమోషన్ వస్తే వేరే ఊరికి వెళ్ళాలి, ఇల్లు చూసుకోవడం కష్టం కాబట్టి ప్రమోషన్లు వదిలేసుకున్న ఆడవాళ్లు ఉన్నారు, ఉద్యోగాలు వదిలేసుకున్న ఆడవాళ్లు కూడా ఉన్నారు అత్త మామల్ని చూసుకోవడానికి.
0: అవును.
1: మరి మేడం మీరు చాలా రైట్ గా పాయింట్అవుట్ చేశారు. అంటే ఒక మెషిన్ లో ప్రాబ్లం ఏముందో తెలుసుకోవడానికి ఒక్కోసారి రివర్స్ ఇంజనీరింగ్ చేస్తారు, వెనక్కి వెళ్ళిపోతే తెలుస్తుంది సమస్య ఎక్కడుందని. మీరు అలాగే ముందు ఇంటికి తీసుకెళ్లారు. సో సమస్య మైండ్ సెట్ లోనే ఉంది అని అనడానికి మీరు చెప్పి చాలా, ఇట్స్ అ వెరీ గుడ్ ఎగ్జాంపుల్.
0: అవునండి. అంటే మనకి మైండ్ సెట్ కూడా ఎలా ఉందంటే, ఎంపవర్మెంట్ ఆర్ సాధికారత అనే దాని గురించి మనం అసలు ఆలోచించట్లేదు. మనం ఏం ఆలోచిస్తున్నామంటే, మన పిల్లలు ఇద్దరు కూడా ఒకే స్కూల్కి వెళ్ళారు, ఒకేలా చదువుకున్నారు. నేను ఎక్కడ అంటానంటే, జెండర్ ఈక్వాలిటీ మనం ఎప్పుడు మాట్లాడాలంటే, సపోజ్ ఇద్దరు పిల్లలకి మీరు ఇంజనీరింగ్ చేయించారు, నేను ప్రతి వాళ్ళని అడిగే ప్రశ్న ఇదే, మీ అబ్బాయికి గనక హైదరాబాద్లో సీట్ వచ్చింది, మీ అమ్మాయికి మాత్రం రాజస్థాన్లో సీట్ వచ్చింది అనుకుందాం, మంచి కాలేజీలో, ఎంతమంది తల్లిదండ్రులు పంపించడానికి ఇష్టపడతారు? అదే రివర్స్ అయితే, అమ్మాయికి హైదరాబాద్లో వచ్చి అబ్బాయికి రాజస్థాన్లో వస్తే వెంటనే ఒప్పేసుకుంటారు,
1: అసలు ఇంకా అందులో డిస్కషనే లేదు,
0: ఉండదు. కానీ అదే గనక రివర్స్ అయితే, అక్కడ ఆలోచించేది ఏంటంటే, అంత దూరం అమ్మాయిని పంపించాలా, అంత చెయ్యాలా, లేకపోతే అమ్మాయిని ఏం కన్విన్స్ చేస్తారు, నువ్వు వేరే కోర్స్ ఏదైనా జాయిన్ అవ్వమ్మా, నువ్వు వేరే ఏదైనా చెయ్యమ్మా అని అమ్మాయిని అక్కడ వెనక్కి లాగడానికి ప్రతి ఇంట్లోని,
1: అదొక ప్రొటెక్టివ్ డెసిషన్ అయ్యుండొచ్చు కానీ డెఫినెట్లీ ఇట్ ఇస్ ఎ రిగ్రెసివ్ డెసిషన్.
0: ఎస్. అండ్ ఆ తర్వాత ఇంకోటి ఏంటంటారు, నువ్వు ఉద్యోగం చేసుకో, ఎంతవరకు, నీకు పెళ్లి చేసే వరకు. పెళ్లి చేసిన తర్వాత మీ అత్తమామల ఇష్టం, అత్తమామలు కూడా ఒప్పుకుంటారు ఉద్యోగానికి, నువ్వు చేసుకో అమ్మా అని. ఎప్పుడు మొదలవుతుందంటే, ఒక సంవత్సరం అయిన తర్వాత, కడుపులో బిడ్డ పడిన తర్వాత అప్పుడు మొదలవుతుంది, అమ్మ నువ్వు రెండు హ్యాండిల్ చేయలేవు, నువ్వు ఉద్యోగం మానేసే.

0: అబ్బాయి బాగానే సంపాదిస్తున్నాడు కదా, నువ్వు ఇంట్లో ఉండి పిల్లల్ని చూసుకో. కానీ అదే ఆ అబ్బాయికి గనక మీ ఆవిడ కడుపుతో ఉంది, నువ్వు తనకి సపోర్ట్ చేస్తే తను కూడా నీలాగే ఉద్యోగం చేసుకోగలదు, తన మీద అంత ప్రెషర్ ఉండదు, మీ ఇద్దరూ కలిసి పిల్లల్ని చూసుకుంటే ఇద్దరూ కూడా ఉద్యోగం చేసుకోగలరు, మీరిద్దరూ కూడా ఒకలాగా టైం ఇవ్వాలి, పిల్లలు అనేది ఉట్టి తల్లి బాధ్యతే కాదు తల్లిదండ్రుల బాధ్యత. పెటర్నిటీ లీవ్ ఇస్తున్నారు 15 రోజులు పుట్టిన వెంటనే, చైల్డ్ కేర్ లీవ్ మగవాళ్ళకు కూడా ఇస్తున్నారు. ఫ్యామిలీ తల్లిదండ్రి ఇద్దరు బాధ్యత పిల్లల్ని పెంచడం అనేది. కానీ ఎర్లీ ఇయర్స్లో తల్లి మాత్రమే ఒక మెయిన్ రోల్ అవ్వాలి అన్న ఉద్దేశంతో ఆ తల్లులు వాళ్ళ కెరియర్ని, వాళ్ళ ప్రమోషన్స్ని, వాళ్ళ ట్రాన్స్ఫర్స్ని అన్నిటినీ కాంప్రమైజ్ అవ్వి వాళ్ళు అక్కడే అదే స్థాయిలో ఉండిపోతున్నారు. సో దాంతో ఇంక మరి వాళ్ళ నాయకత్వ లక్షణాలు ఎలా పెరుగుతాయి, వాళ్ళు మనకి నాయకులుగా ఎలా కనిపిస్తారు?
1: ఇక్కడ మేడం నాకు ఇంకొక సందేహం ఏంటంటే, సందేహం అనే కంటే నేను ఎప్పుడు పర్సనల్గా చాలా హార్ట్కి తీసుకునే విషయం ఏంటంటే మేడం, ఇక్కడ తల్లిదండ్రులు లేకపోతే భర్తతో వెనక్కి లాగడం కంటే ముందు అసలు చెప్పకుండానే మహిళ కాంప్రమైజ్ అయిపోతుంది.
0: అంతే,
1: నేను వెళ్ళిపోవాలి కాబట్టి నాకు ఈ ప్రమోషన్ వద్దు, నాకు ఈ ట్రాన్స్ఫర్ వద్దు, నేను ఇక్కడే ఉంటాను, నేను సంపాదించుకున్న దాంట్లో హ్యాపీగా ఉంటాను అని. మరి మహిళల్లో ఈ మైండ్ సెట్ మార్పు ఎలా రావాలండి?
0: ఇది ఎక్కడి నుంచి వచ్చింది? బేసిక్గా ఇది ఎక్కడి నుంచి వచ్చిందంటే, తరతరాలుగా మన అమ్మమ్మలు మన నాన్నమ్మలు మనకి నూరి పోసేది ఏంటంటే ఆడపిల్ల అంటే ఎలా ఉండాలి. సో ఆడపిల్ల అంటే ధైర్యంగా 4 పనులు చేసుకోవాలి అని మన నేర్పలేదు. ఎప్పుడూ కూడా 6 గంటల తర్వాత అమ్మాయి, 14 సంవత్సరాల అమ్మాయి బయటకు వెళ్ళినా ఒక 6 ఏళ్ల తమ్ముడిని తోడు తీసుకోమని చెప్తారు. అదే ఒక 14 ఏళ్ల అబ్బాయికి ఎప్పుడైనా 6 ఏళ్ల చెల్లెల్ని తోడు తీసుకెళ్ళమని చెప్తారా? చెప్పరు. అంటే 6 ఏళ్ల మగపిల్లాడైనా ధైర్యంగా అమ్మాయిని ప్రొటెక్ట్ చేయగలడు, అది మన నమ్మకం. అంతేగాని 14 సంవత్సరాల అమ్మాయి తనంతా తను రక్షించుకోగలదనే నమ్మకం మనకు లేదు. మనం చిన్నప్పటి నుంచి ఆ మైండ్ సెట్లో పెంచాం కాబట్టి మనం ఏ పని చేయడానికి కూడా ఆడవాళ్ళు ఒక నిమిషం వెనకం చేస్తారనమాట, నేను చేయగలనా, నేను నిజంగానే నాకంత ఉందా. సో పెంపకంలో మార్పు వస్తే కానీ, కుటుంబంలో మార్పు వస్తే కానీ ఏ మహిళ కూడా ముందుకి వెళ్ళడానికి మన దేశంలో అవకాశం లేదు.
1: మేడం మనము ఇంక్లూజివ్నెస్ గురించి మాట్లాడినా, అందరూ కలిసి ఉంటేనే కానీ డెవలప్మెంట్ అనేది జరగదు అని అంటాం. ఆ ఇంక్లూజివ్నెస్లో మహిళల గురించి మాట్లాడతాము, ట్రాన్స్జెండర్ల గురించి మాట్లాడతాము, లేదా ఇతరితర సమస్యలు ఉండడం వల్ల మెయిన్ స్ట్రీమ్లో ఉండలేని ఆడవాళ్ళు కానీ మగవాళ్ళ గురించి మాట్లాడతాం. కానీ ఇది ఒక మెట్టుకి పైనన్న వాళ్ళ గురించే మాట్లాడుతున్నాం, ఒక మెట్టు కింద ఉన్న వాళ్ళు ఇగ్నోర్ అవ్వబడ్డారు, అవ్వబడుతున్నారు, ఇక మీదట కూడా అలాగే ఇగ్నోర్ అవుతారేమో అని అనిపిస్తుంది.
0: అది వాస్తవమే. సి మనం ఒక స్థాయిలో ఉన్న వాళ్ళ గురించి మనం మాట్లాడగలం, వాళ్ళ కోసం మనం ఏమైనా చేయగలం, కానీ ఆ స్థాయికి రీచ్ అవ్వని వాళ్ళ గురించి మనం ఎంత ప్రయత్నం చేస్తే వాళ్ళని అట్లీస్ట్ ఒక అడుగు ముందుకు వేయగలం? మీరు ఎక్కడైనా చూడండి, మీరు చిన్న చిన్న వ్యాపారాలు చిన్న చిన్నవి చూసుకుంటే, మీరు మార్కెట్కి వెళ్ళి చూడండి, మార్కెట్లో కూరగాయలు అమ్మడం దగ్గరకు వచ్చేసరికి మీకు ఎక్కువ మంది మహిళలు కనిపిస్తారు. ఓకే, అక్కడ ఎందుకంటే ఆ మహిళ తను చేసుకోకపోతే ఇల్లు గడవదు కాబట్టి ఆ మహిళ అక్కడ చేసుకుంటుంది. అక్కడ వాళ్ళకి ఫ్యామిలీలో ఎక్కడా కూడా ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి మాట్లాడరు, కానీ ఉమెన్ రెస్పాన్సిబిలిటీ తీసుకుని చేసుకుంటుంది. ఎందుకంటే అక్కడ మొగుడు కానీ అక్కడ ఉన్న పిల్లలు కానీ తనకి అంత సపోర్ట్ చేయరు అని తనకు తెలుసు కాబట్టి. కానీ వెన్ ఇట్ కమ్స్ టు మిడిల్ క్లాస్ ఆర్ వెన్ ఇట్ కమ్స్ టు వర్కింగ్ పీపుల్, ఎడ్యుకేటెడ్ పీపుల్, ఈ రకమైన ఒక భయం చిన్నప్పటి నుంచి మనం ఇన్కల్కేట్ చేసి మనం వాళ్ళని నిర్ణయాలు తీసుకోలేని పరిస్థితిలో వాళ్ళని మనం డెవలప్ చేస్తున్నాం. వాళ్ళని మనం ఎలా తయారు చేస్తున్నామంటే, డిపెండెన్సీ ఏదైనా సరే ఫ్యామిలీ మీద డిపెండ్ అవ్వాలి, ఎస్పెషలీ ఫ్యామిలీలో ఉన్న మగవాళ్ళ మీద డిపెండ్ అవ్వాలి అనేది మనం చిన్నప్పటి నుంచి నూరిపోస్తున్నాం కాబట్టి మనం వాళ్ళ గురించి మనం చెయ్యాలి అంటే ఆ ఫ్యామిలీలో ఉన్న మగవాళ్ళని టార్గెట్ చేయాలి. ఉమెన్స్ డే అంటే ఆడవాళ్ళతో సెలబ్రేట్ చేసేది కాదు, ఉమెన్స్ డే నన్ను అడిగితే మగవాళ్ళతో సెలబ్రేట్ చేయాలి. వెన్ మెన్ స్టార్ట్ సెలబ్రేటింగ్ ఉమెన్హుడ్ దెన్ ఓన్లీ ఐ థింక్ ఉమెన్స్ డేకి ఒక అర్థం ఉంటుంది, బికాస్ మ్యాన్ షుడ్ సెలబ్రేట్ ఉమెన్హుడ్. ఉమెన్హుడ్ ఇస్ నాట్ జస్ట్ గివింగ్ బర్త్, ఉమెన్హుడ్ ఈజ్ పుట్టిన దగ్గర నుంచి ఫ్రమ్ హోమ్ టు టూమ్ ఆవిడ పడే డిఫరెంట్ స్టేజెస్లో, ఫ్రమ్ ద ఏజ్, ఫ్రమ్ గెటింగ్ ప్యూబర్టీ టు గెటింగ్ మ్యారీడ్ టు గెటింగ్ ఎ కెరియర్, గివింగ్ బర్త్ టు చిల్డ్రన్, టేకింగ్ కేర్ ఆఫ్ ద ఫ్యామిలీ, ఇదంతా ఉమెన్హుడ్లో భాగం. వెన్ మెన్ స్టార్ట్ సెలబ్రేటింగ్ ఇట్, అంటే దాని యొక్క ఆడవాళ్ళ పనిలే అని చూసి వదిలేయకుండా దాన్ని ఒక సెలబ్రేట్ చేసుకుని

0: అనే విషయంలో వాళ్ళు ఎంత చేస్తున్నారు. స్త్రీ శక్తిని ఎప్పుడైతే వాళ్ళు గుర్తించి, ఎప్పుడైతే దాని గురించి వెన్ దే స్టార్ట్ సెలబ్రేటింగ్ ఇట్, ఐ థింక్ ఇన్ ట్రూ సెన్స్ వీ విల్ బి సెలబ్రేటింగ్ ఉమెన్స్
1: కానీ
0: డే.
1: మేడం, మనము జెండర్ రోల్స్ అంటే లింగపరంగా మహిళలు చేయాల్సిన పనులు ఇవి, మహిళల బాధ్యతలు ఇవి, పురుషుల పనులు ఇవి, పురుషుల బాధ్యతలు ఇవి అని మనం అంటే బేసికలీ మనం ఒక పురుషాధిక్య సమాజం నుంచి వచ్చాం. పేట్రియార్కీ లేదు ఇప్పుడు అని అన్నా కానీ ఆ భావజాలం మనలోంచి వెళ్ళలేదు అని అనిపిస్తుంది.
0: అవును,
1: కేవలం అదే ఒక ఆబ్స్టకిల్ లాగా కనబడుతుంది నాకు, అంటే మైండ్ సెట్ మారడానికి.
0: ఒక్కసారి ఆలోచించండి, చిన్న విషయం అండి. పిల్లలు పుట్టినప్పుడు సపోజ్ మన ఎవరైనా 1 సంవత్సరం బాబు పుట్టినరోజు పిలిచారనుకోండి, మనం ఏం గిఫ్ట్స్ కొంటాం? అమ్మాయికి మనం పుట్టినరోజు
1: కరెక్ట్.
0: పిలిస్తే మనం ఏం గిఫ్ట్స్ కొంటాం? అక్కడి నుంచి మన మైండ్ సెట్ ఆలోచించండి. అమ్మాయిలు అనేసరికి టెడ్డీ బేరు, సాఫ్ట్
1: కిచెన్
0: టాయ్స్,
1: సెట్,
0: కిచెన్ సెట్ ఇలాంటివన్నీ వస్తాయి, సాఫ్ట్ సాఫ్ట్ వస్తాయి. మగపిల్లలు అనేసరికి కార్లు,
1: గన్నులు.
0: జీపులు, గన్నులు, బ్యాట్, బాల్. అంటే మనం అప్పటి నుంచి ఏం చెప్తున్నాం, అబ్బాయిలు అంత స్ట్రాంగ్, వాళ్ళు బండిలు అప్పటి నుంచి నడపగలరు, వాళ్ళ బండి గురించి అప్పటి నుంచి నాలెడ్జ్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. అమ్మాయిలు సాఫ్ట్, అందుకనే వాళ్ళు టెడ్డీ బేర్స్, కిచెన్ సెట్, వంట నేర్చుకోవాలి. సో కిచెన్ సెట్, సాఫ్ట్ టాయ్స్, లేకపోతే పెళ్లి కొడుకు పెళ్లి కూతురు సెట్. సో ఎలా పోయింది మనలో పెట్రియార్కి, ఎక్కడ పోయింది చెప్పండి? అండ్ కలర్స్ కూడా మనమే డిఫైన్ చేసేస్తాం. అమ్మాయిలకైతే లెమన్ ఎల్లో కలర్, లైట్ పింక్ కలర్, లైట్ కలర్స్ మనం కొంటాం. అబ్బాయికి అయితే డార్క్ రెడ్, డార్క్ బ్లూ కలర్స్. కలర్స్ దగ్గర నుంచి కూడా మనం డిసైడ్ అయిపోయాం, అబ్బాయిలకైతే ఇది, అమ్మాయిలకైతే ఇది అని, చిన్నప్పటి నుంచి కూడా. అదే ఆఖరికి హాస్పిటల్లో ర్యాప్ చేసే టవల్స్ కూడా అమ్మాయిలకైతే పింక్ కలర్
1: పింక్,
0: టవల్స్, అబ్బాయిలకైతే బ్లూ కలర్ టవల్. ఇక్కడి నుంచి మనం మారాలి.
1: జెండర్ స్టీరియోటైపింగ్,
0: స్టీరియోటైపింగ్, దిస్ హ్యాస్ టు బి బ్రోకన్ అట్ ఆల్ లెవెల్స్. ఫ్యామిలీయే కాదు, అట్ ఆల్ లెవెల్స్ హౌ సొసైటీ లుక్స్ అట్ యూ.
1: మేడం. మరి మీరు గత 23 ఏళ్లుగా కూడా జెండర్ సెన్సిటైజేషన్ చేస్తున్నారు, అంటే రకరకాల మీ వెరైటీ ఆఫ్ వర్క్ చూస్తే మేడం, మీరు గ్రాస్ రూట్ లెవెల్లోనూ వర్క్ చేశారు, పెద్ద పెద్ద ఎంఎన్సీల్లోనూ వర్క్ చేశారు, ప్రభుత్వ కార్యస్థలాల్లో కూడా మీరు పనిచేశారు. మరి ఈ 2 దశాబ్దాల్లో మీరు ఏమైనా మార్పు గమనించారా?
0: నేను 1999లో ఐ వాజ్ పార్ట్ ఆఫ్ ఎ స్టడీ ఆన్ పంచాయత్, విమెన్ లీడర్స్ ఇన్ పంచాయత్. అప్పుడు స్టడీ చేశాం. స్టడీ చేసినప్పుడు విలేజెస్కి వెళ్ళి సర్పంచులతో, మహిళా సర్పంచులతో మాట్లాడాలి అంటే ఆవిడ వంట చేస్తోంది, ఏదున్నా నాకు చెప్పండి, రైట్? సంతకాలు ఆవిడ పెడుతుంది, డెసిషన్స్ నేను తీసుకుంటా.
1: పోయి పక్కనే ఫైల్ పెట్టుకొని సంతకం
0: సంతకం
1: పెడుతుండొచ్చు.
0: పెట్టుకోండి, ఆవిడ బయటకు రాదు, ఆవిడ
1: జస్ట్
0: పంచాయత్
1: బికాజ్ అది
0: రాదు,
1: అది మహిళలకి సంబంధించిన సీట్ కాబట్టి.
0: రిజర్వేషన్ కాబట్టి ఆవిడ పేరు, కానీ పెత్తనం అంతా కూడా మగవాళ్ళది. ఐఎమ్ టాకింగ్ అబౌట్ 99. 2022లో కూడా నేను సేమ్ గ్రామానికి వెళ్ళాను, మార్పు ఏమీ లేదు. ఒక మార్పు ఏంటి వచ్చిందంటే ఆవిడ వచ్చి సీట్లో కూర్చుంటుంది. ప్రభుత్వ ఉద్యోగులు కూడా సర్పంచ్తో మాట్లాడాలంటే భర్తతో మాట్లాడతారు, కానీ సర్పంచులతో మాట్లాడరు. అంటే మైండ్ సెట్ గురించి మనం మాట్లాడాలంటే మీరు ఆలోచించండి, నువ్వు మహిళా సర్పంచ్ ఎవరు? మహిళా సర్పంచ్తో మాట్లాడాలి కదా, మీ వారు లేరా అండి ఆవిడ అక్కడ ఉన్నా కూడా? అంటే ఆయన డెసిషన్స్ తీసుకుంటాడనమాట. సో ఈ 20 ఏళ్లలో నేను చూసిన మార్పు ఏంటంటే మహిళలు బయటకు వస్తున్నారు, వాళ్ళు పంచాయత్లో కూర్చుంటున్నారు, వాళ్ళు మీటింగ్స్లో అటెండ్ అవుతున్నారు, ఇది మార్పు. కానీ ఇంకా స్టిల్ డెసిషన్ మేకింగ్ ఇస్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ మెన్. ఐమ్ టాకింగ్ అబౌట్ గ్రామ స్థాయిలో, పంచాయత్ స్థాయిలో ఉన్న లీడర్స్ గురించి మనం మాట్లాడుకుంటే ఇది వాళ్ళ పరిస్థితి. మిగతా మహిళల్లో చైతన్యం లేదా? నా కెరియర్లో 19,000 మంది సెక్స్ వర్క్లో ఉన్న మహిళలతో వర్క్ చేసి వాళ్ళ చేత వ్యాపారాలు స్టార్ట్ చేయించాను. నేను గర్వంగా చెప్పుకునేది ఏంటంటే 88% రీటైన్ అయ్యారు వాళ్ళు
1: వ్యాపారాలు చేస్తూ,
0: 12% ఇలాగో డ్రాప్ అవుట్ ఉంటారు. అంటే ఆ మహిళలు కూడా, వాళ్ళల్లో ఉన్న చైతన్యం చూడండి, వాళ్ళల్లో ఉన్న లీడర్షిప్ క్వాలిటీ చూడండి, వాళ్ళు బిజినెస్ చేసుకుంటున్నారు, ఇంకో 2-3 ముగ్గురికి వాళ్ళు ఉపాధులు కూడా కల్పిస్తున్నారు.
1: అంటే మేడం, మీరు చెప్పిన దాన్ని బట్టి ఆ 80% మంది కూడా వాళ్ళు బై చాయిస్ సెక్స్ వర్క్ లోకి వెళ్ళుండరు, బై ఛాన్స్ వాళ్ళు వెళ్ళవలసి వచ్చింది. వాళ్ళకి అవకాశం కలిగినప్పుడు బయటకు వచ్చి దే ఎమర్జ్ అవుట్ యాజ్ లీడర్స్.
0: అబ్సల్యూట్లీ,
1: వాళ్ళ నాయకత్వ పాత్ర పోషించారు.
0: లీడర్షిప్ క్వాలిటీ అనేది బై బర్త్ ఉమెన్ కుంది. అందుకనే ఒక 5 సంవత్సరాల పిల్లకు కానీ, 6 సంవత్సరాల పిల్లకు కానీ ఒక తల్లి తమ్ముడిని చూసుకో అని వదిలేసి వెళ్ళగలుగుతుంది పనికి. ఎందుకు? అమ్మాయి చూసుకోగలదు అని. ఒక 10 సంవత్సరాల అబ్బాయికి 5 ఏళ్ల అమ్మాయిని వదిలిపెట్టి వెళ్ళదు, ఎందుకంటే వాడంత బాధ్యత చూసుకోవడం అనే నమ్మకం. అంటే ఆ బాధ్యత, ఆ లీడర్షిప్ క్వాలిటీ, ఒక రకమైన

0: ఏదైనా పనిని సమర్థవంతంగా చేయటం అనేది స్త్రీలకి చిన్నప్పటి నుంచి వచ్చింది. అది బహుశా అది కూడా వన్ ఆఫ్ ద జెండర్ స్టీరియోటైప్ అయి ఉండొచ్చు, బట్ పాజిటివ్ వేలో మనం తీసుకుంటే, సో దాన్ని కనుక ప్రాపర్గా నర్చర్ చేసి దాన్ని కనుక కరెక్ట్ వేలో మనం కనుక తీసుకెళ్ళగలిగితే మహిళా సాధికారత అనేది మనం మాట్లాడుకోకలేదు, మన కళ్ళు ముందు కనిపిస్తుంది,
1: ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. మేడం మనము అంటే దేనికైనా బేసిస్ ఎడ్యుకేషన్. రేపొద్దున వాళ్ళు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడగలగాలి అంటే ఎడ్యుకేషన్ ప్లేస్ అ మేజర్ రోల్. మరి ఎంతమంది మహిళలు ప్రైమరీ నుంచి హై స్కూల్ నుంచి గ్రాడ్యుయేట్స్ పోస్ట్ గ్రాడ్యుయేట్స్ అయ్యి ఉద్యోగాలు చేసుకోగలుగుతున్నారు?
0: హై స్కూల్ వరకు వచ్చేసరికి మనకి 78% అమ్మాయిలు హై స్కూల్ వరకు వెళ్తున్నారు, కానీ గ్రాడ్యుయేషన్ అండ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్లోకి వచ్చేసరికి less than 50%, 49% ఉన్నారు. ఇంకా మనకి అమ్మాయి చదువు పెళ్లికి, పెళ్లి కోసమే, ఇంకా ఈ
1: మినిమం క్వాలిఫికేషన్
0: డిగ్రీ ఉంటే పెళ్లి చేసేయచ్చు. అంటే పిల్లలకి ఏబిసిడీలు ఎక్కాలు చెప్పుకునేంత చదువు ఉంటే చాలు అనే అని నమ్ముకునే సమాజంలోనే మనం ఇంకా ఉంటున్నాం. మనం టౌన్స్లో సిటీస్లో కూడా మనం చూసుకుంటే ఇక్కడ కూడా 25% ఆఫ్ పాపులేషన్ స్టిల్ ఫీల్ దట్ 10th అయిపోతే పిల్లకి పెళ్లి చేసేయచ్చు. ఆ అమ్మాయి గ్రాడ్యుయేషన్ చేస్తే దానికంటే ఎక్కువ చదువు ఉన్నవాడిని తీసుకుని రావాలి, పోస్ట్ గ్రాడ్యుయేట్ చేస్తే దానికంటే ఎక్కువ చదువు ఉన్నవాడిని తీసుకుని రావాలి, ప్రొఫెషనల్ కోర్సెస్ చేస్తే ఇంకా ప్రొఫెషనల్ కోర్సెస్, అంటే ప్రొఫెషనల్ కోర్సెస్ అబ్బాయిని తీసుకుని రావాలంటే అంత కట్నం ఇవ్వాలి. ఇవన్నీ కూడా ఇంటర్లింక్డ్. సో అందుకనే చాలా మంది ఫ్యామిలీస్ స్పెషల్లీ
1: ఎందుకంటే అబ్బాయి కంటే అమ్మాయి ఓవర్ క్వాలిఫైడ్ అయి ఉండొద్దు అనేది ఒక పెద్ద నార్మ్.
0: అమ్మో ఇంకేమైనా ఉందా ఇంత, అంటే అబ్బాయి ఒప్పుకోడు పెళ్లి చేసుకోవడానికి,
1: అంటే రేపు పొద్దున్న పెళ్ళైన తర్వాత కూడా ఆ అమ్మాయి లీడర్షిప్ రోల్లోకి వెళ్లకుండా ఉండడానికి ఇది కూడా ఒక ఆబ్లిగేషన్.
0: మెయిన్ రీజన్ ఇదే అవుతుంది. చాలా కొద్ది ఫ్యామిలీస్ లో మాత్రమే మగవాళ్ళు ఆడవాళ్ళ సక్సెస్ ని వాళ్ళ సక్సెస్ గా భావించగలుగుతారు, లేకపోతే ఆడవాళ్ళ సక్సెస్ ఇస్ నాట్ టాలరేటెడ్ బై మ్యాన్. ఎందుకంటే ఆడవాళ్ళు పనిచేయచ్చు, ఆడవాళ్ళు ఉద్యోగం చేస్తే తప్పులేదు, కానీ ఆడవాళ్ళు బాసులుగా ఉంటే ప్రాబ్లం. ఇట్ ఇస్ వెరీ డిఫికల్ట్ టు వర్క్ అండర్ అ ఉమెన్ బాస్. చాలా స్టడీస్ హావ్ షోన్ ఇట్, మెనీ పీపుల్ హ్యావ్ అవుట్రైట్లీ సెడ్ దట్ దే ఆర్ కంఫర్టబుల్ వర్కింగ్ విత్ మెన్ యాజ్ బాస్ దాన్ అ ఉమెన్ యాజ్ బాస్. డెసిషన్ మేకింగ్ అనేది మగవాళ్ళు మాత్రమే చేసుకోగలరు.
1: అంటే ఒళ్ళొంచి చేయి తిప్పి పని చేయించడం ఎవరికి నచ్చదు మేడం.
0: అది
1: బేసికల్లీ అంటే ఆడవాళ్ళు వాళ్ళ పిల్లల్ని ఎలా అయితే ఒళ్ళొంచి చేయి తిప్పి చదివిస్తారో వాళ్ళు లీడ్ చేస్తున్న ఆర్గనైజేషన్ లో కూడా ఫర్ మాక్సిమం ప్రొడక్టివిటీ వాళ్ళు చేసేది అదే కాబట్టి
0: ఫాలో ద సేమ్ ఫార్ములా. సో ఎందుకంటే వాళ్ళకి దే ఆర్ టాస్క్ ఓరియంటెడ్. ఇప్పుడు ఆడవాళ్ళు ఆర్ మల్టీ టాస్కర్స్. మనం ఇంట్లో తాలింపు వేస్తూ పిల్లలు హోంవర్క్ చూసుకుంటూ భర్తకి ఆఫీస్కి కావాల్సినవి ప్రిపేర్ చేస్తూ అన్ని పనులు ఒకసారి చేయగలం. అదే గనక భర్త వంటగదిలో ఉండి మనం ఒక ప్రశ్న వేసినా ఆ తాలింపు మాడిపోతుంది. దే కాంట్ థింక్ బట్ వీఆర్ మల్టీ టాస్కర్స్. ఎవ్రీ ఉమెన్ పొద్దున్న మీరు చూస్తే పొద్దున్న 6 to 8 ఎవ్రీ ఉమెన్ విల్ బి మల్టీ టాస్కింగ్. వంట చేస్తుంటుంది, బాక్స్ చదువుతుంటుంది, పిల్లలు బట్టలు తీసిస్తుంటుంది, భర్తకి బట్టలు తీసిస్తుంటుంది, పనమ్మాయి వచ్చిందో చూస్తుంది, పాలు వచ్చేయాలేవో చూసుకుంటుంది, ఇవన్నీ చేయగలదు ఒక స్త్రీ. మరి ఇంత మల్టీ టాస్కింగ్ చేయగలిగిన స్త్రీలో ఎంత లీడర్షిప్ క్వాలిటీ ఉంటుంది, కానీ అది మనం ఎందుకు గుర్తించట్లేదు?
1: అంతేకాకుండా మేడం, మీరు ఇందాక అన్నారు అన్ని రంగాల్లో మహిళలు రాణించలేకపోతున్నారు అని, కొన్ని రంగాల్లో మగవాళ్ళు అయితేనే చేయగలరు అని గీతలు గీశారు. కానీ ఇప్పుడు అంటే కొన్ని దశాబ్దాల వెనక్కి వెళ్తే సుధామూర్తి గారిని కూడా నువ్వు ఇంజనీరింగ్ ఎందుకు చేస్తావు అని అన్నారు. కాలేజీకి వెళ్ళి ఇంజనీర్ అయ్యి పెళ్లి చేసుకుని తన భర్తకి కేవలం జీవన సహచరిలా కాకుండా వృత్తిలో కూడా సహచరిలాగా చేసి ఒక సక్సెస్ఫుల్
0: బ్రాండ్ని
1: క్రియేట్ చేశారు. అది సుధామూర్తి గారికే తగింది, ఎందుకంటే ఆవిడ నారాయణమూర్తి గారి భార్య
0: కాబట్టి.
1: అలాంటి లగ్జరీ ఎంతమంది మహిళలు మిస్ అవుతున్నారు మేడం?
0: అది అక్కడ మనం ఒకటి గమనించాలి, సుధామూర్తి గారు వాజ్ ఎర్నింగ్ మోర్ దెన్ నారాయణమూర్తి గారు.
1: అవును,
0: బట్ దెన్ షీ ఇన్వెస్టెడ్ ఇన్ నారాయణమూర్తి గారు బిజినెస్. దట్ ఈస్ హౌ ఇట్ ఆల్ స్టార్టెడ్. సో అక్కడ నారాయణమూర్తి గారు హీ టుక్ హిస్ వైఫ్ యాజ్ ఎ ఈక్వల్ పార్ట్నర్. ఒక వైఫ్ అని సెకండరీ స్టేటస్ ఇవ్వలేదు ఆయన. సో వాళ్ళిద్దరూ కూడా ఈక్వల్ పార్ట్నర్స్గా వ్యవహరించగలిగారు కాబట్టి సుధామూర్తి గారు గురించి మనం మాట్లాడుకుంటున్నాము. ఇవాళ ఎన్ని చోట్ల మనం వీ లుక్ అట్ ఉమెన్ యాజ్ ఎ ఈక్వల్ పార్ట్నర్, ఎంత ఎన్ని చోట్ల అది సాధ్యపడుతుంది మనం చూసుకోవడానికి.

0: మన ఫ్యామిలీలో కానీ ప్రొఫెషనల్లో కానీ ఎక్కడా కూడా ఉమెన్ని, ఇప్పుడు ఉమెన్ కనుక మగవాళ్లతో పాటు భుజంతో భుజం రాసుకుని వెళ్తుంది అంటే మగ రాయుడుగా పిలుస్తారు, కానీ అది సాధికారతగా మనం ఇంకా చూడ గుర్తించట్లేదు. అక్కడి నుంచి మనకి సమస్యలన్నీ వస్తాయి. ఆడవాళ్ళు కొంచెం బోల్డ్గా ఉండి ఏదైనా నిర్ణయాలు తీసుకుని ఏదైనా కొంచెం ముందుకెళ్దాం అనుకున్నా కూడా షీ గెట్స్ బ్రాండెడ్ యాజ్ మగ రైడ్.
1: మీరు అన్నట్టుగా బడ్ ఒక మొగ్గ స్థాయి నుంచి
0: చిన్నప్పటి
1: ఆడపిల్లల్ని మగపిల్లల్ని చూసే పద్ధతిలో పేరెంట్స్ తీసుకోవాల్సిన జాగ్రత్త నుంచి కూడా దాని ఇంపాక్ట్ ఉంటుంది అని అంటారు.
0: అబ్సల్యూట్లీ
1: మేడం, మనం కార్యక్రమంలో చివరి భాగానికి వచ్చాం కాబట్టి ఒక విషయం నాకు మళ్ళీ గుర్తు చేయాలనిపిస్తుంది. మహిళల్లో నాయకత్వ పాత్రల గురించి మాట్లాడినప్పుడు మహిళలు ఒక స్కూల్ ప్రిన్సిపల్ గానో స్కూల్ టీచర్ గానో సూట్ అవుతారు అనుకుంటాం, ఒక అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ గా సూట్ అవుతారు అని అనుకుంటాం, కానీ ఒక పైలట్ అవుతారు అని అనుకోము, ఒక టెక్నాలజీ ఆఫీసర్. ఎంతమంది సీఈఓలు ఉన్నారు, ఎంతమంది సిటీఓలు ఉన్నారు అని చూస్తే సీఈఓలు ఎక్కువ ఉంటారు, సిటీఓలు అసలు ఉండరు.
0: ఉండరు.
1: టెక్నాలజీ మహిళలది కాదు అనుకుంటారు, బట్ వై షుడ్ ఇట్ నాట్ బి అ ఉమెన్స్ ఫోర్టే? సో ఇది కూడా మనస్తత్వంతో సంబంధించిన విషయం కాబట్టి, థింకింగ్ ఐడియాలజీతో సంబంధించిన విషయం కాబట్టి చివరిగా మా శ్రోతలకి మీరు ఇచ్చే సందేశం ఏంటి మేడం?
0: అమ్మాయిల్ని కానీ అబ్బాయిల్ని కానీ ఇన్వెస్ట్ ఇన్ దేర్ లైఫ్ ఫర్ దేర్ కెరియర్ అండ్ ఫర్ దేర్ ఎడ్యుకేషన్. అమ్మాయిలకి కట్నం కోసం డబ్బులు దాచకండి. ఇండిపెండెంట్గా వాళ్ళు తయారవడానికి ఎంత ఖర్చు పెడతారో ఖర్చు పెట్టండి. అలాంటప్పుడే మనం వీ కెన్ మేక్ ఏ బెటర్ సొసైటీ. సో ఉమెన్స్ వర్క్ అనే కాన్సెప్ట్ నుండి బయటకు వచ్చి ఫ్యామిలీ వర్క్, ఫ్యామిలీలో నలుగురు ఉన్నాం కాబట్టి నలుగురం పనిచేసుకుంటేనే ఇంట్లో పనులు అవుతాయి అని మనం నమ్మి ఆ దిశగా మనం ప్రయాణించినప్పుడు మాత్రమే మనం మహిళా సాధికారత వైపు వెళ్ళగలము, మహిళల్ని మనం అన్ని రంగాల్లో కూడా చూడగలం.
1: పెంపకంలోనూ అలాగే చూడాలి, ఎదుగుదలలోనూ అలాగే చూడాలి, అలాగే వాళ్ళ వృత్తిలోకి వచ్చినప్పుడు కూడా వాళ్ళకి ఆ స్పేస్ ఇవ్వడం చాలా ఇంపార్టెంట్ అని చెప్పారు మేడం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం. మరోసారి మనం మళ్ళీ ఇదే వేదిక మీద కలుసుకొని మాట్లాడుకుందాం మేడం. థ్యాంక్స్ అలాట్.
0: థ్యాంక్ యూ.
2: ఇంతవరకు మీరు నాయకత్వ పాత్రలో మహిళలు ఎదుర్కొంటున్న సవాళ్లు డాక్టర్ పిఎస్వి విజయ భవాని గారితో పరిచయం విన్నారు. మీకు పరిచయం చేశారు కానేటి నిహార గారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ.
3: ఇంతవరకు మీరు వనితాలోకం కార్యక్రమంలో నాయకత్వ పాత్రలో మహిళలు ఎదుర్కొంటున్న సవాళ్ల గురించి పిఎస్వి విజయ భవాని గారితో పరిచయం విన్నారు కదా. పరిచయం చేసిన వారు శ్రీమతి నిహారా కానేటి. ఇప్పుడు ఒక పాట వినండి.

మీ మాటతో ఓ పాట ఫోన్ ఇన్ ప్రత్యక్ష కార్యక్రమానికి. ఫోన్ చేసి మీకు నచ్చిన పాట వినాలి అనుకుంటున్నారా? అయితే మీరు చేయవలసిన ఫోన్ నెంబర్లు 0874-295-038, మరొక నెంబర్ 0874-295-039. నెంబర్లు మరొకసారి 0874-29-5038, మరొక నెంబర్ 0874-295-039. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే ఫోన్ చేసి పాటను కోరుకోండి. హలో అంటే

0: మీరు కోరుకున్న పాటను వినిపించడానికి నేను సిద్ధం. మీ రేడియో జాకీ జ్యోతి అలువాల. ఫస్ట్ కలర్తో మాట్లాడదాం. హలో,
1: నమస్కారం జ్యోతి గారు. నేను సుబ్బాయిగూడి నుంచి అన్నప్పారాన్ని మాట్లాడుతున్నాను. బాగున్నారండి?
0: బాగున్నామండి. మీ మాటతో పాట కార్యక్రమానికి స్వాగతం. సుబ్బారావు గారు, అప్పారావు గారు, సారీ అండి, అప్పారావు గారు, ఏం భోజనం చేశారండి? లంచ్ అయిపోయిందా? ఓకే ఓకే. ఓ సరే అండి. మీకు ఏ చిత్రంలో పాట కావాలండి?
1: ఈరోజు పూజా పొలంలో నుంచి పగలే వెన్నెల అనే జానక్ గారి పాట కోరుకుంటున్నానండి.
0: ఓకే.
1: ఈ పాట అందరికి తెలియజేస్తూ, జానక్ గారు ఎన్నో మంచి పాటలు పాడారండి. లేకపోయినా ఆమె గొంతు అనేది మనకి స్థిరపరిచిన ఉంది.
0: అవునవునండి.
1: కానీ ఈ పాట కోరుకుంటూ ఈ రోజు తీర కార్యక్రమంలో ఆషాఢ మాస విశిష్టత గురించి ప్రసంగం బాగుంది. తర్వాత నేరేడు పళ్ళు గురించి కృతి గారు చాలా మంచిగా వివరంగా చెప్పారండి. కనీసం ఒక్కసారన్నా నేరేడు పళ్ళు తినాలని విశిష్టత చెప్పినందుకు కృతి గారికి మీకు ధన్యవాదాలు తెలియజేస్తుంది.
0: ఓకే అండి, థ్యాంక్ యూ. మీరు మా ప్రోగ్రామ్స్ని ఆదరించి వాటిని అవగాహన చేసుకొని అర్థం చేసుకొని ఆచరిస్తే ఇంకా బాగుంటుంది. ఓకే అండి, తప్పకుండా మీరు కోరుకున్న పాట వినిపిస్తాం, వినండి.

0: కార్యక్రమంలో తర్వాత కలర్తో మాట్లాడదాం. హలో,
1: నమస్తే మేడం.
0: నమస్తే అండి, మీ మాటతో పాట కార్యక్రమానికి స్వాగతం. మీ పేరేంటండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: నా పేరు ఖాదర్ పాషా, నెల్లూరు జిల్లా నుంచి మాట్లాడుతున్నా మేడం.
0: ఖాదర్ పాషా గారు, మీరేం చేస్తుంటారు?
1: టైలరింగ్ చేస్తాను మేడం.
0: టైలరింగ్ అంటే ఓన్లీ జెంట్స్ టైలర్సా?
1: రెండు,
0: అంటే లేడీస్ టైలర్స్ జెంట్స్ టైలర్స్ కూడా రెండు. ఓకే. అంటే ఎలా ఉంది బిజినెస్? ఎలా ఉంటుంది? నెల్లూరు అంటే సిటీ అండి? అంటే షాపా మీది? అఫ్రీన్. ఓకే అండి, మీకు ఏ చిత్రంలోని పాట కావాలండి? ఓకే అండి, తప్పకుండా మీరు కోరుకున్న పాట వినిపిస్తాం, వినండి.
1: ధన్యవాదాలు.

0: తర్వాత కలర్తో మాట్లాడదాం. హలో.
1: హలో మేడం, నమస్తే అండి.
0: నమస్తే అండి, మీ మాటతో పాట కార్యక్రమానికి స్వాగతం. మీ పేరేంటండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: స్వాగతం అండి, నా పేరు నాగేశ్వరరావు ఎలుగంటి, నెహ్రూ బస్సు నుంచి మాట్లాడుతున్నాను.
0: ఎలుగంటి నాగేశ్వరరావు గారు, బాగున్నారా? భోంచేశారా? ఓకే, మీకు ఏ చిత్రంలోని పాట కావాలి?
1: నాకు ఈరోజు మూగ మనసులు సినిమాలో ముద్దంతి పూలు మూగ కళ్ళ ఎనక జన్మ బాధలు ఎవరికి తెలియదు అదే పాట.
0: చాలా బాగా పాడారండి. ఓకే అండి, ఏం చేస్తుంటారు మీరు? మంచిదే, పర్వాలేదు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు రేడియోలు సపరేట్గా మనకి అవి యాక్సెసరీస్ అంటే ఫోన్లోనే వస్తున్నాయి కదా, రేడియోస్ వినాలి అన్నా ఫోన్లో వింటున్నాం కాబట్టి అవి అవైలబుల్లో లేవు కాబట్టి మీకు అది ఆపేశారు. లోకల్ అన్ని రేడియో స్టేషన్స్ ట్యూన్ అవ్వవు. ఫ్రీక్వెన్సీ
1: వేరు, యాప్ లో విన్నది వేరు అండి.
0: అవునవునండి, కరెక్ట్.
1: నిన్నటిగానే వచ్చేస్తుంది రేడియోలో, యాప్ లో వచ్చిందంటే ఒక 5 సెకండ్లు ఆగి పాట వస్తుంది.
0: అవునవును, కొంచెం లేట్గా వస్తుంది.
1: అవును, ఫ్రీక్వెన్సీలో డిఫరెన్స్ ఉండి వస్తుంది అనుకుంటా.
0: ఓకే అండి, తప్పకుండా మీరు కోరుకున్న మూగ మనసు చిత్రంలో నుండి పాట వేస్తాం, వినండి.

0: తర్వాత కాలర్తో మాట్లాడదాం. హలో
1: హలో
0: హలో, నమస్తే అండి. మీ మాటతో పాట కార్యక్రమానికి స్వాగతం. మీ పేరేంటండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: నా పేరు సుల్తాన్ శ్రీనివాస్ మేడం గారు.
0: సుల్తాన్ శ్రీనివాస్ గారు,
1: వెంకటేశ్వర కాలనీ కొత్తగూడెం మేడం గారు.
0: మీ పేరేంటండి? సుల్తాన్ శ్రీనివాస్. నాకు కొంచెం
1: ఇంటి పేరు సుల్తాన్ మేడం, నా పేరు శ్రీనివాస్.
0: సుల్తాన్ అనేది ముస్లిమ్స్ కు ఉండేది కదండి, దానికి అలా ఆ ఇంటి పేరు రావడానికి గల కారణం ఏమైనా చెప్తారా?
1: కారణం ఏం తెలియదు మేడం గారు, ముత్తాతల కానీ అట్లా వస్తుంది.
0: వెనకటి నుంచి అలానే ఉంది మీ ఇంటి పేరు?
1: అవును మేడం గారు.
0: ఓకే, అంటే ఎవరన్నా ఇలా అడిగారు మిమ్మల్ని సుల్తాన్ ఏంటి శ్రీనివాస్ ఏంటి అని
1: అడిగారు? ఏ ఆఫీసు పోయినా అట్లా అడుగుతారు, మండలం ఆఫీసు పోయినా ఇంకా ఆఫీసు పోయినా అట్లా అడుగుతారు.
0: ఓకే ఓకే, సరే అండి. మీకు ఏ చిత్రంలోని పాట కావాలి?
1: కృష్ణ గారి దేవదాస్ సినిమా నుంచి కళ చెదిరింది అనే పాట కావాలి మేడం గారు.
0: ఓకే అండి, తప్పకుండా మీరు కోరుకున్న పాట వేస్తాం, వినండి.
1: థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం గారు.

0: కార్యక్రమంలో తర్వాత కలర్ తో మాట్లాడదాం. హలో
1: హలో, నమస్తే మేడం.
0: నమస్తే అండి, మీ మాటతో పాట కార్యక్రమానికి స్వాగతం. మీ పేరేంటండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: నా పేరు అల్ముల మోహన్, మాది ముండ్రాయి గ్రామం, సంగం మండలం, వరంగల్ జిల్లా.
0: ఓకే, సంగం మండలం నుంచి ముండ్రాయి గ్రామం నుంచి మాట్లాడుతున్నారు. ఓకే అండి, మీకు ఏ చిత్రంలోని పాట కావాలి?
1: నాకు ఆరాధన సినిమా నుండి నామాది నిన్ను పిలిచిందన్న పాట కావాలి.
0: ఓకే అండి, తప్పకుండా మీరు కోరుకున్న పాట వినిపిస్తాం. మీరు ఏం చేస్తుంటారు?
1: వ్యవసాయం పని చేస్తాం మేడం.
0: వ్యవసాయం పని?
1: ఓకే
0: ఓకే, అయితే ఇప్పుడు మీకు రైతులందరికీ చాలా సంతోషం అనమాట. అవును, చాలా చోట్ల వర్షాలు కాస్త తక్కువగా పడుతున్నాయి, పడట్లేదు కొన్ని చోట్ల. సరే, ఓకే అండి, తప్పకుండా మీరు కోరుకున్న ఆరాధన చిత్రంలోని పాట వినిపిస్తాం, వినండి.

0: తర్వాత కాలర్తో మాట్లాడదాం. హలో.
1: హలో, శుభ మధ్యాహ్నం మేడం.
0: శుభ మధ్యాహ్నం అండి.
1: నేను విజయవాడ దగ్గర నున్న గ్రామం నుంచి శోభారాణిని మాట్లాడుతున్నాను మేడం.
0: శోభారాణి గారు, మీ మాటతో పాట కార్యక్రమానికి స్వాగతం. మేము బాగున్నాము, మీరు బాగున్నారా?
1: మేము కూడా బాగున్నాం మేడం. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి.
0: తప్పకుండా అందరు బాగుంటారు, అందులో మనం కూడా తప్పకుండా ఉంటాము.
1: అవును మేడం.
0: ఓకే,
1: అయితే ఈరోజు రంగనాథ్ గారి జయంతి ఉందండి.
0: అవునా, చెప్పండి. ఓకే అండి.
1: రంగనాథ్ గారి జయంతి సందర్భంగా వారికి ఘన నివాళి అర్పిస్తూ రంగనాథ్ గారు నటించిన మూవీలో ఇంటింటి రామాయణం.
0: జయంతికి మనం నివాళులు కదండి, శుభాకాంక్షలు చెప్పాలి.
1: శుభాకాంక్షలు అంటే బ్రతికి ఉన్న వారికి చెప్తామండి, చనిపోయిన వారికి కాదు.
0: నివాళులు అంటామా?
1: అవునండి, జయంతి అంటే చనిపోయిన వాళ్ళు.
0: ఆహా, అంటే జయంతి అంటే
1: శుభాకాంక్షలు చెప్తామండి. జయంతి అంటే చనిపోయిన వారు కదా, వారికి నివాళే కదా మనం అర్పించేది. పుట్టినరోజైనా చనిపోయిన రోజైనా నివాళే చెప్తాం.
0: అంటే వర్ధంతికి నివాళులు అర్పిస్తాం, అంటే శుభాకాంక్షలు చెప్పము, కానీ జయంతి సందర్భంగా మనం ఏదో
1: ఒకటి అట్లా సందర్భంగా అంటాం అది. అంతే. అయితే ఈ రోజు అంతర్జాతీయ న్యాయవాదుల దినోత్సవం కూడా ఉందండి.
0: అవును అవునండి.
1: న్యాయాన్ని పరిరక్షించేవాడు న్యాయవాది. ఆసుల కొలమానంలో న్యాయం అంగట్లో ముడిసరుకు అవుతోంది. ధర్మాన్ని నలుదీసలా వ్యాప్తి చేసే న్యాయవాది నల్లకోటు ముసుగులో బడాబాబుల ఒత్తిళ్లలో ప్రాణరక్షణకే ప్రణమిల్లుతున్నాడు. అన్యాయాన్ని సహించలేని న్యాయదేవత కళ్ళకు గంతలు గడితే న్యాయాన్ని వీక్షించేదెవరు? న్యాయం కోసం వాదించే న్యాయవాదికి నాలుగు పాదాల అన్యాయం విలయతాండవం చేస్తుంటే న్యాయం కావాలి అంటే గొంతెత్తి అరిచిన అరణ్యఘోషగా మిగిలింది సామాన్యుడి బ్రతుకు. న్యాయో రక్షతి రక్షిత అని ఎలుగెత్తి చాటాల్సిన ఆవశ్యకత వచ్చింది. న్యాయాన్ని ధర్మాన్ని కాపాడే న్యాయవాది అభాగ్యుల పాలిట ఆచార్యజ్యోతి కావాలని ఆశిద్దామండి.
0: తప్పకుండా అండి, చాలా బాగా చెప్పారు. ఓకే అండి, తప్పకుండా మీరు కోరుకున్న చిత్రంలో నుండి పాట వినిపిస్తాం, వినండి.
1: థ్యాంక్ యూ మేడం, బాయ్ మేడం.

0: మీ మాటతో ఓ పాట కార్యక్రమంలో తర్వాత కలర్తో మాట్లాడదాం. హలో
1: హలో, శుభ మధ్యాహ్నం మేడం.
0: శుభ మధ్యాహ్నం అండి. మీ పేరేంటండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? బాగున్నామండి, మీరు బాగున్నారా?
1: కార్యక్రమాలు కూడా చాలా బాగుంటున్నాయి.
0: శుక్రవారం
1: మధుర గీతాలు రాత్రి 10 గంటలకి, శుక్రవారం మా తర్వాత మనోరంజన్ ఇంటి సాంగ్స్ కూడా చాలా బాగుంటున్నాయి. అసలు మీకు ఏర్పాటు చెప్పాలమ్మా, మీకు గ్రేట్ కాబట్టి కొత్తగూడెం ఆకాశవాణి కేంద్రం.
0: థ్యాంక్ యూ అండి, చాలా చాలా థ్యాంక్ యూ. సరే, మీకు ఏ చిత్రంలోని పాట కావాలి?
1: అగ్ని సమాధి సినిమాలు. ప్రియతమ నీవు పురే నష్టాలు, ఏ జానకి ఎస్పీ బాలు, సత్యం సుర కల్పన.
0: ఓకే అండి, తప్పకుండా ఇలా కాల్స్ చేస్తూ ఉండండి, మా కార్యక్రమాలు వింటూ ఉండండి. ఓకే అండి, తప్పకుండా మీరు కోరుకున్న పాట వినిపిస్తాం, వినండి.
1: ధన్యవాదాలు.

0: కార్యక్రమంలో తర్వాత కలర్తో మాట్లాడదాం. హలో,
1: నమస్తే మ్యామ్.
0: నమస్తే అండి, మీ మాటతో పాట కార్యక్రమానికి స్వాగతం. మీ పేరేంటండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?

0: కడప జిల్లా తొండూరు మండలం పోలవాళ్ళపల్లి.
1: పోలవాళ్ళపల్లి.
0: పోలవాళ్ళపల్లి.
1: ఓకే ఓకే అండి. మీరు ఏం చేస్తుంటారు?
0: వ్యవసాయము, రంగస్థలం, పొలిటికల్ మేడం.
1: వ్యవసాయము, రంగస్థలం, పొలిటికల్. ఓకే
0: ఓకే. కడప.
1: మీరు రంగస్థలంలో నటించిన ఏమన్నా కొన్ని నాటికల పేర్లు చెప్పగలరా? అంటే అన్ని కృష్ణుడి పాత్రలే వేస్తారా మీరు? ఓకే ఓకే. సరే అండి, మీకు ఏ చిత్రంలో పాట కావాలి? మాట మీరగలడా, నేను గీసిన గీత దాటగలడా, శ్రీకృష్ణ సత్య నుంచి. ఓకే అండి, తప్పకుండా మీరు కోరుకున్నటువంటి. ఓకే అండి, ఓకే అండి, తప్పకుండా మీరు కోరుకున్న పాట వేస్తాం, వినండి.

గీసిన గీత దాటగలడ శ్రీకృష్ణ సత్య నుంచి. ఓకే అండి, తప్పకుండా మీరు కోరుకున్నటువంటి. ఓకే అండి, ఓకే అండి, తప్పకుండా మీరు కోరుకున్న పాట వేస్తాం, వినండి.

0: కార్యక్రమంలో తర్వాత కాలర్తో మాట్లాడదాం. హలో
1: హలో, శుభ మధ్యాహ్నం మేడం.
0: శుభ మధ్యాహ్నం అండి, మీ మాటతో పాట కార్యక్రమానికి స్వాగతం. మీ పేరు, మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: నేను చిన్నపాసి నుండి, బాటం ఫిట్ బస్తీ.
0: బాటం ఫిట్ బస్తీ నుండి చిన్నపాసి గారు, బాగున్నారా?
1: ఓకే, ఫైన్ మేడం. మీరు ఎలా ఉన్నారు?
0: మేము బాగున్నాము. లంచ్ చేసేసారా?
1: అయింది మేడం, ఇంటికానే రిపేర్ చేసుకుంటున్నా ఫ్యాన్లు.
0: ఓకే ఓకే.
1: వర్షం పడుతుంది, వర్షం పడుకుంటే రేడియోలో కాల్ కలుపుకుంటూ రిపేర్ చేసుకుంటూ మాట్లాడతాం.
0: ఓకే, అయితే మీరు వర్షం పడినా కూడా మీ యొక్క పనిని ఆపలేదంటారు, ఇంట్లో ఉండి కూడా రిపేర్లు చేస్తున్నారన్నమాట.
1: కస్టమర్లు అలాంటివారు కాదు మేడం, ఇప్పుడు దోమలు ఎక్కువ ఉన్నాయని అంటారు వల్ల.
0: సరే, మీకు ఏ చిత్రలోని పాట కావాలి?
1: చలి కాకపోతే దోమలు పెడితే ఎక్కువ ఉంది, కంపల్సరీ చేసి ఇవ్వాల్సి వస్తుంది కస్టమర్లను. కస్టమర్లే మా దేవుడు.
0: మీకు ఏ చిత్రలోని పాట కావాలండి?
1: ఆకలి రాజ్యం మేడం.
0: ఆకలి రాజ్యంలో నుంచి,
1: అందులో హిందీలో జానకీర పాట, రాజా మై హూ రాణి అనే పాట.
0: ఓకే అండి, తప్పకుండా మీరు కోరుకున్న పాట వినిపిస్తాం, వినండి.

0: కార్యక్రమంలో తర్వాత కాలర్తో మాట్లాడదాము. హలో.
1: హలో,
0: నమస్తే అండి. మీ మాటతో పాట కార్యక్రమానికి స్వాగతం. మీ పేరేంటండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: నా పేరు భద్రు మేడం, నేను సీతంపేట బంజారా నుంచి మాట్లాడుతున్నా మేడం.
0: భద్రు గారు, మీరేం చేస్తుంటారు?
1: నేను పాల వ్యాపారం చేస్తుంటా మేడం.
0: పాల వ్యాపారం అంటే సొంతమా అండి?
1: సొంతమే మేడం.
0: అంటే ఇంట్లో గేదెలు?
1: ఇంట్లో గేదెలు ఉన్నాయి మేడం.
0: అంటే మీరు ఇంటింటికి తిరిగి పాలు ఇస్తారా అందరికి?
1: అవునవును మేడం.
0: అంటే ఖాతాలు?
1: ఖాతాలు మేడం.
0: అంటే ఇన్కమ్ బాగానే ఉందంటారు?
1: ఇప్పటివరకు అయితే పర్వాలేదు మేడం,
0: ఆదాయం పర్లేదు. అంటే దానివల్ల మీకు అంటే రిస్క్ ప్లస్ వర్క్ రిస్క్ ఎక్కువగా ఉంటుంది, వర్కర్స్ కావాల్సి ఉంటుంది, లేకపోతే మీరే ఓన్గా చేసుకుంటారా, జీతం పెట్టేసి ఎవరైనా పెట్టుకుంటారా వర్కర్స్ని? ఎన్ని ఉన్నాయండి మీకు? ఓకే. అంటే ఇప్పుడు వాటికి పోషణ ఇదని మెడికల్గా కూడా వాటికి ఇంజెక్షన్స్ అవి అవసరం పడతాయి కదా, వాటి ఖర్చు అంటే మీకు వచ్చే ఆదాయము వాటి ఖర్చు అన్నిటి కలిపి మీకు లాభమే వస్తుందా? తప్పదు కదా, లాభం లేని మనం ఏ వ్యాపారం చేయం కదా. పాలేనా ఇంకా మీ దగ్గర పెరుగు నెయ్యి అలాంటివి కూడా అవైలబుల్లో ఉంటాయా?
1: పెరుగు నెయ్యి కూడా ఉంటాయి
0: మేడం. ఓకే అండి, మీకు ఏ చిత్రంలో పాట కావాలి?
1: మేడం.
0: ఓకే అండి, భద్రు గారు తప్పకుండా మీరు కోరుకున్న పాట వినిపిస్తాం, వినండి.
1: థ్యాంక్ యూ మేడం.

0: హలో,
1: హలో, గుడ్ ఆఫ్టర్నూన్ మేడం.
0: గుడ్ ఆఫ్టర్నూన్ అండి. మీ మాటతో పాట కార్యక్రమానికి స్వాగతం. మీ పేరేంటండి? ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: నిజామాబాద్ జిల్లా ఉమ్మేడ నుండి ఫరీద్.
0: నిజామాబాద్ జిల్లా ఉమ్మేడ. ఫరీద్ గారు, మీరేం చేస్తుంటారండి? అర్థం కాలేదండి. ఓకే ఓకే అండి. మీకు ఏ చిత్రంలోని పాట కావాలి? అతడే ఒక సైన్యంలో నుంచి ఏం పాట కావాలి?
1: నా పాట పేట తెలుగు పాట.
0: ఓకే, తప్పకుండా మీరు కోరుకున్న పాట వినిపిస్తాం, వినండి.
1: ఓకే మేడం, థ్యాంక్ యూ.

0: హలో,
1: హలో, గుడ్ ఆఫ్టర్నూన్ మేడం.
0: గుడ్ ఆఫ్టర్నూన్ అండి. మీ పేరేంటండి? ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: నేను నంద్యాల జిల్లా సుబ్బారెడ్డిపల్లి గ్రామం నుంచి నళిని ప్రేమ్ మాట్లాడుతున్నాను మేడం.
0: నళిని ప్రేమ్ గారు?
1: నళిని ప్రియా.
0: నళిని ప్రియా, మీ మాటతో పాట కార్యక్రమానికి స్వాగతం. మీకు ఏ చిత్రంలోని పాట కావాలండి?
1: హలో,
0: మీకు ఏ చిత్రంలోని నుండి పాట కావాలండి?
1: శివమెత్తిన సత్య మూవీ నుంచి నీవు నా పక్కన ఉంటే హాయ్ అనే సాంగ్ వినిపిస్తారా మేడం?
0: ఓకే అండి, తప్పకుండా పాట వినిపిస్తాం, వినండి.
1: ఓకే, థ్యాంక్స్ మేడం.

0: హలో, మీ మాటతో పాట కార్యక్రమానికి స్వాగతం. మీ పేరేంటండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? కోయగూడ నుంచి. అచ్చవ్వ, అచ్చమ్మ. ఓకే ఓకే, అచ్చమ్మ. అచ్చమ్మ గారు, మీకు ఏ చిత్రంలో పాట కావాలండి? సరే అండి, తప్పకుండా మీరు కోరుకున్న పాట వినిపిస్తాం, వినండి.
1: సరే మేడం.

0: కార్యక్రమంలో చివరి కాలర్తో మాట్లాడదాం. హలో,
1: నమస్తే మేడం.
0: నమస్తే అండి.
1: అది భద్రాద్రి కొత్తగా జిల్లా మేడం, కారకుంటవరం మేడం.
0: ఓకే, మీ పేరేంటండి?
1: నా పేరు కళ్ళం మల్లేష్ అండి.
0: మల్లేష్ గారు, మీ మాటతో పాట కార్యక్రమానికి స్వాగతం. మీరు ఏం చేస్తుంటారు
1: మేడం? షాప్ అండి మాది.
0: షాప్ అంటే కార్కొండరామ్
1: చిల్లర దుకాణం మేడం.
0: ఆహా, చిల్లర దుకాణం. ఓకే, అంటే అదొకటే ఉందా, ఇంకా మీకు ఏమన్నా వేరే వర్క్స్ ఏమైనా
1: చేస్తారు?
0: వ్యవసాయం పనులు కూడా చేస్తారు, వెళ్తారనమాట. ఓకే, సరే. మీకు ఏ చిత్రంలో నుండి పాట కావాలి? ఎర్ర సముద్రం చిత్రంలో నుండి మాయమైపోతున్నాడమ్మా మనిషి అని. ఓకే అండి, తప్పకుండా మీరు కోరుకున్న పాట వినిపిస్తాం, వినండి.
1: ఓకే, థాంక్యూ.

మీరు ఇంతవరకు మీ మాటతో ఓ పాట ఫోన్ ఇన్ ప్రత్యక్ష కార్యక్రమం విన్నారు. నిర్వహణ శ్రీ కొలిపాక శంకరరావు. హలో అంటూ మీకు నచ్చిన పాటను వినిపించిన నేను మీ రేడియో జాకీ జ్యోతి అలవాల. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం ఏకచిత్రగానం వింటారు. ఈనాటి ఏకచిత్రగానం శీర్షికన సురేష్ ప్రొడక్షన్స్ వారి ప్రేమ చిత్రంలోని పాటలు వింటారు. ఈ చిత్రానికి సాహిత్యం అందించారు వేటూరి సుందరరామ్మూర్తి, సంగీతం ఇళయరాజా, పాడినవారు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, చిత్ర ఎస్పి శైలజ. వినండి ప్రేమ చిత్రంలోని పాటలు.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం శ్రోతలు 100.1 MHz చిత్రగీతాలు వింటారు. కార్యక్రమంలో ముందుగా వినండి ఛాలెంజ్. ఈ చిత్రంలో నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి పాడిన పాట.

వస్తారా?

0: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. మీ ఆత్మీయులకు పెళ్లిరోజు, పుట్టినరోజు, పదవీ విరమణ శుభాకాంక్షలు ఆకాశవాణిలో తెలియజేయాలనుకుంటున్నారా?
1: మీ స్నేహితులను, ఆత్మీయులను ఆనందపరచండి. అతి తక్కువ ధరతో ఆకాశవాణిలో శుభాకాంక్షలు తెలియజేయడానికి సంప్రదించండి
0: 9989697 6.
1: మరొక నెంబర్ 7989705 8.

0: చిత్రగీతల కార్యక్రమంలో తర్వాత వినండి కెప్టెన్ నాగార్జున ఈ చిత్రంలో నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట.
1: మనసు పడితే

0: సరికొత్త కార్యక్రమం నాకు నచ్చిన పాట. నాకు నచ్చిన పాట. నా పేరు కలవకొల్లు నాగలక్ష్మి. మంచి మనసులో చిత్రం నుంచి ఇసే జ్ఞాని ఇళయరాజా స్వరపరిచిన జాబిల్లి కోసం ఆకాశమల్లి వేచాను నీరాకకై.
1: మీరు ఈ కార్యక్రమంలో పాల్గొనాలంటే మీ పేరు, ఊరు, సినిమా పేరు, పాట ఎందుకు నచ్చింది, మీ హృదయాన్ని కదిలించిన సన్నివేశం రెండు మూడు వాక్యాలతో చెప్పి వాట్సప్ వాయిస్ మెసేజ్కి పంపగలరు. వాట్సప్ నెంబర్ 8367576757. వాట్సప్ నెంబర్ మరొకసారి 8367576757. ఇది కేవలం మీ హృదయ స్పందనను తెలిపే కార్యక్రమం నాకు నచ్చిన పాట.
2: ముఠా మేస్త్రి ఈ చిత్రంలో నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: मेरा जूता है जापानी, ये पटलून इंग्लिस्तानी, सर पे लाल टोपी रूसी, फिर भी दिल है हिंदुस्तानी. చెప్పుల సంగతి వచ్చింది కాబట్టి మన శ్రోతలకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. వినియోగదారులకు మెరుగైన నాణ్యత భద్రత ఇచ్చేందుకు భారత ప్రభుత్వం 25కు పైగా చెప్పుల ఉత్పత్తుల పైన BIS మార్కును తప్పనిసరి చేసింది. మీ పాదాల రక్షణ కోసం బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వారి ISI మార్కున్న చెప్పులని కొనుగోలు చేయండి. BIS నాణ్యతకు నమ్మకానికి హామీ.
2: జారీ చేయవారు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్, హైదరాబాద్.
3: అల్లరి మొగుడు చిత్రంలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట.

0: ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫార్మ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: అమ్మ దొంగ ఈ చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్ల ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: పిఎం జయ్ అబ్ గరీబో కి జయ్ బన్ గయి హై.

0: ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కింద సుమారు 60 కోట్ల మంది ప్రజలు 5 లక్షల వరకు ఉచిత చికిత్సకు అర్హులయ్యారు. ఇప్పటి వరకు 12 కోట్లకు పైగా ఉచిత చికిత్సలు అందించడం ద్వారా పేద కుటుంబాలకు వైద్య ఖర్చులలో సుమారు 2 లక్షల కోట్లు ఆదా అయ్యాయి. ఆయుష్మాన్ యాప్ను డౌన్లోడ్ చేసుకుని ఈ రోజే ఆయుష్మాన్ కార్డును పొందండి. మరిన్ని వివరాల కోసం 1455555కు కాల్ చేయండి.
1: బావా బావమర్ది ఈ చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్రపాడిన పాట.

0: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం జానపద గీతాలు వింటారు.
1: రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫార్మ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
2: PM జయ్ అబ్ గరీబో కి జయ్ బన్ గయి హై.

ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కింద సుమారు 60 కోట్ల మంది ప్రజలు 5 లక్షల వరకు ఉచిత చికిత్సకు అర్హులయ్యారు. ఇప్పటి వరకు 12 కోట్లకు పైగా ఉచిత చికిత్సలు అందించడం ద్వారా పేద కుటుంబాలకు వైద్య ఖర్చులలో సుమారు 2 లక్షల కోట్లు ఆదా అయ్యాయి. ఆయుష్మాన్ యాప్ను డౌన్లోడ్ చేసుకుని ఈ రోజే ఆయుష్మాన్ కార్డును పొందండి. మరిన్ని వివరాల కోసం 1455555కు కాల్ చేయండి.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: పిఎం జయ్ అబ్ గరీబో కి జయ్ బన్ గయి హై.

0: ಆಯುಷ್ಮಾನ್ ಭಾರತ್ ಪ್ರಧಾನಮಂತ್ರಿ ಜನ ಆರೋಗ್ಯ ಯೋಜನೆ ಕಿಂದ ಸುಮಾರು 60 ಕೋಟ್ಲ ಮಂದಿ ಪ್ರಜಲು 5 ಲಕ್ಷಲ ವರೆಗೂ ಉಚಿತ ಚಿಕಿತ್ಸಕು ಅರ್ಹುಲಯ್ಯಾರು. ಇಪ್ಪಟಿ ವರೆಗೂ 12 ಕೋಟ್ಲಕ್ಕೂ ಪೈಗಾ ಉಚಿತ ಚಿಕಿತ್ಸಲು ಅಂದಿಸಡಂ ದ್ವಾರಾ ಪೇದ ಕುಟುಂಬಾಲಕು ವೈದ್ಯ ಖರ್ಚುಲಲೋ ಸುಮಾರು 2 ಲಕ್ಷಲ ಕೋಟ್ಲು ಆದಾ ಅಯ್ಯಾಯಿ. ಆಯುಷ್ಮಾನ್ ಆಪ್ ನು ಡೌನ್ಲೋಡ್ ಚೇಸ್ಕೊನಿ ಈ ರೋಜೇ ಆಯುಷ್ಮಾನ್ ಕಾರ್ಡ್ ನು ಪೊಂದಂಡಿ. ಮರಿನ್ನಿ ವಿವರಾಲ ಕೋಸಂ 1455555 కు కాల్ చేయండి.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ. తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు.

జానపద గేయాలు విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం, సమయం 6 గంటలకు వస్తుంది. మరికొద్ది క్షణాల్లో హిందీలో వార్తలు, అనంతరం 6 గంటల 5 నిమిషాలకు ఆంగ్లంలో వార్తలు, 6 గంటల 10 నిమిషాలకు ప్రాంతీయ వార్తలు వింటారు.

0: and North Macedonia. He said a visit to Romania will be the first state visit by an Indian president in over 3 decades. Union Finance Minister Nirmala Sitharaman, along with Andhra Pradesh Chief Minister and Chandrababu Naidu, distributed loans worth 3,216 crore rupees to 1,03,246 beneficiaries under various central government schemes at the credit outreach program held in Narasara Upet in Palnadu district of Andhra Pradesh today. The sectors for which assistance was given include agriculture, MSMEs and housing, education, vehicle and solar energy. India Meteorological Department has forecast heavy rainfall today over parts of Arunachal Pradesh, Assam, Meghalaya and Odisha. Parts of Bihar, Chhattisgarh, East Madhya Pradesh, East Uttar Pradesh, Jharkhand, Nagaland, Manipur, Mizoram, Tripura, Uttarakhand, Vidarbha, West Bengal and Sikkim are also expected to receive moderate to heavy rainfall during the day. Benchmark domestic equity indices ended over 1% higher today. The Sensex surged 965 points to close at 78,151. The Nifty gained 262 points to settle at 24,334. And that is the end of this news bulletin.
1: ఆకాశవాణి సమయం 6:10 తెలుగులో ప్రాంతీయ వార్తలు వింటారు.
2: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ముంజాల తిరుపతి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రతిష్టాత్మక అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద దేశవ్యాప్తంగా ఆధునీకరించిన 75 రైల్వే స్టేషన్లను వర్చువల్గా ప్రారంభించారు. ఇందులో భాగంగా హైదరాబాద్లో 26 కోట్ల రూపాయల వ్యయంతో అభివృద్ది చేసిన హైటెక్ సిటీ రైల్వే స్టేషన్ను కూడా ప్రారంభించారు. కేంద్ర కేబినెట్ సెమికాన్ 2.0 మొబైల్ ఫోన్ల తయారీ పథకానికి 1.9 లక్షల కోట్ల రూపాయలకు ఆమోదం తెలపడం పట్ల కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. నగదు రహిత నూతన ఉద్యోగుల ఆరోగ్య పథకాన్ని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క మంత్రి దామోదర రాజనరసింహ ప్రారంభించారు. దీని ద్వారా 8 లక్షల మందికి లబ్ది చేకూరనుంది. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఎస్ఐఆర్ డిజిటలైజేషన్ ప్రక్రియ 60% పూర్తయిందని రాష్ట ఎన్నికల కమిషనర్ సుదర్శన్ రెడ్డి చెప్పారు. పివి సింధు జపాన్ ఓపెన్ 2026లో సెమీఫైనల్స్ కు చేరుకున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రతిష్టాత్మక అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద దేశవ్యాప్తంగా ఆధునీకరించిన 75 రైల్వే స్టేషన్లను వర్చువల్గా ఈరోజు ప్రారంభించారు. ఇందులో భాగంగా హైదరాబాద్లో 26 కోట్ల రూపాయల వ్యయంతో అభివృద్ది చేసిన హైటెక్ సిటీ రైల్వే స్టేషన్ను ప్రయాణికులకు అందుబాటులోకి వచ్చింది. ఈ ప్రారంభోత్సవ వేడుకల్లో బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు, దక్షిణ మధ్య రైల్వే మేనేజర్ సంజయ్ కుమార్ శ్రీవాస్తవ, పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రామచంద్రరావు మాట్లాడుతూ గత 12 ఏళ్లలో భారతీయ రైల్వే ముఖచిత్రం పూర్తిగా మారిపోయిందని, తెలంగాణలో సుమారు 4,900 కోట్ల రూపాయల బడ్జెట్తో రైల్వేలను కేంద్రం అభివృద్ది చేస్తుందని తెలిపారు. త్వరలోనే హైదరాబాద్కు 3 బుల్లెట్ రైళ్లు రాబోతున్నాయని చెప్పారు. రైల్వే జీఎం సంజయ్ కుమార్ మాట్లాడుతూ 2023 ఆగస్టులో ఈ స్టేషన్కు శంకుస్థాపన జరిగిందని, కానీ 7.5 కాలంలోనే 12 మీటర్ల ఫూట్ ఓవర్ బ్రిడ్జ్, లిఫ్టులు, ఎస్కలేటర్లు, మోడర్న్ వెయిటింగ్ హాల్లతో పాటు దివ్యాంగులకు ప్రత్యేక వసతులు కల్పించామని చెప్పారు. గ్రామాల అభివృద్దికి కేంద్ర ప్రభుత్వం గత 12 సంవత్సరాల కాలంలో 100 కోట్ల రూపాయలకు పైగా నిధులు కేటాయించిందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ చెప్పారు. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం పొన్నాలపల్లి గ్రామంలో రాష్ట్రీయ గ్రామ స్వరాజ్ అభియాన్ నిధులతో నిర్మించిన నూతన గ్రామ పంచాయతీ భవనాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ
3: గ్రామాల అభివృద్ది పనుల కోసం మాత్రమే 15th ఫైనాన్స్ నిధులు కేంద్ర ప్రభుత్వం కేటాయించింది. కేంద్ర ప్రభుత్వము ఏ పథకానికి నిధులు ఇస్తే దానికి మాత్రమే వాడాల్సిన బాధ్యత రాష్ట ప్రభుత్వం మీద ఉంది, లేకుంటే కేంద్రం నుంచి నిధులు ఆగే ప్రమాదం ఉంది.
2: గ్రామాల్లో జరుగుతున్న అభివృద్ది అధిక భాగం కేంద్ర నిధులతోనే జరుగుతోందని, జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా రాష్ట్రంలోని గ్రామాల్లో 40,000 కోట్ల రూపాయలు, ప్రధానమంత్రి గ్రామ సడక యోజన ద్వారా 5,000 కోట్ల రూపాయలు, సిఆర్ఐఎఫ్ ద్వారా 6,000 కోట్ల రూపాయలు, జలజీవన్ మిషన్ ద్వారా 10,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసి గ్రామాల్లో రోడ్లు, తాగునీరు, చెరువుల పుడికతీత, శ్మశాన వాటికల నిర్మాణం చేపట్టామని చెప్పారు.

భారతదేశాన్ని గ్లోబల్ సెమీకండక్టర్ ఎలక్ట్రానిక్స్ హబ్గా మార్చడానికి కేంద్ర కేబినెట్ 1,27,500 కోట్ల రూపాయలను సెమీకాన్ 2.0 62,500 కోట్ల రూపాయలతో మొబైల్ ఫోన్ల తయారీ పథకానికి ఆమోదం తెలపడం పట్ల కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. సెమీకాన్ 1.0 కింద తెలంగాణలో ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్ల కొరకు కేంద్రం ఇప్పటికే 724 కోట్ల రూపాయలు మంజూరు చేసిందని, ఐఐటి హైదరాబాద్తో సహా రాష్ట్రంలోని 27 సంస్థల్లో చిప్ డిజైన్ను ప్రోత్సహించిందని గుర్తు చేశారు. తయారీ యూనిట్లను, పరిశోధనా కేంద్రాలను ఏర్పాటు చేయడానికి వీలుగా తెలంగాణ ప్రభుత్వం ఈ కొత్త పథకాలను ఉపయోగించుకోవాలని కోరారు. నూతన ఉద్యోగుల ఆరోగ్య పథకాన్ని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజేంద్ర సింహ కలిసి ఈరోజు సచివాలయంలో ప్రారంభించారు. ఇందుకు సంబంధించిన వెబ్ పోర్టల్, డిజిటల్ హెల్త్ కార్డులు, ట్రస్ట్ డీల్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క మాట్లాడుతూ, గత ప్రభుత్వ కాలంలో గల 10,000 కోట్ల రూపాయల పెండింగ్ బకాయిలను చెల్లిస్తున్నట్టు చెప్పారు. ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు, వారి కుటుంబ సభ్యులతో సహా మొత్తం 17.88 లక్షల మంది లబ్దిదారులకు నగదు రహిత వైద్య చికిత్సను అందించేందుకు ఈ పథకాన్ని రూపొందించారు. రాష్ట్ర వ్యాప్తంగా నిబంధనలను ఉల్లంఘించే వాహనాలపై కఠిన చర్యలు తీసుకోవాలని, తనిఖీలను ముమ్మరం చేయాలని తెలంగాణ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులను ఆదేశించారు. హైదరాబాద్లో జరిగిన సమక్ష సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఓవర్లోడ్ వాహనాలు, ఫిట్నెస్ సర్టిఫికెట్ లేని వాహనాలు, పన్ను బకాయిలు ఉన్న వాహనాలపై ముమ్మర తనిఖీలు చేపట్టాలని, నిబంధనలు పాటించని వాహనాలను సీజ్ చేయాలని ఆదేశించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో తెలంగాణ కేబినెట్ సమావేశం కొనసాగుతోంది. సమావేశంలో కీలకమైన వ్యవసాయ, మౌలిక సదుపాయాల రంగాలకు సంబంధించిన అంశాలపై చర్చించనున్నారు. ఎల్నీను పరిస్థితుల నేపథ్యంలో రైతుల సంక్షేమం, సాగునీటి సరఫరా, అలాగే పాలమూరు, రంగారెడ్డి, సీతారామ, దేవాదుల వంటి పెండింగ్ ప్రాజెక్టులు సవరించిన అంచనాలపై చర్చించే అవకాశం కూడా ఉంది. వీటితో పాటు పంచాయతీరాజ్ సవరణ చట్టం, మెట్రో విస్తరణ, తాజా రాజకీయ పరిణామాలపై కూడా చర్చ జరిగే అవకాశం ఉంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్త విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనశ్రీ అనసూయ సీతక్క ఈరోజు ఎమ్మెల్యే క్వార్టర్స్లో ఏఐసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ను కలిసి ఎస్ఐఆర్ ప్రక్రియపై సమగ్ర నివేదికను సమర్పించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ, బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో కనీసం 100,000 ఉద్యోగాలు కూడా ఇవ్వలేకపోయిందని, కానీ ఇప్పుడు నిరుద్యోగులను తప్పుదోవ పట్టిస్తుందని విమర్శించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలంలో జిల్లా కలెక్టర్ అంకిత్ విస్తృతంగా పర్యటించి సారైకెల గ్రామంలో భూ రీసర్వే పనులను పరిశీలించారు. రాష్ట వ్యాప్తంగా ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూ రీసర్వే కార్యక్రమాన్ని వేగవంతంగా, పారదర్శకంగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. ఇప్పటి వరకు రాష్ట వ్యాప్తంగా ఎస్ఐఆర్ డిజిటలైజేషన్ ప్రక్రియ 60% పూర్తయిందని రాష్ట ఎన్నికల కమిషనర్ సుదర్శన్ రెడ్డి చెప్పారు. సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్తో కలిసి ఆయన పటాంజలి నియోజకవర్గంలో బూత్ లెవెల్ అధికారులు నిర్వహిస్తున్న పలు క్యాంపులను సందర్శించి పురోగతిని సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంతాల్లో డిజిటలైజేషన్ ప్రక్రియ 80%, పట్టణ ప్రాంతాల్లో 45% చేరుకుందని పేర్కొన్నారు. పొడిగించిన గడువును ప్రస్తావిస్తూ, పీఎల్ఓలు, బీఎల్ఓల సహాయంతో ప్రక్రియను సాఫీగా కొనసాగించాలని అధికారులను ఆదేశించారు. తెలుగు తేజం పీవీ సింధు తొలిసారి జపాన్ ఓపెన్ సిరీస్ కు చేరుకున్నారు. క్వార్టర్ ఫైనల్స్ లో జపాన్ స్టార్ ప్లేయర్ నొజోమి ఒకుహోరాతో పీవీ సింధు తలపడాల్సి ఉంది, కానీ ఒకుహోరా వైదొలగడంతో సింధుకు వాకోవర్ లభించింది. దాంతో ఆమె సిరీస్ కు దూసుకెళ్లింది. 2 ఒలింపిక్ పతకాలను సాధించిన పీవీ సింధు ఇప్పటి వరకు ఒకసారి కూడా జపాన్ ఓపెన్ లో సిరీస్ కు చేరుకోలేకపోయింది. ఇప్పుడు సిరీస్ లో ఒలింపిక్ ఛాంపియన్ చైనాకు చెందిన చెన్ యూపై తలపడుతుంది. రాష్ట ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని శ్రీ చెన్నకేశవ మత్తడి పోచమాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ఆషాఢ బోనాల పండుగను ప్రారంభించారు. రాష్ట ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య అసిఫాబాద్ జిల్లా కేంద్రంలో కలెక్టర్ హరితతో కలిసి, స్థానిక అధికారులతో కలిసి సంక్షేమ సమీక్ష సమావేశానికి హాజరయ్యారు. ఎస్సీ ఎస్టీ సబ్ప్లాన్ కింద ప్రభుత్వం 1,000 కోట్ల రూపాయలు విడుదల చేస్తుందని, కేటాయింపులకు ఎస్సీ ఎస్టీ ఎమ్మెల్యేలు ఉన్న నియోజకవర్గాలకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు. హైదరాబాద్లోని సేవాలాల్ భవన్లో జరిగిన ఒక కార్యక్రమంలో కొత్తగా ఎంపికైన 247 మంది నర్సింగ్ ఆఫీసర్లకు నియామక పత్రాలను ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, కార్మిక

0: శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామిలు అందజేశారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ వైద్యం విద్యపై చేసే ఖర్చు కేవలం సంక్షేమం మాత్రమే కాదని, అది మానవ వనరుల పెట్టుబడిగా పేర్కొన్నారు. తమ ప్రభుత్వం 76,000 ఉద్యోగాలను భర్తీ చేయడంతో పాటు వైద్య మౌలిక సదుపాయాలను 44,029 పడకలకు విస్తరించిందని తెలిపారు. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ఆంధ్రప్రదేశ్లోని పల్నాడు జిల్లా నరసరావుపేటలో ఈరోజు జరిగిన క్రెడిట్ అవుట్రీచ్ రుణ లభ్యత కార్యక్రమంలో ప్రసంగించారు. వీధి వ్యాపారులు మహిళలకు ఎలాంటి పూచికత్తు లేకుండా సులభంగా తక్కువ వడ్డీతో రుణాలు అందించడానికి ఎన్డీఏ ప్రభుత్వం చేస్తున్న కృషిని ఈ సందర్భంగా ప్రస్తావించారు. ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రతిష్టాత్మక అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద దేశవ్యాప్తంగా ఆధునీకరించిన 75 రైల్వే స్టేషన్లను వర్చువల్గా ఈ రోజు ప్రారంభించారు. ఇందులో భాగంగా హైదరాబాద్లో 26 కోట్ల రూపాయల వ్యయంతో అభివృద్ది చేసిన హైటెక్ సిటీ రైల్వే స్టేషన్ను ప్రారంభించారు. కేంద్ర కేబినెట్ సెమికాన్ 2.0 మొబైల్ ఫోన్ల తయారీ పథకానికి ఆమోదం తెలపడం పట్ల కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. నగదు రహిత నూతన ఉద్యోగుల ఆరోగ్య పథకాన్ని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క మంత్రి దామోదర రాజనరసింహ ప్రారంభించారు. ఇప్పటి వరకు రాష్ట వ్యాప్తంగా ఎస్ఐఆర్ డిజిటలైజేషన్ ప్రక్రియ కింద 60% పూర్తయిందని రాష్ట ఎన్నికల కమిషనర్ సుదర్శన్ రెడ్డి చెప్పారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తల ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 7:05 జాతీయ వార్తలు వింటారు.
1: ప్రవాచక కృష్ణప్రసాదోపాధ్యాయ. ప్రధానమంత్రిణా నరేంద్రమోదినా హరియాణారాజ్యస్య జిందనగరే భారతస్య ప్రథమ హైడ్రోజన్ రైల్ యానస్య హరితధ్వజ ప్రదర్శనపూర్వకం ఉద్ఘాటనం కృతం. 14,000 కోటి రూప్యకాణాం వివిధ వికాస పరియోజనానాం శిలాన్యాసం చాపి విహితం. DGMA ఇత్యనేన నౌకాయాన స్వామిభ్యః హోర్ముజ్ జలసంధి ఇత్యతః యాత్రాం కుర్వతాం భారతీయానాం నావికానాం నియుక్తిం పరిహరంత్వితి నిర్దేశో దత్తః. యూరోపీయ సంఘః పాకిస్తానస్య మానవాధికార స్థితిం ప్రతి గభీరా చింతాం ప్రకటయత్. పాకిస్తానదేశం వ్యాపార లాభాయ అంతారాష్ట్రీయ ప్రతిబద్ధతాయాః అనుపాలనం కుర్యాదితి చ నిర్దిష్టం. అద్య అరుణాచలప్రదేశ అసమ మేఘాలయ ఒడిశా రాజ్యానాంచ కేషుచిత్ భాగేషు ప్రచండ వృష్టిః భవిష్యతీతి ఋతు విజ్ఞాన విభాగస్య పూర్వానుమానమస్తి. అపి చ బ్యాడ్మింటన్ క్రీడాయాం భారతస్య క్రీడికా పీవీ సింధుః టోక్యో నగరె జపాన్ ఓపెన్ క్రీడాయాః ఉపాంతి చక్రం ప్రవిష్టవతి. అథ వార్తాః విస్తరేణ. ప్రధానమంత్రిణా నరేంద్రమోదినా అద్య హరియాణారాజ్యస్య జింద సోనిపత్ నగరయోః మధ్యే భారతస్య ప్రథమం హైడ్రోజన్ శక్తియుతం రైలయానం జింద రైలస్థానకతః హరితధ్వజ ప్రదర్శ్య ఉద్ఘాటితం. యద్ధి స్వచ్ఛం తథా సుస్థిరం రైల పరివహనం ప్రతి ప్రముఖం పదక్షేపం ఇతి చ నిర్దిష్టం. ప్రధానమంత్రిణా రాష్ట్రీయ రాజమార్గ పరియోజనయా సహ 14,000 కోటి రూప్యకాణాం విభిన్నానాం వికాస పరియోజనానాం శిలాన్యాసం లోకార్పణం చ కృతం. ప్రధానమంత్రి 750 కిలోమీటర్ పరిమితం సుదీర్ఘం దిల్లీ అమృత్సర కట్రా ద్రుతమార్గమపి రాష్ట్రార్పితవాన్. జనసమూహం సంబోధయన్ ప్రధానమంత్రి శ్రీ మోదీ అవదత్ యత్ భారతీయ రైల్ విభాగే విగత ద్వాదశవర్షేషు మహత్ పరివర్తనం జాతమితి.
2: భవిష్య మే జబ్ భీ హైడ్రోజన్ ట్రైన్ కా జిక్ర ఆయేగా తో జింద్ కా సోనిపత్ కా హరియాణా కా నామ్ భీ ఆయేగా హీ ఆయేగా. मैं आप सभी को पूरे देश को भारतीय रेल की आधुनिकता से जुड़े इस बड़े कदम के लिए बहुत बहुत बधाई देता हूं.
1: అవసరేస్మిన్ రైల్మంత్రి అశ్వినీ వైష్ణవః దేశస్య ప్రథమస్య హైడ్రోజన్ శక్తియుతస్య రైలయానస్య ప్రచాలనం ఐతిహాసికం సాఫల్యం చ ఉక్తవాన్. యత్ ఏతత్ స్వదేశీయ హైడ్రోజన్ తంత్రజ్ఞానస్య వికాసస్య భారతస్య సంకల్పం ప్రతిబింబయతీతి. అనంతరం ప్రధానమంత్రిణా చండీగఢ్ నగరె అనేకాః వికాస పరియోజనాః సమారబ్ధాః. జనసమూహం సంబోధయన్ ప్రధానమంత్రి శ్రీ మోదీ అవదత్ యత్ చండీగఢస్య వికాసేన జనానాం

ఇప్పుడు ఈ పూట రేపు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు వింటారు. ఈ ప్రసారంలో 6:50 వ్యవసాయ సూచనలు, 7:00 మార్కెట్ ధరలు, 7:05 తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి, 7:15 రైతేరాజు వ్యవసాయదారులకు సమగ్ర సమాచారం. ఈ కార్యక్రమంలో చేపల్లో వచ్చే సాధారణ వ్యాధులు నివారణ, ఇంకా ధాన్యం సంరక్షణ మెలకువలు, ఇంకా జానపద గేయాలు వింటారు. 7:45 వికసిత భారత్ హైదరాబాద్ కేంద్రం నుంచి, 8:00 కిన్నెర లహరి శ్రోతలు కోరిన చిత్రగీతాల కార్యక్రమం, 8:45 సమాచార సంచ, 9:00 న్యూస్ 9, 9:15 స్పాట్ లైట్, 9:30 కరెంట్ అఫైర్స్ ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి. 10:00 మనోరంజన్ హిందీ చిత్రగీతాలు వింటారు.

ఇక రేపటి ప్రసార వివరాలు. రేపు ఉదయం 6:05 ఆంగ్లంలో వార్తలు, 6:10 అంజలి భక్తి సంగీత కార్యక్రమంలో శ్రీ వెంకటేశ్వర సుప్రభాతం వింటారు. 6:30 శ్రీ ఎన్ శేషాచార్యులు సమర్పించిన సుభాషితం. 6:35 రైతు సమాచారంలో వర్షాకాలంలో పశువుల్లో వచ్చే వ్యాధుల గురించి తెలుసుకుంటారు. 6:45 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుంచి. 6:55 సంస్కృతుల వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి. 7:00 జిల్లా సమగ్ర నివేదిక. 7:05 తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి. రేపు ఉదయం 7:15 అతివల కృతజ్ఞత వేడుక ఆషాఢం భోజనాలు. అతివల కృతజ్ఞత వేడుక ఆషాఢం బోనాలు ప్రత్యేక కార్యక్రమం వింటారు. 7:45 జిల్లాలో గత వారం సమీక్ష, సమీక్షకులు శ్రీ దాట్ల రవీందర్. 8:00 సమాచార ప్రభాత్. 8:15 మార్నింగ్ న్యూస్ ఆంగ్లంలో వార్తలు వింటారు ఢిల్లీ కేంద్రం నుంచి. 8:30 ఉద్యోగవాణి విద్యా ఉద్యోగ సమాచారం.

8:35 పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట నిర్వహణ శ్రీ కులిపాక శంకరరావు, సహకారం శ్రీమతి ఎం స్వప్న. 10 గంటల నుంచి చిత్రగీతాలు వినవచ్చు. ఇక మధ్యాహ్నం 12:10 శాస్త్రీయ సంగీత కార్యక్రమం, 12:30 తెలుగులో జాతీయ వార్తలు, 12:40 సినిమా పాటలు వినవచ్చు. 1:10 ప్రాంతీయ వార్తలు, 1:20 వనితా లోకం హైదరాబాద్ కేంద్రం నుంచి, 1:50 వ్యవసాయ సూచనలు, 2:00 మిడ్ డే న్యూస్, 2:15 దోపహర సమాచారం.

వార్తలు ప్రసారమవుతాయి ఢిల్లీ కేంద్రం నుంచి. మధ్యాహ్నం 2:30 కిన్నెరల హరి శ్రోతలు కోరిన చిత్రగీతల కార్యక్రమం, 3:30 ఏకచిత్రగానం, 4 నుంచి చిత్రగీతాలు వినవచ్చు, 5:45 జానపద గేయాలు ప్రసారమవుతాయి.

ఇక రేపు సాయంత్రం 6 గంటలకు హిందీలో, 6 గంటల 5 నిమిషాలకు ఆంగ్లంలో, 6 గంటల 10 నిమిషాలకు ప్రాంతీయ వార్తలు, 6 గంటల 20 నిమిషాలకు సంస్కృతుల వార్తలు ప్రసారం అవుతాయి ఢిల్లీ కేంద్రం నుంచి. రేపు సాయంత్రం 6 గంటల 35 నిమిషాలకు చిత్రగీతాలు వింటారు. 6 గంటల 50 నిమిషాలకు వ్యవసాయ సూచనలు, 7 గంటలకు మార్కెట్ ధరలు, 7 గంటల 5 నిమిషాలకు తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి. రేపు రాత్రి 7 గంటల 15 నిమిషాలకు కిసాన్ వాడి వ్యవసాయదారుల కార్యక్రమంలో జలమే జీవం, ప్రతి చుక్కను భద్రపరుద్దాం రూపకం ప్రసారమవుతుంది. నిర్వహణ శ్రీకోలిపాక శంకరరావు. 7 గంటల 45 నిమిషాలకు కిన్నెర లహరి. 8 గంటల 45 నిమిషాలకు సమాచార సంధ్య. 9 గంటలకు న్యూస్ హెడ్లైన్. 9 గంటల 15 నిమిషాలు స్పాట్ లైట్. ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి. 9 గంటల 30 నిమిషాలకు మాధురిమ, ఆపాత మధుర గీతాలు. రేపు రాత్రి 10 గంటలకు అఖిల భారత సంగీత సభ కార్యక్రమం ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి. ఇవి ఈ పూట రేపటి ప్రసారాల వివరాలు.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం చిత్రగీతాలు వింటారు. భైరవ ద్వీపం చిత్రం నుంచి ఎస్ జానకి బృందం పాడిన పాట.

0: భక్త కన్నప్ప ఈ చిత్రంలో వి రామకృష్ణ పి సుశీల. పాట వినే ముందు కొన్ని ప్రకటనలు.
1: రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
2: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. మీ ఆత్మీయులకు పెళ్లిరోజు, పుట్టినరోజు, పదవీ విరమణ శుభాకాంక్షలు ఆకాశవాణిలో తెలియజేయాలనుకుంటున్నారా?
3: మీ స్నేహితులను, ఆత్మీయులను ఆనందపరచండి. అతి తక్కువ ధరతో ఆకాశవాణిలో శుభాకాంక్షలు తెలియజేయడానికి సంప్రదించండి
2: 9989679076.
3: మరొక నెంబర్ 7989701158. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం.

0: సరికొత్త కార్యక్రమం నాకు నచ్చిన పాట. నాకు నచ్చిన పాట. నా పేరు కలవకుల్లు నాగలక్ష్మి. మంచి మనసులు చిత్రం నుంచి ఇసేజ్ఞాని ఇళయరాజా స్వరపరిచిన
1: జాబిల్లి కోసం ఆకాశమల్లి వేచాను నీరాకకై.
2: మీరు ఈ కార్యక్రమంలో పాల్గొనాలంటే మీ పేరు, ఊరు, సినిమా పేరు, పాట ఎందుకు నచ్చింది, మీ హృదయాన్ని కదిలించిన సన్నివేశం 2-3 వాక్యాలతో చెప్పి వాట్సప్ వాయిస్ మెసేజ్కి పంపగలరు. వాట్సప్ నెంబర్ 8367567657.

7 వాట్సాప్ నెంబర్ మరొకసారి 8367576757. ఇది కేవలం మీ హృదయ స్పందనను తెలిపే కార్యక్రమం నాకు నచ్చిన పాట.

చిత్ర గీతాలు విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం సమయం 6:50 మరికొద్ది క్షణాల్లో వ్యవసాయ సూచనలు, 7:00 మార్కెట్ ధరలు, 7:05 తెలుగులో జాతీయ వార్తలు వింటారు హైదరాబాద్ కేంద్రం నుంచి.

నాటి కోళ్ల పెంపకం గురించి మనం తెలుసుకుందాం. ముఖ్యంగా మన రాష్ట్రంలో చాలా ప్రాంతాల్లో ఈ మధ్య టర్కీ కోళ్ల పెంపకము ప్రాముఖ్యతను సంతరించుకుంది. సో ఇందుకు కారణం ఏంటంటే, సో ఈ క్రిస్మస్ పండుగ రోజు కానీ ఈ థ్యాంక్స్ గివింగ్లో అధికంగా ఈ టర్కీ కోళ్ల మాంసాన్ని వినియోగిస్తారు. అలాగే ఈ టర్కీ కోళ్లను ముఖ్యంగా మాంసం కొరకు మనం పెంచుకుంటుంటాం. అలాగే ఈ ఫామ్ హౌస్లో కానీ చూడదగ్గ కోళ్లు కాబట్టి సో వీటికి ఎక్కువగా ఫామ్ హౌస్లో పెంచడం చూస్తుంటాం. ఈ టర్కీ కోళ్ల గృహ వసతి కోళ్ల మాదిరిగానే కల్పించి సాంద్రత పద్ధతిలో లేదా పెరట్లో మనం పెంచుకోవచ్చు. టర్కీ కోళ్లలో పెంచడానికి మూడు అనువైన రకాలు ఉన్నాయి. అందులో ముఖ్యంగా బ్రాడ్ బ్రెస్టెడ్ బ్రాన్స్, బ్రాడ్ బ్రెస్టెడ్ తెల్లవి, అలాగే తెల్ల రంగు కలిగిన బెల్స్ పిల్లి వైట్. ముఖ్యంగా ఈ తెల్ల రకాలు టర్కీలు చూడడానికి చాలా అందంగా ఉంటాయి మరియు మన వాతావరణం తట్టుకోగలవు కాబట్టి వీటిని అధికంగా మనం చూస్తుంటాం. మేలు జాతి రకాల టర్కీలు సుమారుగా 20 వారానికి 12 నుంచి 16 కిలోగ్రాం వరకు బరువు కాగలవు. సో వీటికి మంచి పోషణతో పాటు సరైన సాంద్రత యాజమాన్య పద్ధతులు చేపట్టాలి, కనుక వీటికి అయ్యే ఖర్చు కూడా చాలా ఎక్కువ. మన దేశంలో చాలా వరకు రైతులు చిన్న టర్కీలు అనగా సుమారు 6 నుంచి 8 కిలోగ్రాములు బరువు కలిగి ఉన్న వాటిని తోటలో రేంజ్ పద్ధతిలో లేదా ఆరు బయట పెంచుకోవడం చూస్తుంటాం. సో దీనికి గాను ఖర్చు చాలా తక్కువగా ఉంటుంది. ముందుగా ఈ టర్కీ కోళ్ల యాజమాన్యం ఒకసారి చూసినట్లయితే, ఈ టర్కీ కోళ్లు సుమారుగా 7 నెలలు పూర్తి పరిణితి చెందుతుంది. సంవత్సరానికి సుమారు 80 నుంచి 100 గుడ్లు పెట్టగలవు. ఈ గుడ్లు చూసినట్లయితే సుమారుగా కోడి గుడ్డు కంటే అధికంగా 20 గ్రాములు నుంచి 30 గ్రాములు అధిక బరువు ఉంటుంది. ఈ ఫలదీకరణ చెందిన గుడ్లను మనం పొదిగిస్తే 28 రోజుల్లో మనము చూసుకోవచ్చు. కోడి గుడ్ల మాదిరిగానే వీటిని కూడా పొదిగించే యంత్రంలో ఉపయోగించి లేదా పొదుగుడు కోడి కింద సహాయంతో పిల్లలను ఉత్పత్తి చేయవచ్చు. పిల్లలు వచ్చిన తర్వాత వీటికి అయ్యే యాజమాన్యం మనం చూసినట్లయితే, ముఖ్యంగా పిల్ల దశలో అనగా బ్రూడింగ్ దశలో మనం చేయవలసిన పాటించవలసిన యాజమాన్య పద్ధతులు, ఈ టర్కీ కోడి పిల్లలకు మొదటి 4 వారాల వయస్సు వరకు 1 లేదా 1.5 చదరపు అడుగులు స్థలం కోడి ఒక్కొక్కటి ఇవ్వాల్సి ఉంటుంది. కోళ్ల బ్రూడింగ్ లో చేపట్టే యాజమాన్యం పద్ధతుల్లో పాటించాలి. ఒక్కో బ్రూడర్ కింద కనీసం 50 టర్కీ పిల్లలను ఉంచాలి. పిల్లల మేత నీరు ఎల్లవేళలా లభ్యమయ్యేట్టు చూడాలి. టర్కీలు పచ్చని మేలు రకాల గడ్డిని తినడానికి ఇష్టపడతాయి, కనుక వీటికి ఎదిగే సమయంలో గడ్డిని చిన్న చిన్న ముక్కలుగా చేసి దానాతో పాటు ఇస్తే దానా ఖర్చు తగ్గడమే కాకుండా టర్కీలలో ఆరోగ్యము పెరుగుదల మరియు వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. టర్కీ కోళ్లను కోళ్ల మాదిరిగానే ఊక చల్లిన నేల మీద బ్యాటరీ బ్రూడర్ నందు పెంచవచ్చు. టర్కీల లిటర్ ఎల్లప్పుడూ పొడిగా ఉండేటట్లు తగు చర్యలు తీసుకోవాలి. లేనిచో ఈ లిటరు తేమ శాతం పెరిగినప్పుడు పలు రకాల జబ్బుల బారిన పడే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి, ముఖ్యంగా ఈ కాక్సిడియా ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్సెస్ ఉంది కాబట్టి

ఎల్లవేళలా ఈ లిట్టర్ను లిట్టర్ ర్యాకర్తో గీకుతుంటే కనుక ఈ తేమ శాతం తగ్గించడము, డ్రైగా ఉంచడం చూడవచ్చు. ఎదిగే టర్కీ పిల్లల యాజమాన్యం. ఈ ఎదిగే టర్కీ పిల్లలు 16 వారం వరకు సుమారుగా 3 చదరపు అడుగులు అవసరం ఉంటుంది. పెద్ద సైజు దాణ, నీటి తొట్టెలు సరిపడ సంఖ్యలో ఉంచాలి. అవసరాన్ని బట్టి అప్పుడప్పుడు వరి పొట్టును మరియు సున్నాన్ని లిట్టర్కు కలిపి తరచుగా లిట్టర్ను దున్నాలి. ఈ విధంగా చేసినట్లయితే ఈ లిట్టర్ యొక్క తేమ శాతం తగ్గించవచ్చు. అలాగే పలు రకాల సూక్ష్మ జీవులు చచ్చిపోతుంటాయి. ఎదిగే టర్కీ పిల్లల పెంపకము రేంజ్ అనగా పెరట్లో పెంచే పద్ధతిని అవలంబించి తక్కువ ఖర్చుతో అధిక లాభాలను పొందవచ్చు. ఇట్టి పరిస్థితులలో దాణా ఖర్చు తగ్గించవచ్చు. రేంజ్ పద్ధతిలో ఈ పిల్లలు వేట బారిన పడే ఆస్కారం ఉంది కాబట్టి ఇందులో ముఖ్యంగా ఈ కుక్కలు కానీ పిల్లలు కానీ బారిన పడే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి ఇంటి చుట్టూ కంచె మరియు సాధారణ గృహ వసతి రాత్రిపూట తప్పనిసరిగా ఉండాలి. ఒక ఎకరంలో 200 నుంచి 250 టర్కీ కోళ్లను పెంచుకోవచ్చు. టర్కీ కోళ్లను పచ్చిక మైదానంలో పెంచినప్పుడు తరచుగా కోళ్ల స్థల మార్పిడి చేసినచో పరాన్న జీవుల బెరత తగ్గించవచ్చు. రేంజ్ పద్ధతిలో ముఖ్యంగా నెలలు గల ఎర్రలను, చిన్న కీటకాలను, నత్తలను ఆహారంగా తీసుకొని కోళ్లు ఆరోగ్యంగా ఉంటాయి. సున్నం నత్తగుల్లల రూపంలో తొట్టెలలో ఉంచినచో చాలా వరకు టర్కీల కోళ్ల బలహీనతను అరికట్టవచ్చును. పప్పు జాతికి చెందిన సంబంధించిన గడ్డి రకాలు అనగా లూసన్, స్టైలర్లను తగు పాలలో టర్కీ దాణా కలిపి ఖర్చు తగ్గించవచ్చును. టర్కీల పోషణ. టర్కీల పెరుగుదల, ఆరోగ్యము, రోగ నిరోధక శక్తి చాలా వరకు వాటి జన్యు రకాల పెంచే యాజమనం పద్ధతి ద్వారా వివిధ పోషక విలువల మీద ఆధారపడుతుంది. టర్కీ పిల్లలు మరియు ఎదిగే పిల్లలు దాణాలో శక్తి, మాంసకృతులు, ముఖ్యంగా లైసిన్, మిథియోనిన్ వంటి అమైనో ఆమ్లాలు సాధారణ కోళ్ల దాణా కంటే చాలా ఎక్కువగా కావాలి. కావున టర్కీ దాణా ఖర్చు ఎక్కువగా ఉంటుంది. ఈ దాణా మిశ్రమను సాంద్రతర పద్ధతిలో పెంచిన కొన్ని మేలు రకాల టర్కీ ఇచ్చినప్పుడు 18వ వారానికి సుమారుగా 12 నుంచి 16 కిలోలు బరువు కాగలవు. ఇప్పుడు టర్కీ కోళ్లకు అవి తినే దాణాలో సుమారుగా 50% లూసం గడ్డిని తీసుకోగలవు. గుడ్ల కోళ్ల దాణాలో స్టైలో గడ్డిని అంటే 20% దాణా దినుసులతో పాటు మర ఆడించి దాణా ఆ విధంగా ఖర్చును చాలా వరకు తగ్గించవచ్చు. పునరుత్పత్తి యాజమాన్యం. టర్కీలు 26 వారాల వయసులో పరిణితి చెంది గుడ్డు పెట్టుటకు ఆరంభించును. ఆడ టర్కీ కంటే 4 లేదా 6 వారాల వయసు ఎక్కువగానున్న మగ టర్కీని ప్రతి 5 ఆడ టర్కీలు అంటే చిన్న టర్కీలు ఉన్నప్పుడు లేదా 3 టర్కీల పెద్దవైతే సంపర్కమునకు కలపాలి. మగ టర్కీలు ఎక్కువ బరువు ఉన్నప్పుడు ఆడ టర్కీలను దాటడం కష్టం కనుక టర్కీలలో కృత్రిమ గర్భధారణ చేపట్టి ఫలదీకరణ శాతం పెంచవచ్చు. మగ టర్కీలు 2వ సంవత్సరంలో దాటలేవు. సంపర్కానికై 15 రోజులు ఒకసారిగా మగ టర్కీలను మారుస్తూ ఎక్కువ శాతం ఫలదీకరణ సాధించవచ్చు. కృత్రిమ గర్భధారణ అను ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ను కోళ్లకు మాదిరిగానే టర్కీలలో చేపట్టి అధిక శాతం ఫలదీకరణ మరియు అన్ని కాలాల్లో ప్రత్యుత్పత్తి చేపట్టవచ్చును. వేరుగా ఉంచిన మగ టర్కీల నుండి సుమారుగా 0.15 నుండి 0.3 మిల్లీలీటర్ వీర్యాన్ని తీసి సిరంజి ద్వారా ప్రతి 3 రోజులకు ఒకసారి ఆడ టర్కీ క్లోయకలో వీర్యాన్ని ఉంచాలి. సాయంత్రం 5 లేక 6 గంటల సమయంలో చేయడం మంచిది. టర్కీల మార్కెట్ గురించి మనం చూసినట్లయితే టర్కీలను సుమారుగా 18వ వారం నుంచి అమ్మవచ్చును. టర్కీలలో 80 నుంచి 85% పైగా మాంసం లభించును. మగ టర్కీ 20 వారానికి 9 కిలోగ్రాములు, ఆడ టర్కీ 6.5 కిలోగ్రాములు బరువు సుమారుగా 2.8 దాణా వినియోగం సామర్థ్యం కలిగి ఒక్కొక్క టర్కీకి 400 నుంచి 450 పెట్టుబడి కాగా సుమారు 1000 ఆదాయం పొందవచ్చును. పెరట్లో పెంచిన టర్కీ నుండి మరింత ఎక్కువ ఆదాయం రాబట్టవచ్చును. టర్కీల మార్కెట్. టర్కీలను సుమారుగా 18వ వారం నుండి అమ్మవచ్చును. టర్కీలలో 30 నుంచి 35% పైగా మాంసం లభించును. మగ టర్కీ 20 వారానికి 9 కిలోగ్రాములు, ఆడ టర్కీ 6.5 కిలోగ్రాములు బరువు సుమారుగా 2.8 దాణా వినియోగ సామర్థ్యతో కలిగి ఒక్కో టర్కీకి 400 నుంచి 450 రూపాయలు పెట్టుబడి కాగా 1000 రూపాయల ఆదాయం పొందవచ్చును. పెరట్లో పెంచిన టర్కీల నుండి మరింత ఎక్కువ ఆదాయం రాబట్టవచ్చును. ఈ టర్కీ కోళ్లలో వచ్చే వ్యాధుల గురించి ఒకసారి చూసినట్లయితే టర్కీ కోళ్లలో కూడా పలు రకాల జబ్బులు సంక్రమించవచ్చు. ఈ జబ్బులు కోళ్ల జన్యు రకాల, ఉష్ణోగ్రత, పరిసరాల పరిశుభ్రత, దాణలోపాలు, రోజువారీ యాజమాన్య పద్ధతులపై ఆధారపడి ఉంటుంది. టర్కీ కోళ్లలో ముఖ్యంగా 1వ వారం

0: మరణాల సంఖ్య మిగతా వయస్సు పోలిస్తే ఎక్కువగా ఉంటుంది. టర్కీ వ్యాధుల్లో మైకోప్లాస్మోసిస్ జబ్బు, ఊపిరితిత్తుల శ్వాసకోశలకు సంబంధించిన వ్యాధులు ముఖ్యము. ఈ జబ్బులు వచ్చినప్పుడు వీటిలో బరువు తగ్గి రోగ నిరోధక శక్తి తగ్గుతుంది. సాధారణంగా టర్కీ కోళ్లకు వచ్చే జబ్బులు వాటి నివారణ పట్టకలో టర్కీ వ్యాధులలో మైకోప్లాస్మోసిస్ జబ్బు, ఊపిరితిత్తుల శ్వాసకోశాలకు సంబంధించిన వ్యాధులు ముఖ్యము. ఈ జబ్బులు వచ్చినప్పుడు వీటిలో బరువు తగ్గి రోగ నిరోధక శక్తి తగ్గుతుంది. టర్కీ కోళ్ల యాజమాన్య పద్ధతిలో ముఖ్యంగా 3 నెలలకు ఒకసారి నట్టల నివారణ చేపట్టాలి. పైపరైజిన్ మందును 0.5 మిల్లీలీటరు కోడికి ఒక్కొక్క నీటి ద్వారా ఇవ్వాలి. కొక్కెర తెగలు, కోళ్ల మాసుచి వ్యాధులు సోకకుండా టర్కీలకు టీకాలు వేయాలి. సాంద్రతర పద్ధతిలో పెంచి టర్కీ కోళ్లకు కూడా ఈ పలు రకాల టీకాలు వేసినట్లయితే రోగాల బారి నుంచి కాపాడవచ్చును. ముఖ్యంగా టర్కీలో టీకా కార్యక్రమం చేసినప్పుడు మొదటి వారంలో కొక్కెరకు సంబంధించిన టీకాను వేసినట్టయితే వీటిని కంటిలో గాని ముక్కులో గాని మనం చుక్క ద్వారా ఇవ్వవచ్చును. అదేవిధంగా 4వ వారంలో మరొకసారి కొక్కెరకు తెగలకు సంబంధించిన టీకాను మనం వేయవచ్చు. 5వ వారం కోళ్లకు మాసూచి అంటే ఫౌల్ పాక్స్ సంబంధించిన వ్యాక్సిన్ మనం సూది ద్వారా కండరాలకు ఇవ్వాలి. ఇదేవిధంగా 8వ వారం తెగలకు సంబంధించిన R2B లేదా ముక్తేశ్వర్ వ్యాక్సిన్ని మనము సూది ద్వారా కండరాలకు ఇవ్వాలి. 10వ వారం వచ్చినప్పుడు కలరా వ్యాధి టీకా మనకు సూది ద్వారా కండరాలకు ఇవ్వవలసి ఉంటుంది. అదేవిధంగా 25వ వారం మరొకసారి కొక్కెరకు తెగులకు సంబంధించిన R2B టీకా మనం సూది ద్వారా కండలకు ఇవ్వవలెను. ఈ విధంగా పలు రకాల యాజమాన్యం పద్ధతులు పాటిస్తూ సరైన పద్ధతిలో పెంచుకున్నట్లయితే అధిక లాభం చేకూరుస్తుంది ఈ టర్కీ కోళ్ల పెంపకంలో. నమస్కారం.
1: ఈనాటి వ్యవసాయ సూచనలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడ్డాయి. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం.
2: డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ పీజీ డిప్లొమో సర్టిఫికేట్ కోర్సుల్లో అడ్మిషన్లు జరుగుతున్నాయి. చివరి తేదీ August 7. వివరాలను సమీపంలోని స్టడీ సెంటర్లో లేదా హెల్ప్ డెస్క్ 0402368033 లేదా 2368055 లో లేదా www.braou.ac.in లో పొందవచ్చు.
3: పీఎం జయ్ అబ్ గరీబో కి జయ్ బన్ గయి హై.

0: ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కింద సుమారు 60 కోట్ల మంది ప్రజలు 5 లక్షల వరకు ఉచిత చికిత్సకు అర్హులయ్యారు. ఇప్పటి వరకు 12 కోట్లకు పైగా ఉచిత చికిత్సలు అందించడం ద్వారా పేద కుటుంబాలకు వైద్య ఖర్చులలో సుమారు 2 లక్షల కోట్లు ఆదా అయ్యాయి. ఆయుష్మాన్ యాప్ను డౌన్లోడ్ చేసుకుని ఈ రోజే ఆయుష్మాన్ కార్డును పొందండి. మరిన్ని వివరాల కోసం 1455555కు కాల్ చేయండి.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, ఇప్పుడు ఒక చిత్రగీతం విందాం. హౌను వాళ్ళిద్దరు ఇష్టపడ్డారు చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కోసలి ఆలపించిన సాయి శ్రీహర్ష గీతం చక్రీ సంగీతం.

మనస్తత్వాలు, భిన్న సంస్కృతులు, పలు భాషలు, పలు ప్రాంతాలు, వేర్వేరు నమ్మకాలు, కోరికలు, అవసరాలు, అభిరుచులు, అందరిది ఒక్కటే వాణి, ఆకాశవాణి.

0: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ నెల 19వ తేదీ నుండి మోల్దోవా, ఉత్తర మాసిడోనియా, రొమేనియా దేశాల్లో పర్యటిస్తారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హర్యానాలోని జింద్ రైల్వే స్టేషన్లో జింద్ సోనిపట్ మధ్య నడిచే దేశ మొట్టమొదటి హైడ్రోజన్ ఆధారిత రైలును ఈరోజు ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్లోని పల్నాడు జిల్లాలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వివిధ కేంద్ర పథకాల కింద లబ్దిదారులకు 3,216 కోట్ల రూపాయల రుణాలు పంపిణీ చేశారు. బ్యాడ్మింటన్లో పివి సింధు ప్రతిష్టాత్మక జపాన్ ఓపెన్ 2026 సెమీఫైనల్స్కు చేరుకున్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ నెల 19వ తేదీ నుంచి మోల్దోవా, ఉత్తర మాసిడోనియా, రొమేనియా దేశాల్లో పర్యటిస్తారు. ఇందులో భాగంగా ఈ నెల 20వ తేదీన మోల్దోవా దేశాన్ని సందర్శిస్తారు. ఆ దేశ అధ్యక్షులు మయా సాండుతో ప్రతినిధి స్థాయి చర్చలు జరుపుతారు. మోల్దోవా పార్లమెంటు స్పీకర్ ఇగోర్ గ్రోసుతో పాటు మోల్దోవా ఇండియా పార్లమెంటరీ ఫ్రెండ్షిప్ గ్రూప్ సభ్యులతో సమావేశమవుతారు. భారత రాష్ట్రపతి మోల్దోవా దేశాన్ని సందర్శించడం చరిత్రలో ఇదే మొదటిసారి. తమ తదుపరి పర్యటనలో భాగంగా ఈ నెల 21 నుండి రాష్ట్రపతి ఉత్తర మాసిడోనియాలో పర్యటిస్తారు. భారత రాష్ట్రపతి ఆ దేశాన్ని సందర్శించడం కూడా ఇదే తొలిసారి కావడం విశేషం. ఈ పర్యటనలో భాగంగా ఆమె ఆ దేశ అధ్యక్షులు గోర్దానాతో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. అలాగే ప్రధానమంత్రి హ్రిస్టిజన్ని అసెంబ్లీ స్పీకర్ను కలుసుకుంటారు. అనంతరం అక్కడి అసెంబ్లీని ఉద్దేశించి ప్రసంగిస్తారు. భారత్ ఉత్తర మాసిడోనియా వ్యాపార సదస్సులో కూడా రాష్ట్రపతి పాల్గొంటారు. పర్యటన చివరి దశలో భాగంగా ఈ నెల 23 నుండి రాష్ట్రపతి రొమేనియా దేశంలో పర్యటిస్తారు. 2 రోజుల పాటు సాగే ఈ పర్యటనలో రొమేనియా అధ్యక్షులు నికోసర్ డన్, తాత్కాలిక ప్రధానమంత్రి ఇలీ బోలోజన్ ప్రభుత్వాలను కలుసుకుంటారు. అనంతరం భారత రొమేనియా వ్యాపార సదస్సునుద్దేశించి ప్రసంగించి ప్రవాస భారతీయులతో సంభాషిస్తారు. రాష్ట్రపతి ముర్ము జరిపే ఈ 3 దేశాల పర్యటన ఆయా దేశాలతో ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేస్తుందని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హర్యానాలోని జింద్ రైల్వే స్టేషన్లో జింద్ సోనీపట్ మధ్య నడిచే దేశ మొట్టమొదటి హైడ్రోజన్ ఆధారిత రైలును ఈరోజు ప్రారంభించారు. రైల్వే రంగంలో స్వచ్ఛమైన స్థిరమైన రవాణా విధానాన్ని అవలంబించడంలో ఈ మొదటి హైడ్రోజన్ రైలు ప్రారంభం ఒక ముఖ్యమైన అడుగు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి హర్యానాలో 12,470 కోట్ల రూపాయలకు పైగా విలువైన జాతీయ రహదారి ప్రాజెక్టులను దేశానికి అంకితం చేయడంతో పాటు పలు అభివృద్ది ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేశారు. ఇందులో భాగంగా 157 కిలోమీటర్ల పొడవైన ఢిల్లీ అమృత్సర్ కత్రా ఎక్స్ప్రెస్ వేను కూడా ఆయన జాతికి అంకితం చేశారు.
1: భవిష్య మే జబ్ భీ హైడ్రోజన్ ట్రైన్ కా జిక్ర ఆయేగా తో జింద్ కా సోనీపత్ కా హర్యానా కా నామ్ భీ ఆయేగా హీ ఆయేగా. మే ఆప్ సభీ కో పూరే దేశ్ కో భారతీయ రేల్ కీ ఆధునికతా సే జుడే ఇస్ బడే కదమ్ కే లియే బహుత్ బహుత్ బధాయి దేతా.
0: భారతదేశపు ఈ హైడ్రోజన్ రైలు 3,200 హార్స్ పవర్ సామర్థ్యాన్ని కలిగి ఉండడమే కాకుండా ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన పొడవైన హైడ్రోజన్ రైళ్లలో ఒకటిగా నిలుస్తుందని

0: ప్రధానమంత్రి కొనియాడారు. మొట్టమొదటి హైడ్రోజన్ ఆధారిత రైలును ప్రారంభించిన సందర్భంగా కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ మాట్లాడుతూ, భారతదేశపు మొట్టమొదటి హైడ్రోజన్ ఆధారిత రైలు ప్రారంభం దేశ సాంకేతిక పురోగతిలో ఒక చారిత్రాత్మక విజయమని కొనియాడారు. హర్యానాలో పెట్టుబడుల గురించి ప్రస్తావిస్తూ ఆయన, గతంలో రాష్ట్రానికి కేటాయించిన రైల్వే బడ్జెట్ 315 కోట్ల రూపాయల నుంచి ప్రస్తుతం సుమారు 3500 కోట్ల రూపాయలకు గణనీయంగా పెరిగిందని తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో సుమారు 18000 కోట్ల రూపాయల విలువైన రైల్వే ప్రాజెక్టులు నిర్మాణంలో ఉన్నాయని వెల్లడించారు.
1: జీంద్ మే హైడ్రోజన్ బనానే కా ప్లాంట్ లగాయా గయా హై. ఉస్ హైడ్రోజన్ సే బిజ్లీ బన్తీ హై ఔర్ ఉస్ బిజ్లీ సే ట్రైన్ చల్తీ హై. కోయి ధువా నహీ, కోయి పెట్రోల్ యా డీజల్ కీ రిక్వైర్మెంట్ నహీ, ఏక్దమ్ సాఫ్ స్వచ్ఛ ఔర్ సిర్ఫ్ నికల్తా హై పానీ కీ బూందే. మే ఇస్ బడీ ఉపలబ్ధి కే లియే భారత్ కే నేతృత్వ కో మాన్య ప్రధానమంత్రి జీ కో ఔర్ భారత్ కే ఇంజనీయర్స్ కీ టెక్నికల్ క్షమతా కో సల్యూట్ కర్తా హూ.
0: ఆకాశవాణి వార్తలు వింటున్నారు. ఆంధ్రప్రదేశ్లోని పల్నాడు జిల్లా నరసరావుపేటలో జరిగిన రుణ పంపిణీ కార్యక్రమంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో కలిసి వివిధ కేంద్ర పథకాల కింద 1,03,246 మంది లబ్దిదారులకు 3,216 కోట్ల రూపాయల రుణాలు పంపిణీ చేశారు. ఇందులో వ్యవసాయ రంగానికి 2,363 కోట్ల రూపాయలు, సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమలకు 325 కోట్లు, గృహ విద్య వాహన సౌరశక్తి రుణాల కోసం 624 కోట్ల రూపాయలు కేటాయించారు. ప్రతి గ్రామానికి అర్హులైన ప్రతి పౌరుడికి బ్యాంకింగ్ సేవలను అందించడమే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ లక్ష్యమని నిర్మలా సీతారామన్ చెప్పారు. 2047 నాటికి వికసిత్ భారత్ సాధనలో ఈ ఆర్థిక సహాయం తోడ్పడుతుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ జరిమానాలు నష్ట పరిహారాల వివాదాల పరిష్కారం కోసం విశ్వాస్ 2026 పథకాన్ని ప్రారంభించింది. ఇది యజమానులకు ఒకేసారి వివాదాలను పరిష్కరించుకునే అవకాశం కల్పిస్తుంది. నోటిఫికేషన్ వచ్చిన తేదీ నుండి 6 నెలల పాటు ఈ పథకం అందుబాటులో ఉంటుంది. దీని ద్వారా 14 జూన్ 2024 కంటే ముందు జరిగిన డీఫాల్ట్లపై జరిమానాలను గణనీయంగా తగ్గించారు. సవరించిన నిబంధనల ప్రకారం 2 నెలల వరకు ఆలస్యానికి నెలకు 0.25%, 2 నుంచి 4 నెలల వరకు 0.50%, 4 నెలలు దాటితే నెలకు 1% చొప్పున జరిమానాను లెక్కిస్తారు. ఈ ప్రక్రియ పూర్తిగా డిజిటల్ గా పారదర్శకంగా సాగుతుంది. యజమానులు డిజిటల్ సంతకం లేదా ఈ సైన్ ద్వారా ఈపీఎఫ్ఓ పోర్టల్లో ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. యజమానులకు సహాయం చేయడానికి, దరఖాస్తులను వేగంగా పరిశీలించడానికి క్షేత్రస్థాయి కార్యాలయాల్లో ప్రత్యేక విశ్వాస్ సెల్స్ను ఏర్పాటు చేశారు. బ్యాడ్మింటన్ విభాగంలో 2 సార్లు ఒలింపిక్ పథకం సాధించిన పీవీ సింధు ప్రతిష్టాత్మక జపాన్ ఓపెన్ 2026 సెమీఫైనల్స్ కు చేరుకున్నారు. మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్స్ మ్యాచ్ ప్రారంభానికి ముందే జపాన్ మాజీ ప్రపంచ ఛాంపియన్ నోజమి ఒకుహరా టోర్నీ నుంచి వైదొలగడంతో సింధు సెమీఫైనల్స్ లోకి ప్రవేశించారు. ప్రపంచ 10వ ర్యాంకర్ అయిన పీవీ సింధు రేపు టోక్యో మెట్రోపాలిటన్ జిమ్నాసియంలో జరిగే సెమీఫైనల్ పోరులో చైనాకు చెందిన ప్రపంచ 4వ ర్యాంకర్ చెన్ యుఫైతో తలపడతారు. మలేషియా ఓపెన్, ఆస్ట్రేలియా ఓపెన్ తర్వాత పీవీ సింధుకు ఈ ఏడాది ఇది 3వ బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ సెమీఫైనల్ కావడం విశేషం. అరుణాచల్ ప్రదేశ్, అసోం, మేఘాలయ, ఒడిశాలోని పలు ప్రాంతాల్లో ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. బీహార్, ఛత్తీస్గఢ్, తూర్పు మధ్యప్రదేశ్, తూర్పు ఉత్తరప్రదేశ్, జార్ఖండ్, నాగాలాండ్, మణిపూర్, మిజోరం, త్రిపుర, ఉత్తరాఖండ్, విదర్భ, పశ్చిమ బెంగాల్, సిక్కింలలో సాధారణం నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆ శాఖ పేర్కొంది. పశ్చిమ బెంగాల్, జమ్మూకాశ్మీర్, లద్దాఖ్, ముజఫరాబాద్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, మహారాష్ట, రాయలసీమ, తెలంగాణ ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని కూడా పేర్కొంది.

0: వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. రాష్టపతి ద్రౌపది ముర్ము ఈ నెల 19వ తేదీ నుండి మోల్దోవా, ఉత్తర మాసిడోనియా, రొమేనియా దేశాల్లో పర్యటిస్తారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హర్యానాలోని జింద్ రైల్వే స్టేషన్లో జింద్ సోనీపట్ మధ్య నడిచే దేశ మొట్టమొదటి హైడ్రోజన్ ఆధారిత రైలును ఈరోజు ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్లోని పల్నాడు జిల్లాలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వివిధ కేంద్ర పథకాల కింద లబ్దిదారులకు 3216 కోట్ల రూపాయల రుణాలు పంపిణీ చేశారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. రైతే రాజు, రైతు సోదరులకు సమగ్ర సమాచారం.
2: ఈనాటి వ్యవసాయదారుల కార్యక్రమంలో చేపల్లో వచ్చే సాధారణ వ్యాధులు నివారణ గురించి తెలుసుకుంటారు.
1: చెరువులో చేపలు ఆరోగ్యంగా పెరిగి చేతికి వస్తేనే రైతుకు లాభదాయకంగా ఉంటోంది. లేనట్లయితే ఆశించిన ఫలితం అందక నష్టాల బారిన పడాల్సి వస్తోంది. అంతేకాకుండా చేపలు చూడడానికి తాజాగా ఆరోగ్యంగా ఉంటేనే వినియోగదారులు కొనడానికి తినడానికి ఇష్టపడతారు. అలా కాకుండా చేపల శరీరంపై పుండ్లు లేదా ఇతర మచ్చలు కనిపిస్తే వినియోగదారుడు కొనడానికి నిరాకరిస్తాడు. చేపల్ని పెంచి మార్కెట్కు తాజాగా తరలించడం ఎంతైనా అవసరం. మంచినీటి చేపల పెంపకంలో ఆక్వా రైతులు సంప్రదాయ పద్ధతి నుండి క్రమేణా శాస్త్రీయ పద్ధతులను అవలంబించడంతో అధిక దిగుబడులు సాధిస్తున్నారు. హెక్టార్కు సుమారుగా 5 నుండి 6 వేల చేప పిల్లల్ని వేసి 8 టన్నుల వరకు ఉత్పత్తిని పొందుతున్నారు. అయితే అధికోత్పత్తి కొరకు చెరువులో ఎక్కువ పిల్లల్ని వదలడం, అధిక మోతాదులో సేంద్రియ రసాయనిక ఎరువులను వాడడం, సమయానుకూలంగా సరైన యాజమాన్య పద్ధతులు పాటించకపోవడం వంటి కారణాల వలన చేపలలో వ్యాధులు విజృంభిస్తున్నాయి. నీటి గుణాలలో తేడాలు ఏర్పడినప్పుడు, మేత వృధా అయి చెరువు కాలుష్యం అయినప్పుడు, ప్రకృతి వైపరీత్యాల వలన చేపలు ఒత్తిడికి గురవుతాయి. ఇలాంటి ప్రతికూల పరిస్థితులలో సూక్ష్మజీవులైన బ్యాక్టీరియా, ఫంగస్, ప్రోటోజోవన్లు, పేను, శంకుజలగ ఇలాంటి పరాన్న జీవులు చేపలపై దాడి చేసి వాటిని వ్యాధులకు గురిచేస్తాయి. కాబట్టి చేపలలో సాధారణంగా వచ్చే వ్యాధులను మరియు ఆరోగ్య పరిరక్షణలో తీసుకోవలసిన జాగ్రత్తల గురించి అవగాహన కలిగించడం ఎంతైనా మంచిది. చేపలు నీటిలో నివసించే జీవులు కాబట్టి అనారోగ్యకరమైన వాటిని కనుగొనేందుకు కొంత కష్టమే. అయినా తరచూ చెరువుల వద్దకు వెళ్లి చేపల తీరును జాగ్రత్తగా గమనించితే అనారోగ్యంగా ఉండే చేపలను సులువుగా గుర్తించవచ్చు. అనారోగ్యకరమైన చేపలను ముఖ్యంగా 2 రకాలుగా గుర్తించవచ్చు. అవి ప్రవర్తనా భేదాలు, మరొకటి భౌతిక మార్పులు. ప్రవర్తనా భేదాలు అంటే చెరువుల దగ్గర చేపలను జాగ్రత్తగా గమనించినట్లయితే కొన్ని ప్రవర్తనా భేదాలు కనిపిస్తాయి. అవి అనారోగ్యమైన చేపలు ఈదేటప్పుడు సమన్వయం, స్థిరత్వం కోల్పోయి వెల్లకిలగా తిరిగిపోతాయి. నీటి ఉపరితలంలో మందకొడిగా ఈదుతూ ఉంటాయి. అలాగే ఈదేటప్పుడు వంకరగా లేదా ఒకే చోట గుండ్రంగా తిరుగుతాయి. నీటి మీద అకస్మాత్తుగా ఎగిరి పడుతూ ఉంటాయి. చెరువులో రాళ్లకు లేదా చెరువు అంచులకు గట్లకి రుద్దుకొంటాయి. బాధగా నోటిని తెరుస్తూ మూస్తూ ఉంటాయి. ఇక భౌతిక మార్పుల్లో కనపడే మార్పులు ఏ విధంగా ఉంటాయంటే, ట్రయల్ నెట్టింగ్ చేసి చేపలను జాగ్రత్తగా గమనిస్తే అనారోగ్య చేపల్లో భౌతిక మార్పులు కనిపిస్తాయి. అనారోగ్యకరమైన చేప శరీరం పైన, మొప్ప పైన జిగురు అధికంగా కనిపిస్తోంది. శరీరం రంగు, మెరుపు తగ్గిపోతాయి. అతి ముదురుగా మారడం, నల్లబడడం లేదా రంగులు పోవడం జరుగుతోంది. చేప కండరాలు క్షీణించడం, చర్మం, రెక్క, కుళ్ళి క్రమంగా నశించడం, పొలుసులు రాలిపోవడం జరుగుతోంది. శరీరంపై కురుపులు, ఎరుపు మచ్చలు లేదా పుండ్లు ఏర్పడి రక్తం కారుతోంది. చేప శరీరం క్షీణించి తల పెద్దదిగా, తోక సన్నదిగా మారి అసాధారణంగా కనిపిస్తోంది. అనారోగ్యానికి కారణాలు బాహ్య వాతావరణ ప్రభావం వల్ల, పెంపకంలో యాజమాన్యం లోపం వల్ల ఒక్కోసారి నీటి వాతావరణ పరిస్థితులు మార్పు చెంది అనారోగ్యానికి కారణమవుతాయి. ఫలితంగా నీటిలో

వేరే పరాన్న జీవులు చేపలపై దాడి చేసి వ్యాధులకు గురిచేస్తాయి. ఇవి కాకుండా సాధారణ వ్యాధులు కూడా ఉంటాయి, బ్యాక్టీరియా వ్యాధులు ఎన్నో. చెరువులో నీటి నాణ్యత లోపించినప్పుడు చేపలు ఒత్తిడికి లోనై వ్యాధి నిరోధక శక్తి తగ్గిపోతోంది. ఫలితంగా చేపలకు బ్యాక్టీరియా వ్యాధులు సోకుతాయి. తాటాకు తెగులు, రెక్కలు, తోక కుళ్ళు, పుండు, అల్సర్ ఇలాంటి వ్యాధి అతి ముఖ్యమైన బ్యాక్టీరియల్ వ్యాధులు. తాటాక తెగులంటే కాలు మార్నిస్ అంటారు. ఇది చేపలలో శీతాకాలంలో వచ్చే ప్రమాదకరమైన వ్యాధి. ఈ వ్యాధి వలన ఎక్కువగా బొచ్చ, శీలావతి చేపలు మరణిస్తూ ఉంటాయి. ఇది ఫ్లెక్సీ బాక్టర్ కాలుమ్నేర్ అనే బ్యాక్టీరియా వల్ల వస్తోంది. చేప యొక్క తోక శరీరం, తల మరియు మొప్పలకు వ్యాపిస్తోంది. శంకులు రక్తహీనమై ఎండిపోయిన తాటాకు రంగులోనికి మారతాయి. అందువల్లనే రైతులు దీనిని తాటాకు తెగులు అంటారు. వీటి నివారణకు చేపల చెరువులో ఎకరానికి 1 లీటరు బ్రోమిన్ ద్రావణం 5% చల్లడం లేదా సోడియం హైపోక్లోరైడ్ ద్రావణాన్ని ఎకరానికి 1/2 లీటరు చల్లడం వలన ఈ వ్యాధిని నివారించవచ్చు. సాంకేతిక నిపుణుల సలహాల మేరకు ఆమోదించబడిన యాంటీబయాటిక్ టన్ను చేపల బరువుకు 100 గ్రాముల చొప్పున 1 వారం రోజుల పాటు మేతలో ఇవ్వాలి. మరొక వ్యాధి ఎరుపు వ్యాధి, రెడ్ డిసీజ్. ఈ వ్యాధి ఏరోమొనాస్ హైడ్రోఫిలా మరియు సూడోమోనాస్ బ్యాక్టీరియా వల్ల సోకుతోంది. వ్యాధి సోకిన చేపల్లో ఎరుపు రంగు మచ్చలు శరీరం, ఉదరం, రెక్కల వద్ద ఏర్పడతాయి. పాయవు ఎర్రగా మారుతోంది. మొదట్లో ఈ వ్యాధి ఎక్కువగా వేసవికాలంలో వచ్చేది. ప్రస్తుతం ఏడాది పొడవునా ఈ వ్యాధి సోకిన చేపలు కనిపిస్తున్నాయి. వ్యాధి సోకిన చేపలు నీటిపైన వలయాకారంలో తిరిగి చనిపోతాయి. వీటి నివారణకు బ్రోమిన్ 5% ద్రావణాన్ని ఎకరాకి 1 లీటరు చొప్పున చెరువంతా చల్లడం, అలాగే సరైన యాంటీబయాటిక్ ని ఎంచుకుని టన్ను చేపలకు 100 గ్రాముల చొప్పున మేతలో 56 రోజుల పాటు వాడుకోవాలి. నీటి గుణాలను పరీక్ష చేయించుకుని సరిగా ఉండునట్లు చర్యలు చేపట్టాలి. రెక్కలు మరియు తోకకుళ్ళు వ్యాధి, దీన్నే ఫిన్ అండ్ టైల్ ర్యాట్ డిసీజ్ అంటారు. ఇది కూడా ఏరోమొనాస్ సూడోమొనాస్ బ్యాక్టీరియా వల్ల సోకుతోంది. చేపల రెక్కలు తోక కుళ్ళిపోతాయి. చేపలు వికృతాకారంలో కనిపిస్తాయి. వీటి నివారణకు బ్రోమిన్ 5% ద్రావణం ఎకరానికి 1 లీటర్ చొప్పున చల్లాలి. అలాగే యాంటీబయాటిక్స్ వాడడం, సరైన మేత యాజమాన్యత, నీటి యాజమాన్యత పాటించడం వలన దీనిని నివారించవచ్చు. మరొకటి కురుపుల పుండు వ్యాధి. మంచినీటి చేపలకు సోకే అనేక వ్యాధుల్లో పుండు వ్యాధి అతి భయంకరమైనది. అలాగే ఇది అత్యంత ప్రమాదకరమైనది కూడా. ఎందుకంటే ఈ వ్యాధి సోకడం వల్ల చేపలు పెద్ద మొత్తంలో మరణించే అవకాశం ఉంది. అంతేకాకుండా చూడడానికి విసుగు కలిగించే ఈ వ్యాధి సోకిన చేపలను కొనడానికి మరియు తినడానికి వినియోగదారులు ఎవ్వరూ కూడా ముందుకు రారు. పుండు వ్యాధిని కురుపుల వ్యాధి లేదా అమ్మ వ్యాధి అని కూడా అంటారు. ఇది అన్ని రకాల మంచినీటి చేపలకు ప్రధానంగా శీతాకాలంలో ఎక్కువగా సోకుతోంది. ఈ వ్యాధిని ఇంగ్లీషులో ఎపిజూటిక్ అల్సరేటివ్ సిండ్రోమ్ EUS అని అంటారు. బ్యాక్టీరియా, ఫంగల్ మరియు వైరస్ల వల్ల ఈ వ్యాధి వస్తోంది. భారతదేశంలో మొదటిసారిగా 1988 అస్సాం రాష్ట్రంలో ఈ వ్యాధి సోకింది. ఆంధ్ర రాష్ట్రంలో తొలిసారిగా 1990 ఈ వ్యాధి సోకింది. నాటి నుండి నేటి వరకు ఈ వ్యాధి ఉధృతి అక్కడక్కడా కొనసాగుతూనే ఉంది. ఫలితంగా చేపల పెంపకంలో ఈ వ్యాధి వలన అపార నష్టాన్ని కూడా చవిచూస్తున్నారు. మంచినీటి చేపల్లో మొదట పుండు వ్యాధి, పిత్త పరిగెలు, జల్ల చేపలు, మట్టగిడిసెలు, కొర్రమేను, ఇంగిలాలు ఇలాంటి చేప రకాలకు సోకుతోంది. ఫలితంగా ఈ చేపలు పుండు వ్యాధితో చనిపోవడం జరుగుతోంది. ఆ తరువాత పెంపకం చేపలైన బొచ్చ, శీలావతి, మోసు, గడ్డిచేప, బంగారు తీగ ఇలాంటి చేప రకాలకు సోకుతోంది. వ్యాధి తొలిదశలో చేపల శరీరంపై అక్కడక్కడా బూడిద రంగు మచ్చలు ఏర్పడతాయి. మచ్చలు ఏర్పడిన భాగంలో పొలుసులు ఊడిపోయి చర్మం ఉబ్బి చిన్న కురుపులు ఏర్పడతాయి. క్రమంగా ఈ కురుపులు పెద్దవై కండరాలు కుళ్ళి లోతైన పుండ్లుగా మారి ఈ పుండ్ల నుంచి రక్తం కారుతోంది. అలాగే ఈ పుండ్లపై తెల్లని దూదివలే ఫంగస్ కూడా పెరుగుతోంది. దీనిని పుండు ముదిరిన దశ అంటారు. ఈ వ్యాధిని తొలిదశలోనే గుర్తించి నివారించుకోవాలి. ముదిరిన తరువాత దశ అతి ప్రమాదకరంగా మారుతోంది. దీని నివారణకు చెరువు నీటిలో వ్యాధికారక బ్యాక్టీరియాను తగ్గించడానికి గాను సాధారణ ఉప్పును ఎకరానికి 70 నుండి 100 కిలోలు ప్లాస్టిక్ డబ్బాలలో ద్రావణంగా చేసి చెరువంతా చల్లుకోవాలి. నీటి నాణ్యత లోపించిన చెరువులో పుండు వ్యాధి త్వరగాను ఉధృతంగాను

0: దక్కుతోంది. వ్యాధి తీవ్రతను తగ్గించటానికి నాణ్యమైన నీటి పారిశుద్ధ రసాయనాలు, అయోడిన్, బ్రోమిన్, గ్లూటారాల్టిహైడ్ ఇలాంటి రసాయనాలను రకాన్ని బట్టి ఎకరం నీటి విస్తీర్ణం మీటర్ లోతున్న చెరువులలో అరలీటరు నుండి లీటర్ వరకు చెరువు నీటిలో చల్లాలి. పుండు వ్యాధికి చికిత్సగా డాక్సిసైక్లిన్ లేదా ఆక్సిటెట్రాసైక్లిన్ ఇలాంటి యాంటీబయాటిక్ మందులను ప్రతి 100 కిలోల చేపలకు 10 నుండి 15 గ్రాముల చొప్పున మేతలో కలిపి వరుసగా 7 నుండి 10 రోజుల వరకు ఇవ్వాల్సి ఉంటోంది. రసాయనాల ఎంపిక మరియు మోతాదులను మాత్రం నిపుణుల సలహా సూచనల ప్రకారం మాత్రమే వాడాల్సి ఉంటోంది. చికిత్స కాలం పూర్తయిన తరువాత వలతో చేపలను పట్టి వ్యాధి తగ్గినది లేనిది పరిశీలించాలి. వ్యాధి తగ్గకపోతే మరోసారి ఇదే చికిత్సను చేయాల్సి ఉంటోంది. ఈ వ్యాధులలో ఫంగస్ వ్యాధులు చేపలలో సాప్రోలెగ్నియా, బ్రాంకియోమైసిన్ మరియు అఫనోమైసిన్ వంటి ఫంగస్ జాతుల వల్ల బూజు తెగుళ్లు కూడా సోకుతాయి. ఇవి చేప శరీరం, తల, మొప్పల మీద సోకి తెల్లటి బూజును ఏర్పరుస్తాయి. దీనివల్ల ఆయా కణజాలాలు నశిస్తాయి. వీటి నివారణకు చెరువులో తయారీలోనే శ్రద్ధ వహించాలి. సున్నం ఎకరానికి 50 కిలోల నుండి 200 కిలోల వరకు చల్లాల్సి ఉంటోంది. సేంద్రియ పదార్థాలు చెరువు అడుగున పేరుకుపోకుండా చూసుకోవాలి. ఎకరానికి ఫార్మాలిన్ ద్రావణాన్ని 1 లీటర్ చొప్పున చెరువు నీటిలో చల్లాల్సి ఉంటోంది. ఇంకా ప్రోటోజోవా వ్యాధులు, తెల్ల పొంగు, ట్రైకోడినియాసిస్, శంకుపూత మరి ఇలాంటి జబ్బులు కూడా ఉంటాయి. వీటన్నిటినీ సమర్థవంతంగా నివారించుకున్నట్లయితే, ఇవన్నీ కూడా తెలుసుకుని ఈ వ్యాధులను నివారించుకున్నట్లయితే నాణ్యమైన చేపల దిగుబడితో పాటు అధిక దిగుబడిని కూడా సాధించవచ్చు.
1: మీరింతవరకు చేపల్లో వచ్చే సాధారణ వ్యాధులు నివారణ గురించి తెలుసుకున్నారు. కార్యక్రమంలో తర్వాత జానపద గేయాలు వినండి.

0: జానపద గేయాలు విన్నారు. వ్యవసాయదారుల కార్యక్రమంలో తర్వాతి అంశం ధాన్యం సంరక్షణలో పాటించవలసిన మెళకువల గురించి తెలుసుకుంటారు.
1: భారతదేశం వ్యవసాయక దేశం. 70-75% మంది వ్యవసాయంపైనే ఆధారపడి బ్రతుకుతున్నారు. రైతులు కుటుంబ సభ్యులతో సహా రాత్రనక పగలనక ఎండనక వాననక కష్టపడి పండించిన పంటను మంచి ధర రావడం కోసం కానీ విత్తనముల కోసం కానీ కుటుంబ అవసరాల నిమిత్తం కానీ నిల్వ చేస్తుంటారు. రైతు స్థాయిలో నిల్వ చేసే ఈ పంటలో 10-15% పంట నష్టపోతున్నట్లు శాస్త్రజ్ఞులు అంచనా వేశారు. ఈ నష్టానికి కారణాలు ఏమిటంటే నిల్వధాన్యానికి పట్టే పురుగులు, ఎలుకలు, పక్షులు, తేమ ముఖ్యమైన కారణాలుగా చెప్పుకోవచ్చు. సాధారణంగా రైతులు తమ దగ్గర ధాన్యాన్ని నిల్వ చేసుకోవడానికి గుమ్ములు, కొట్లు, గాదెలు, గోను సంచులు ఉపయోగిస్తారు. ఈ నిల్వ సాధనాల్లో లోపాల వలన ఆహార ధాన్యానికి నష్టం వాటిల్లుతోంది. అందువలన ఆధునిక నిల్వ సాధనాలైనటువంటి వెనుప గాదెలను ఉపయోగించడం మంచిది, లేదా వాడుకలో ఉన్న నిల్వ సాధనాలను మెరుగుపరుచుకొని ఆహార ధాన్యాన్ని నిల్వ చేసుకోవాలి. ఆహార ధాన్యాన్ని నిల్వ చేసుకునే ముందు కొన్ని జాగ్రత్తలను పాటించాలి. పొలంలో తక్కువ సూర్యరశ్మిలో ఆహార ధాన్యాన్ని ఎండబెట్టి శుభ్రపరిచి 20% తేమ ఉండేలాగున చూడాలి. గోను సంచులు ప్రతి సంవత్సరం కొత్తవి ఉపయోగించడం మంచిది. పాత సంచులు వాడేటట్టయితే మలాధియాన్ 50% మందు ద్రావణంతో పిచికారీ చేయాలి. అదేవిధంగా గదుల్లో కానీ కొట్లలో కానీ నిల్వ చేసేటప్పుడు ఖాళీ నిల్వ సాధనాలను మలాధియాన్ 50% మందు ద్రావణంతో నేలపైన, గోడలపైన, టాపు పైన పిచికారీ చేయాలి. తదుపరి పొలంలో ఆరబెట్టి శుభ్రపరిచిన ధాన్యాన్ని నిల్వ సాధనాల్లో నింపుకోవాలి. ముందు జాగ్రత్తగా వేపాకులను వేసి నింపుకోవడం వలన పురుగు పట్టదు. అపరాలు అంటే పెసలు, కందులు, మినుములు నిల్వ చేసుకునేటప్పుడు బూడిద కలిపి నిల్వ చేయడం మంచిది. వేపాకులను కలపడం కూడా మంచిది. బస్తాలను నేలకు, గోడలకు తాకకుండా నెట్టు కట్టి ఉంచాలి. వెదురు తడికలను కానీ చెక్క బల్లలను కానీ వేసి వాటిపై బస్తాలను నెట్టు కట్టి ఉంచడం వలన తేమ నుండి ధాన్యాన్ని కాపాడుకోవచ్చు. నిల్వ సాధనం యొక్క గోడలకు బయటవైపు డాంబరతో పూత పూసినట్లయితే వర్షపు జల్లులకు నీరు ఇంకదు. పక్షుల వలన ధాన్యాన్ని సంరక్షించుకోవడానికి కిటికీలకు, వెంటిలేటర్లకు తీగవలను ఏర్పాటు చేసుకోవాలి. నిల్వ ధాన్యానికి తేమ అధికంగా ఉండటం వలన ఎక్కువ ఉష్ణోగ్రత వలన తుట్టెలు కట్టి తుట్టె పురుగులు, వడ్ల చిలకలు, కొక్కు మొదలైన పురుగులు వస్తాయి. అలాగే అపరాలకు పూచు పురుగు వలన చాలా నష్టం ఏర్పడుతుంది. అందువలన వేప ఆకులు, సీతాఫలం ఆకులు, వేప గింజల పొడి, సీతాఫలం గింజల పొడి, బూడిద మొదలగునవి ఉపయోగించడం వలన నిల్వధాన్యానికి పురుగుల బెడద తగ్గుతుంది. భారీ ఎత్తున ఆహార ధాన్యాన్ని నిల్వ చేసేటప్పుడు ఈడీబీ యాంపిల్స్ ఉపయోగించి ఆహార ధాన్యాలను పొగబారించాలి. ఈడీబీ యాంపిల్స్ వివిధ పరిమాణాల్లో దొరుకుతాయి. 1 క్వింటా వరి ధాన్యాన్ని పొగబారించుటకు 6 ml చొప్పున, పప్పుధాన్యాలను పొగబారించుటకు 3 ml చొప్పున ఈడీబీ యాంపిల్స్ ఉపయోగించాలి. ఈ యాంపిల్స్ ఉపయోగించుటకు ముందు నిల్వ సాధనాన్ని గాలి చొరబడకుండా ఎయిర్ టైట్

0: చేయాలి. అంతేకాక పొగబారించిన తదుపరి వారం రోజుల వరకు నిల్వ సాధన నుండి ఆహార ధాన్యాలను కదల్చరాదు. ఎలుకల వలన ఆహార ధాన్యాలకే కాక ఇతరత్రా కూడా చాలా నష్టం కలుగుతుంది. ఎలుకలకు గల కూర పండ్లను అరగ తీసుకోవడానికి ప్లాస్టిక్, చెక్క, బట్టలు, పుస్తకాలు మొదలైన వాటిని కూడా కొరికి నష్టం చేస్తున్నాయి. ఎలుకలకు కూర పండ్లు నెలకు 1 సెంటీమీటర్ చొప్పున పెరుగుతాయి. వాటిని అరగ తీసుకోవడం కోసం కనిపించిన ప్రతి వస్తువుని ఎలుకలు కొరికి పాడు చేస్తాయి. అంతేకాక మలమూత్రాలను, వెంట్రుకలను విసర్జించి ఆహార ధాన్యాలను కలుషితం చేస్తున్నాయి. ఆహార ధాన్యాలను తినడం వలన మరియు ఊక పొట్టు మిగిలి ఆహార ధాన్యాలలో నాణ్యత లోపం జరుగుతున్నాయి. ఆహార ధాన్యాలను అమ్మే సమయంలో ఆహార ధాన్యాల బరువు తగ్గడం వలన, ధర తగ్గడానికి నాణ్యత లోపం వలన ఈ లోపం కలిగి ఎలుకల వలన కారణమవుతున్నాయి. అందువలన ఆహార ధాన్యాలకు నష్టం కలిగించే ఈ ఎలుకల జనాభా గురించి మనం తెలుసుకోవడం మంచిది. ఎలుకల జనాభా మన జనాభాకి 8 రెట్ల జనాభా కలిగి ఉన్నాయి అని శాస్త్రజ్ఞులు అంచనా వేశారు. శాస్త్రజ్ఞుల అంచనా ప్రకారం ఒక జత ఎలుకలు ఆడ మగ 1 సంవత్సరంలో 800 ఎలుకలుగా వృద్ధి చెందుతాయి. 3 సంవత్సరాలకి 35 కోట్లుగా పెరుగుతాయి అని అంచనా వేయబడింది. ఇంత అధిక సంఖ్యలో పెరిగే ఎలుకలను నియంత్రించడానికి ఎలుకల బోనులు ఉపయోగించడమే కాక రసాయనిక మందులను కూడా ప్రయోగించాలి. అంటే ఎలుకలను విషపు ఎరలను పెట్టి నియంత్రించవచ్చును. ఈ విషపు ఎరలను సామూహికంగా ఉపయోగించడం వలన లాభం ఎక్కువగా ఉంటుంది. జింక్ ఫాస్ఫైడ్ను ఉపయోగించి విషపు ఎరను తయారు చేసి ఉపయోగించడం వలన మంచి ఫలితం ఉంటుంది. ఈ ఎరను తయారు చేసుకోవడానికి 94 గ్రాముల ఎర పదార్థంలో 2 గ్రాముల జింక్ ఫాస్ఫైడ్, 2 గ్రాముల నూనె, 2 గ్రాముల చక్కెర కలిపి ఎలుకలు సంచరించే ప్రదేశాల్లో రాత్రి సమయంలో ఏర్పాటు చేయాలి. ముందుగా ఎలుకల సంచారాన్ని గమనించడానికి, ఎలుకలు ఎర తినడానికి అలవాటు పడడానికి 4 రోజులు విషం కలపని ఎరను ఏర్పాటు చేయాలి. 5వ రోజు జింక్ ఫాస్ఫైడ్ కలిపిన ఎరను ఏర్పాటు చేయాలి. ఇండ్లలో ఉండే పెంపుడు జంతువులకు, పిల్లలకు హాని జరగకుండా రాత్రి సమయంలో విషపు ఎరను పెట్టి ఉదయాన్నే మిగిలిన ఎరను, చనిపోయిన ఎలుకలను సేకరించి నాశనం చేయాల్సి ఉంటుంది లేదా గొయ్య తీసి పూడ్చిపెట్టాలి. యాంటీకోయాగ్యులెంట్ నిదానముగా పనిచేసే రెడీమేడ్ ఎర ఉపయోగించడం వలన ఎలుకలకు రక్తస్రావం కలిగి 4-5 రోజుల తదుపరి చనిపోతాయి. ఎలుకలు ఈ ఎరను చూసి బెదరవు, ఇష్టంగా తింటాయి. విషపు ఎరలు ఏవి ఉపయోగించినా జాగ్రత్తలు తీసుకోవడంలో మార్పు ఉండదు. ఈ విధమైన జాగ్రత్తలు పాటిస్తూ ఆహార ధాన్యాలను కాపాడుకోవడం వలన ఆ ధాన్యాన్ని పండించిన వారం అవుతాము. ఈ గింజను కాపాడినట్లయితే గింజను పండించినట్లే అని అందరూ భావించాలి.
1: మినిత వరకు ధాన్యం సంరక్షణలో పాటించవలసిన మెళకువల గురించి తెలుసుకున్నారు.
2: మీరింతవరకు రైతే రాజు రైతు సోదరులకు సమగ్ర సమాచారం విన్నారు.

0: రచన శ్రీ ప్రభాత్, పఠనం రాయరావు సూర్యప్రకాశ్రావు గారు.
1: కేంద్ర ప్రభుత్వం ఆదివాసీ సమాజ సంక్షేమం కోసం ప్రధానమంత్రి జనజాతి ఉన్నత్ గ్రామ్ అభియాన్ పథకాన్ని ప్రవేశపెట్టింది. గిరిజన గ్రామాల్లో వెలుగు నింపడం, యువతకు ఉపాధి కల్పించడం, పిల్లలకు విద్య అందించడం, మహిళలకు సాధికారత కల్పించడం, ఆరోగ్యాన్ని మెరుగుపరచడం, ఇవన్నీ ఈ పథకం లక్ష్యాలు. ఈ పథకానికి కేంద్ర మంత్రివర్గం 2024 సెప్టెంబర్లో ఆమోదం తెలిపింది. దీన్ని సంక్షిప్తంగా పీఎం జుగాగా పేర్కొంటున్నారు. ఈ పథకం కోసం సుమారు 79,156 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ను కేటాయించారు. ఇందులో కేంద్ర ప్రభుత్వ వాటా 56,333 కోట్ల రూపాయలు కాగా, రాష్ట్రాల వాటా 22,823 కోట్ల రూపాయలు. ప్రధానమంత్రి జనజాతి ఉన్నత్ గ్రామ్ అభియాన్ పథకం ద్వారా దేశవ్యాప్తంగా 63,000 పైగా గిరిజన గ్రామాలు, 549 జిల్లాలు, 2,740 బ్లాకులు అభివృద్ది చెందుతాయి. దీని ద్వారా 5 కోట్లకు పైగా గిరిజనులు లబ్ది పొందుతారు. దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్ అని మహాకవి గురజాడ అప్పారావు చెప్పిన మాటలు మనందరికీ స్ఫూర్తిదాయకం. అలాంటి మానవ సమాజంలో శతాబ్దాలుగా ప్రకృతితో సహజీవనం చేస్తూ, అడవులను సంరక్షిస్తూ, సంస్కృతి సంప్రదాయాలను కాపాడుతూ వస్తున్న ఆదివాసీలు ఒక విశిష్ట స్థానాన్ని కలిగి ఉన్నారు. భారతదేశ అభివృద్ది ప్రయాణంలో గిరిజన సమాజం పాత్ర ఎంతో విశిష్టమైంది. వారి సంస్కృతి సంప్రదాయాలు, ప్రకృతితో మమేకమైన జీవన విధానం భారతదేశ వైవిధ్యానికి ప్రతీక. అయితే స్వాతంత్ర్యం వచ్చి దశాబ్దాలు గడిచినా అనేక గిరిజన ప్రాంతాలు అభివృద్దికి దూరంగానే ఉండిపోయాయి. ఈ పరిస్థితిని మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన అత్యంత ప్రతిష్టాత్మక కార్యక్రమం ప్రధానమంత్రి జనజాతీయ ఉన్నత్ గ్రామ్ అభియాన్ పీఎం జుగా. తెలంగాణ నేల గిరిజన వీరుల త్యాగాలకు పోరాటాలకు పుట్టినిల్లు. జల్, జంగిల్, జమీన్ నినాదంతో గిరిజన హక్కుల కోసం పోరాడిన కుమ్రం భీం పేరు నేటికీ గిరిజనుల గుండెల్లో మారుమోగుతోంది. బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా సాహసోపేత పోరాటం చేసిన రామ్జీ గోండ్ గిరిజన స్వాభిమానానికి ప్రతీకగా నిలిచారు. వీరు కలలుగన్న స్వాభిమానం, స్వయం అభివృద్ది, సామాజిక న్యాయం లక్ష్యాలను నెరవేర్చే దిశగా కేంద్ర ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమం ప్రధానమంత్రి జనజాతి ఉన్నత్ గ్రామ్ అభియాన్. చెట్టు ఎత్తు చూసి ఆశ్చర్యపడకండి, దాని వేర్ల బలం తెలుసుకోండి అంటారు పెద్దలు. భారతదేశ అభివృద్ది మహావృక్షానికి గిరిజన సమాజమే బలమైన వేరు. ఆ వేర్లు బలపడితేనే దేశం మరింతగా అభివృద్ది చెందుతుంది. ఈ ఆలోచనతోనే కేంద్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఇది కేవలం ఒక సంక్షేమ పథకం కాదు. గిరిజన గ్రామాలను ప్రగతి బాటలో పురోగమింపజేసి ప్రధాన స్రవంతిలోకి తీసుకువచ్చే సమగ్ర ఉద్యమం. ఈ పథకం ప్రత్యేకత సంతృప్తి ఆధారిత అభివృద్ది. అంటే ఒక గ్రామంలో ఒక్కరికి కాదు, అర్హులైన ప్రతి కుటుంబానికి అన్ని సౌకర్యాలు అందించాలనేదే లక్ష్యం. ఒక్క పువ్వుతో వసంతం రాదు అన్నట్టుగా కొంతమందికి మాత్రమే ప్రయోజనం కలిగితే అభివృద్ధి సంపూర్ణం కాదు. అందుకే అర్హత ఉన్న ప్రతి కుటుంబానికి ఇల్లు, నీరు, విద్యుత్తు, ఆరోగ్యం, విద్య, ఉపాధి అందించే దిశగా ఈ కార్యక్రమం ముందుకు సాగుతోంది. 2021 జనాభా అంచనాల ప్రకారం తెలంగాణలో గిరిజన జనాభా దాదాపు 37 లక్షలకు పైగా ఉంది. రాష్ట్ర జనాభాలో 10% పైగా గిరిజనులు ఉన్నారు. లంబాడీలు, గోండులు, కోయలు, చెంచులు, కొలాములు, నాయక్పోడులు, కొండరెడ్డిలు వంటి అనేక తెగలు తెలంగాణ వైవిధ్యానికి ప్రతీక. ప్రత్యేకించి ఆదిలాబాద్, కొమ్రం భీం, ఆసిఫాబాద్, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్ జిల్లాల్లో గిరిజనుల జనాభా అధికంగా నివసిస్తోంది. అనేక గ్రామాలు ఇప్పటికీ అటవీ ప్రాంతాల్లో ఉండడంతో విద్య

వైద్యం, రవాణా, డిజిటల్ సేవలను అందుబాటులోకి తేవడంలో సవాళ్లు ఎదురవుతున్నాయి. చెరువు దగ్గరలో ఉన్న నీళ్లు అందక దాహం తీర్చుకోలేని పరిస్థితి అన్నట్టుగా ప్రభుత్వ పథకాలు ఎన్ని ఉన్నా కొన్ని ప్రాంతాలకు పూర్తి స్థాయిలో చేరలేకపోయాయి. అలాంటి పరిస్థితులను మార్చేందుకే ప్రధానమంత్రి జనజాతి ఉన్నత గ్రామ అభియాన్ పీఎం జుగా అమలవుతోంది. ఈ పథకం ప్రధాన లక్ష్యాల్లో మొదటిది మౌలిక సదుపాయాల కల్పన. ఇంటి దీపం వెలిగితే ఊరు వెలుగుతుంది అన్నట్టు గ్రామాల అభివృద్ధికి మౌలిక వసతులే పునాది. ప్రతి గిరిజన కుటుంబానికి పక్కా ఇల్లు, తాగునీరు, విద్యుత్తు, రహదారి, మొబైల్ నెట్వర్క్, ఇంటర్నెట్ వంటి సౌకర్యాలను అందించడం ఈ పథకం లక్ష్యం. ప్రధానమంత్రి ఆవాస్ యోజన, జల్ జీవన్ మిషన్, భారత్ నెట్, ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన వంటి పథకాలతో అనుసంధానం చేసి ఈ లక్ష్యాన్ని సాధిస్తున్నారు. ఈ పథకం రెండవ లక్ష్యం విద్యాభివృద్ధి. గిరిజన పిల్లలు చదువులో వెనుకబడకూడదనే ఉద్దేశంతో హాస్టళ్లు, స్కాలర్షిప్లు, డిజిటల్ తరగతులు, నైపుణ్యాభివృద్ధి కేంద్రాలను ఈ పథకంలో భాగంగా ఏర్పాటు చేస్తున్నారు. గిరిజన విద్యార్థుల నమోదు శాతాన్ని పెంచడం, హాస్టళ్ల నిర్మాణం, డిజిటల్ విద్య, ఉన్నత విద్య అవకాశాలను విస్తరించడం లక్ష్యంగా పెట్టుకున్నారు. 1000కి పైగా హాస్టళ్ల నిర్మాణానికి ప్రాధాన్యత ఇస్తున్నారు. కొమ్రం భీం పోరాడిన కాలంలో విద్య అందరికీ అందుబాటులో లేదు. కానీ ఈ కాలంలో గిరిజన పిల్లలు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులుగా, వైద్యులు, ఇంజనీర్లు, శాస్త్రవేత్తలుగా ఎదుగుతున్నారు. ఈ పరివర్తనకు పీఎం జుగా వంటి కార్యక్రమాలు మరింత బలాన్నిస్తాయి. ఈ పథకం మూడవ లక్ష్యం ఆరోగ్య భద్రత. ఆరోగ్యమే మహాభాగ్యం అన్నది మన సంస్కృతి చెప్పిన గొప్ప సత్యం. అటవీ ప్రాంతాల్లో నివసించే గిరిజనులకు వైద్య సేవలను అందుబాటులోకి తీసుకురావడంతో పాటు మాతా శిశు సంక్షేమం, పోషకాహారం, టీకాలు అందజేస్తున్నారు. ఈ పథకంలో భాగంగా సికిల్ సెల్ అనీమియా వంటి వ్యాధుల నియంత్రణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. మొబైల్ మెడికల్ యూనిట్ల ఏర్పాటు మొదలైన కార్యక్రమాలను చేపడుతున్నారు. ప్రధానమంత్రి జనజాతి ఉన్నత గ్రామ అభియాన్ నాలుగో లక్ష్యం ఉపాధి ఆర్థిక సాధికారత. గిరిజన యువతకు నైపుణ్య శిక్షణ, స్వయం ఉపాధి అవకాశాలు, అటవీ ఉత్పత్తులకు మార్కెట్ సదుపాయాలు, వ్యవసాయం, పశుపోషణకు ప్రోత్సాహం అందించడం జరుగుతోంది. చేతి నిండా పని ఉంటే కడుపు నిండా అన్నం దొరుకుతుందన్న సామెతను సార్థకం చేసే కార్యక్రమం ఇది. పీఎం జుగా కేవలం పథకం మాత్రమే కాదు, గిరిజనాభివృద్ధి కోసం దేశవ్యాప్తంగా జరుగుతున్న ఒక ఉద్యమం. 17 కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖలు సమన్వయంతో పనిచేస్తూ ఆరోగ్యం, విద్య, గృహ నిర్మాణం, రహదారులు, తాగునీరు, డిజిటల్ కనెక్టివిటీ, ఉపాధి వంటి 25 ప్రధాన రంగాల్లో సేవలను అందిస్తున్నాయి. గత దశాబ్ద కాలంలో గిరిజన సంక్షేమ రంగంలో కేంద్ర ప్రభుత్వం 23 లక్షలకు పైగా అటవీ హక్కుల పట్టాలను పంపిణీ చేసింది. 1 కోటి మందికి పైగా గిరిజన విద్యార్థులకు విద్యా సహాయం అందించింది. ఈ విజయాలను మరింత విస్తరించేందుకు పీఎం జుగా అమలవుతోంది. విత్తన విత్తనం మొలకెత్తితేనే పంట వస్తుంది అన్నట్టు ఈ పథకం ఫలితాలు ఇప్పటికే అనేక ప్రాంతాల్లో కనిపించడం ప్రారంభమైంది. తెలంగాణకు పీఎం జుగా ప్రాధాన్యత ఇస్తోంది. తెలంగాణ రాష్ట్రం గిరిజన సంస్కృతికి నిలయం. గోండులు, కొండరెడ్డిలు, కోయలు, లంబాడీలు, చెంచులు వంటి అనేక తెగలు రాష్ట్రంలో నివసిస్తున్నాయి. ప్రత్యేకించి ఆదిలాబాద్, కొమ్రం భీమ ఆసిఫాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, మహబూబాబాద్ జిల్లాల్లో గిరిజన జనాభా అధికంగా ఉంది. పీఎం జుగా ద్వారా ఈ ప్రాంతాల్లో రహదారులు, విద్య, ఆరోగ్యం, డిజిటల్ కనెక్టివిటీ, తాగునీటి సదుపాయాలు మరింతగా మెరుగుపడే అవకాశం ఉంది. కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న గిరిజన అభివృద్ధి కార్యక్రమాలతో తెలంగాణ గిరిజన గ్రామాలు మరింత వేగంగా అభివృద్ధి చెందే అవకాశాలున్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో నివసించే కొండరెడ్డి గిరిజనుల కోసం గృహ నిర్మాణం, సంక్షేమ కార్యక్రమాలను విస్తరిస్తున్నట్టు తాజా నివేదికలు తెలియజేస్తున్నాయి. ఇది గిరిజన ప్రాంతాలను ప్రధాన అభివృద్ధి స్రవంతిలోకి తీసుకురావాలన్న లక్ష్యానికి ఉదాహరణ. గ్రామీణాభివృద్ధిలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే అగ్రస్థానంలో నిలుస్తుండడం కూడా పీఎం జుగా వంటి కార్యక్రమాల విజయవంతమైన అమలుకు అనుకూలమైన వాతావరణాన్ని కల్పిస్తోంది. తెలంగాణలోని ములుగు, ఏటూరు నాగారం, తాడ్వాయి, ఉట్నూరు, కేరమేరి, వాంకిడి, దమ్మపేట వంటి గిరిజన ప్రాంతాల్లో ప్రధానమంత్రి జనజాతి ఉన్నత గ్రామ అభియాన్ పథకం ప్రభావం మరింత స్పష్టంగా కనిపిస్తోంది. రహదారులు మెరుగుపడితే విద్యార్థులు సులభంగా పాఠశాలలకు వెళ్తారు. ఇంటర్నెట్ అందుబాటులోకి వస్తే యువత ప్రపంచంతో పోటీ పడుతుంది. ఆరోగ్య సేవలు చేరువైతే కుటుంబాల జీవన ప్రమాణాలు మెరుగుపడతాయి. ఇది కేవలం అభివృద్ధి కాదు, ఇది సామాజిక న్యాయం. వెనుకబడిన వారిని ముందుకు తీసుకురావడమే నిజమైన పురోగతి అనే భావనకు పీఎం జుగా ప్రతిరూపం. గిరిజన సమాజం గురించి

0: మాట్లాడేప్పుడు కొమురం భీమును గుర్తు చేసుకోవాలి. ఆయన పోరాటం కేవలం భూమి కోసం కాదు, గౌరవం కోసం. రామ్జీ గోండ్ పోరాటం కేవలం అధికారానికి వ్యతిరేకంగా కాదు, స్వాభిమానం కోసం. నేడు ప్రధానమంత్రి జనజాతి ఉన్నత గ్రామ అభియాన్ పీఎం జుగా ద్వారా ప్రభుత్వం అందిస్తున్న అభివృద్ది అవకాశాలు ఆ మహనీయుల కలలను సాకారం చేసే దిశగా ఒక ముందడుగు. చినుకు చినుకు కలిసి వాన అవుతుంది, వానా వానా కలిసి నదిగా మారుతుంది అన్నట్టు చిన్న చిన్న అభివృద్ది కార్యక్రమాలు కలిసి గిరిజన ప్రాంతాల రూపురేఖలను మారుస్తాయి. ప్రతి ఇంటికి నీరు, ప్రతి గ్రామానికి రహదారి, ప్రతి బిడ్డకు విద్య, ప్రతి కుటుంబానికి ఆరోగ్యం, ప్రతి యువకుడికి ఉపాధి, ఇవే ప్రధానమంత్రి జనజాతి ఉన్నత గ్రామ అభియాన్ పీఎం జుగా లక్ష్యాలు. గిరిజన గ్రామాలు ఉన్నత స్థాయి గ్రామాలుగా మారాలి. గిరిజన కుటుంబాలు సంతోషంగా జీవించాలి. గిరిజన యువత ఆశయాలు నెరవేరాలి. అదే ప్రధానమంత్రి జనజాతి ఉన్నత గ్రామ అభియాన్ పథకం రూపకల్పనలో అసలైన స్ఫూర్తి. అడుగు అడుగుకు అభివృద్ధి, ఇంటింటికి సంక్షేమం అనే నినాదాన్ని సాకారం చేసే కార్యక్రమమే ప్రధానమంత్రి జనజాతీయ ఉన్నత గ్రామ అభియాన్. గిరిజనుల అభ్యున్నతి దేశ అభ్యున్నతి, గిరిజన గ్రామాల పురోగతి భారతదేశ పురోగతి. ఈ ఆశయంతోనే గిరిజన అభివృద్ధి యజ్ఞం ముందుకు సాగుతోంది. ఈ దిశలో ప్రధానమంత్రి జనజాతి ఉన్నత గ్రామ అభియాన్ పీఎం జుగా పథకం ఆదివాసీల ఆకాంక్షలను నెరవేర్చేందుకు ఉపకరిస్తోంది.
1: గిరిజన ఆత్మగౌరవానికి, గ్రామీణ అభ్యున్నతికి నూతన దిక్సూచి ప్రధానమంత్రి జనజాతి ఉన్నత గ్రామ అభియాన్. వివరాలు విన్నారు రచన శ్రీ ప్రభాత్, పఠనం డాక్టర్ రాయారావు సూర్యప్రకాశ్రావు. ఈనాటి వికసిత్ భారత్ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం 100.1 మెగాహెర్ట్స్పై మా ప్రసారాలు వింటున్నారు. ఇప్పుడు విందాం కిన్నెర లహరి. శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరుకునే చిత్రగీతల కార్యక్రమం.

కిన్నెరలహరి కార్యక్రమంలో ముందుగా కొత్తగూడెం జిల్లా సుజాతనగర్ మండలం గరిపేట గ్రామం నుంచి నర్సింగ్ వెంకన్న, పద్మ, రమేష్, ఆకాంక్ష, జశ్వంత్ సాయి, శనిత, శ్రీకాంత్, వీరస్వామి, సుశీల, శేషాద్రి, హనుమంతరావు వీరంత కూతున్న పాట జీవిత చక్రం చిత్రంలో ఘంటసాల సారథి పాడిన పాట ఆరుద్ర సాహిత్యం, శంకర్ జయకిషన్ సంగీతం.

ఇప్పుడు వినండి రాజకుమారుడు ఈ చిత్రం నుంచి ఉదిత్ నారాయణ పాట. మణిశర్మ సంగీతం అందించిన ఈ పాటను వినిపించమని కోరుతున్నారు. నిజామాబాద్ జిల్లా న్యూ ఎన్జీఓ స్కాల్ నుంచి నాగనాథ్ గుప్తా, గోదావరి గుప్తా, రవి, రాజు, సవిత, లావణ్య, శ్రీనిధి, శ్రీహిత, రుషికేష్, అక్షయ్ వీరందరి కోసం ఈ పాట.

కార్యక్రమాల తర్వాత నీ స్నేహం చిత్రం నుంచి ఆర్పి పట్నాయక్ స్వీయ సంగీత సారథ్యంలో ఉషతో కలిసి పాడిన పాట సిరివేనల సాహిత్యం. ఈ పాటను వినిపించమని కోరుతున్నారు ఖమ్మం నుండి జస్వంత్, నిహిత్, మోక్షిత్, అజాన్, శివరామ్, అద్విత్, ఆశ్రయ్, హర్ష, వెంకట్, నందీశ్వర్, సందీప్ వీరందరి కోసం ఈ పాట.

శ్రోతలు కిన్నెర లహరి, మీరు కోరిన చిత్రగీతల కార్యక్రమాన్ని వింటున్నారు. మరి కార్యక్రమంలో ఇప్పుడు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం గ్రామం నుంచి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోషిని, కట్ల రాజేశం, సరోజిని, మాయ వారి కుటుంబ సభ్యులు విరంత కోరుతున్న పాట ఠాగూర్ చిత్రం నుంచి హరిహరన్ చిత్ర పాడిన పాట. చంద్రబోస్ సాహిత్యానికి మణిశర్మ సంగీతం అందించిన ఈ పాట మీకోసం.

కార్యక్రమంలో ఇప్పుడు వినండి. కొత్తగూడెం నుంచి చెన్నిగరపు వెంకటేష్, లత, వర్షిణి, వంశీ, చైతన్య, హజీరా, రామచందర్, సన్నా, లక్ష్మి, సంపత్ కుమార్, ధన్యశ్రీ, హృత్విక్ రాజ్ వారి కుటుంబ సభ్యులు వీరంతా కోరుతున్న పాట స్వర్గానికి నిచ్చెనలు. ఈ చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాట.

కార్యక్రమంలో ఇప్పుడు అన్నదమ్ముల అనుబంధం ఈ చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పిసుశీల ఈ పాటను వినిపించమని కర్ణాటక రాష్ట్రం చిన్న తిరుపతి నుంచి ప్రకాష్, శ్యామల, అశ్వని, రమేష్, ఆనంద్, మన్విత్ వారి కుటుంబ సభ్యులు వీరందరి కోసం ఈ పాట.

శ్రోతలు కిన్నెర లహరి, మీరు కోరిన చిత్రగీతల కార్యక్రమాన్ని వినిపించారు. వినిపిస్తున్న నేను మీ రేడియో నేస్తం రవీందర్ దాట్ల. కార్యక్రమంలో ఇప్పుడు వినండి, ఇల్లందు బాటన్ ఫిట్ పాసి నుంచి చిన్నపాసి, కన్నపాసి, బాలపాసి, అరుణ్ దేవి, అరుణ్ కుమార్.

అమృత, అనిత, బబిత, చాపెల్, బాన్రాజ్, రాజ్విక, మీనాకుమారి, అమిత్ కన్నా, రాహుల్ కన్నా, రాధాపాసి, భవాపాసి, రోహిత్, రోషిణి, ఉమా, పార్వతిబాయ్, చోటాపురాన్ పాసి, ఎండి షాకీర్, షేజాది, ప్రవీణ్, సుందర్రాజ్, రామ్మోహన్ రావు, మాలాబాయి, కోరి, జగన్మాత, వీరంతా కోరుతున్న పాట ప్రేమంటే ఇదేరా చిత్రంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్రపాడిన పాట.

మీరు విన్న పాట భార్యా బిడ్డలు చిత్రంలో సుశీల వసంత పాడిన పాట విన్నారు. సంగీతం కేవి మహాదేవన్. ఈ పాటను వినిపించమని కోరిన శ్రోతలు ఇల్లందు కరెంట్ ఆఫీస్ బాలాజీ నగర్ నుంచి మోకాళ్ళ సర్వయ్య, లక్ష్మీనరసింహ, శ్రీనివాసరావు ప్రసాద్, అనిత, సుమతి, చంద్రశేఖర్, పప్పి, కావేరి, అక్రు వారందరి కోసం ఆ పాట విన్నారు. ఇప్పుడు కొన్ని ప్రకటనలు.

0: రాష్ట కమిషనర్ మరియు డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రజాహితార్థం విడుదల. రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ప్రతి ఇంటి బాధ్యత.
1: సంగారెడ్డి జిల్లా హతినూరు మండలం చిద్దుల నాగారం నుంచి దొడ్ల దుర్గయ్య, లావణ్య, లక్ష్మణ్, మీనా, లోకేశ్వర్, విక్రాంత్, జగన్, దుర్గయ్య, రాజేశ్వర్, లక్ష్మి, దుర్గయ్య వీరంతా కోరుతున్న పాట స్వయంవరం చిత్రంలో కేజే యేసుదాస్ పాడిన పాట దాసరి సాహిత్యం సత్యం సంగీతం.

0: రాష్ట కమిషనర్ మరియు డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రజాహితార్థం విడుదల. రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ప్రతి ఇంటి బాధ్యత.
1: కార్యక్రమంలో చివరిగా లక్షాధికారి చిత్రంలో ఘంటసాల పిసిసిలో పాడిన డాక్టర్ సీనారాయణరెడ్డి సాహిత్యం, టీచర్ పద్రవ సంగీతం ఈ పాటను వినిపించమని కొత్తగూడెం జిల్లా అన్నపరెడ్డిపల్లి మండలం తొట్టిపంప గ్రామం నుంచి ఓకే వెంకటేశ్వర్లు, ధరణి, సీతమ్మ, నాగచైతన్య, శ్రీదేవి, కొరస, రేఖ, దేవరాజు, ఓకే రామకృష్ణ, వాణి, నాగస్వప్న వీరందరి కోసం లక్షాధికారి చిత్రం నుంచి ఈ పాట.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం 100.1 మెగాహెడ్స్పై ప్రసారాలు వింటున్నారు. సమయం 10 గంటలు. మనోరంజన్ హిందీ చిత్రగీతల కార్యక్రమం ఇది. ఇప్పుడు వినండి, దిల్వాలే ఈ చిత్రం నుంచి కుమార్ సాను అల్కా యజ్ఞిక్ పాడిన పాట.

నూరి చిత్రం నుంచి లతా మంగేష్కర్ పాడిన పాట.

మనోరంజన్ హిందీ చిత్రగీతాలు విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం రేపటి ప్రసారాల వివరాలు వింటారు. రేపు ఉదయం 6:10 అంజలి భక్తి సంగీత కార్యక్రమంలో శ్రీ వెంకటేశ్వర సుప్రభాతం వింటారు. 6:30 శ్రీ ఎన్ శేషాచార్యులు సమర్పించిన సుభాషితం, 6:35 వర్షకాలంలో పశువుల్లో వచ్చే వ్యాధుల గురించి తెలుసుకుంటారు రైతు సమాచారంలో. 6:45 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుంచి, 6:55 సంస్కృతుల వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి, 7:00 జిల్లా సమగ్ర నివేదిక, 7:05 తెలుగు జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి. 7:15 అతివల కృతజ్ఞతా వేడుక ఆషాఢం బోనాలు ప్రత్యేక కార్యక్రమం. 7:45 జిల్లాలో గత వారం సమీక్ష వింటారు సమీక్షకులు శ్రీ దాట్ల రవీందర్. 8:00 సమాచార ప్రభాత్, 8:15 మార్నింగ్ న్యూస్ వార్తలు వింటారు ఢిల్లీ కేంద్రం నుంచి. 8:30 ఉద్యోగవాణి విద్యా ఉద్యోగ సమాచారం. 8:35 పాటల పల్లకిలు శ్రోతల ముచ్చట నిర్వహణ శ్రీ కులిపాక శంకరరావు, సహకారం శ్రీమతి ఎం స్వప్న. 10:00 చిత్రగీతాలు వినవచ్చు.

మధ్యాహ్నం 12:10 శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో పండిట్ అజయ్ పొహంగర్ గారి గాత్ర సంగీతం, 12:30 తెలుగులో జాతీయ వార్తలు, 12:40 చిత్రగీతాలు, 1:10 ప్రాంతీయ వార్తలు, 1:20 వనితాలోకం స్త్రీల కార్యక్రమం హైదరాబాద్ కేంద్రం నుంచి, 1:50 ఉర్దూల వార్తలు, 2:00 మిడ్ డే న్యూస్, 2:15 దోపహర్ సమాచార్ ఢిల్లీ కేంద్రం నుంచి, 2:30 కిన్నెర లహరి శ్రోతలు కోరిన చిత్రగీతాలు, 3:30 ఏకచిత్రగానం, 4:00 చిత్రగీతాలు వినవచ్చు.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. రేపటి ప్రసారాల వివరాలు వింటారు. రేపు ఉదయం 6:10 అంజలి భక్తి సంగీత కార్యక్రమం, 6:30 సుభాషితం వింటారు, 6:35 రైతు సమాచారం, 6:45 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుంచి, 6:50 సంస్కృతుల వార్తలు, 7:00 జిల్లా సమగ్ర నివేదిక, 7:05 తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి, 7:15 అతివేళ కృతజ్ఞత వేడుక ఆషాఢం భోజనాలు ప్రత్యేక కార్యక్రమం, 7:45 జిల్లాల గత వారం సమీక్షకులు శ్రీ డి రవీందర్, 8:00 సమాచార ప్రభాత్, 8:15 మార్నింగ్ న్యూస్ ఆంగ్ల వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి, 8:30 ఉద్యోగవాణి విద్యా ఉద్యోగ సమాచారం, 8:35 పాటల పల్లకిలు శ్రోతల ముచ్చట నిర్వాణ శ్రీ కులిపాక శంకరరావు, 10:00 చిత్రగీతాలు వినవచ్చు. మధ్యాహ్నం 12:10 శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో పండిట్ అజయ్ పుహంకర్ గారి గాత్ర సంగీతం, 12:30 తెలుగులో వార్తలు, 12:40 చిత్రగీతాలు, 1:10 ప్రాంతీయ వార్తలు, 1:20 పాడి వనితాలోకం స్త్రీల కార్యక్రమం హైదరాబాద్ కేంద్రం నుంచి, 1:50 ఊర్దుల వార్తలు, 2:00 మిడ్ డే న్యూస్, 2:15 దోపహర్ సమాచార్ ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి. 2:30 కిన్నెరలహరి శ్రోతలు కోరిన చిత్రగీతల కార్యక్రమం, 3:30 ఏకచిత్రగానం, 4:00 చిత్రగీతాలు వినవచ్చు. ఇక సాయంత్రం 6:00 హిందీలో వార్తలు, 6:10 ప్రాంతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి, 6:35 చిత్రగీతాలు వినవచ్చు. 6:50 వ్యవస్థ సూచనలు, 7:00 మార్కెట్ ధరలు, 7:05 తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి, రేపు రాత్రి 7:15 కిసాన్ వాడి వ్యవసాయదారుల కార్యక్రమంలో జలమే జీవం ప్రతి చుక్కను భద్రపరుద్దాం రూపకం ప్రసారమవుతుంది, నిర్వహణ శ్రీ కొలిపాక శంకరరావు, 7:45 కిన్నెరలహరి శ్రోతలు కోరిన చిత్రగీతల కార్యక్రమం, 8:45 సమాచార సంధ్య, 9:00 న్యూస్ ఎట్ 9, 9:15 స్పాట్ లైట్ ఢిల్లీ కేంద్రం నుంచి, 9:30 మధురీమ ఆపాత మధుర గీతాలు, 10:00 అఖిల భారత సంగీత సభా కార్యక్రమం ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది. ప్రసార వివరాలు విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం, సమయం 11:05. ఈ ప్రసారం ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం ప్రభాత ప్రసారాలు కలుసుకుందాం. అంతవరకు సెలవు. జై హింద్.